చేయడంలో నాకు ఇంకా ఎక్స్ట్రా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతే అను నీకెందుకు అంత ఎక్సైట్మెంట్ అనుకుంటున్నారా? బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది. సో ఎవ్రీ వీక్ నేను తీసుకొస్తా మీకు బోనాల ముచ్చట్లు, బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెలబ్రేషన్ అనిపిస్తుంది నాకు. దాని గురించి తర్వాత స్టార్ట్ చేస్తాం ముచ్చట్లు గానీ. బట్ లెట్ అస్ బిగిన్ అ సాంగ్ విత్ అ బోనాలు పాట. అండ్ ఈ ఇయర్ నేను కొత్త పాట అయినా కాబట్టి ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో.

కొంచెం స్లో అయింది కదా, అను లెవెల్ పాట ఉండాలంటే ఇంట్రో అట్లా ఉండదు కదా అనుకుంటున్నారా? డోంట్ వర్రీ, ఇది స్లో బట్ సేమ్ కాన్సెప్ట్. ఇంకా ఇదే కంటిన్యూషన్ అదే పాటని కొంచెం హై పిచ్ ప్లే చేస్తున్నా ఈ నిషన్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ థర్స్డేస్. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్, ఎస్పెషల్లీ మనలు లెక్కనే. కాబట్టి మీరు కంపల్సరీ నాతో వచ్చినటువంటి మీరు కాల్ చేయాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఎట్లుండే పాట ఎంజాయ్ చేసినా? కొంచెం జోషిన పాటతో స్టార్ట్ చేసే కదా మనకు ఊపు వచ్చేది, లేకపోతే 2 hours బోరింగ్, ఎట్లా వింటే మన్ను అని మీరు కూడా అనుకుంటారు. అందుకే పాట మార్చిన, నథింగ్ డిఫరెంట్. బట్ ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది, నేను వేరే ఏ మాసంలో అంత పెద్దగా పట్టించుకోకపోయినా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కనుక్కుంటా. మరి మా ఆయన ఫోన్ చేసి మరి అడిగిన, ఏ ఆషాఢ మాసం అంటే స్టార్ట్ అయిపోయిందా, చూసినావా అట్లా క్యాలెండర్ చూసినావా అని. ఎందుకంటే అంటే కొంతమందికి మైదాకులు అవన్నీ పెట్టుకుంటారు కదా, అవి కాదు. బట్ ఎవ్రీ సండే ఉంటది మన దగ్గర బోనాలు గత, యునో, ఎస్పెషలీ మీరు తెలంగాణలో లైక్ హైదరాబాద్ లో గిట్ట ఉన్నారు అంటే మాత్రం, ఆర్ ఓల్డ్ సిటీలా ఎక్కడన్నా గోల్కొండ గాని, లేకపోతే మాంకాలమ్మ గుడి సికింద్రాబాద్ గాని, లాల్ దర్వాజా గాని, ఎనీవేర్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ దేర్ యూ వుడ్ నో దట్ బోనాలు ఈజ్ అ మేనియా. సో ఇయరంతా వెయిట్ చేస్తారు అనమాట. అండ్ నేను అట్లా వన్ ఆఫ్ దోస్ పీపుల్. సో ఆషాఢ మాసంలోనే ఉంటాయి ఈ మా సైడ్ బోనాలంతా ఆషాఢ మాసంలో. అండ్ చాలా ఇళ్ల నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు, బేసిక్లీ మహాంకాళి కాళీమాత కోసం సెలబ్రేట్ చేస్తారు అనమాట ఇది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ తెలంగాణ ఫెస్టివల్స్ ఇయర్స్ లైక్ నుంచి చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంది అంటే ఇది ఎవ్రీ సండే ఒక్కొక్క దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. యూనో ఫస్ట్ గోల్కొండలో స్టార్ట్ అవుతుంది, గోల్కొండ ఫోర్ట్ లో మనకి ఈ 19th అనుకోండి, ఎవ్రీ సండే. సో గోల్కొండలో 19th ఉంది అనుకోండి, దాని నెక్స్ట్ 26th కి బల్కంపేట వెళ్ళమ్మా ఆమె దగ్గర వెళ్తుంది. అండ్ దెన్ దాని తర్వాత August 2nd ఐ థింక్ ఇట్స్ లష్కర్ బోనాలు, సో సికింద్రాబాద్ లో బోనాలు అవుతాయి. అండ్ అక్కడికి నేను పోతుండే, ఇప్పుడు మీరు ఇఫ్ యూఆర్ బీన్ ఫాలోయింగ్ మీ ఆర్ లిసనింగ్ టు మీ యునో సికింద్రాబాద్ మా అమ్మ వాళ్ళు వచ్చినాయి కాబట్టి నాకు లష్కర్ బోనాలు చాలా ఇష్టం. బట్ దాని నెక్స్ట్ వీక్ దాని తర్వాత ఇక ఓల్డ్ సిటీలో, అండ్ ఎండింగ్ అయ్యే వరకు లేదంటే లాస్ట్ కి మళ్ళీ ఓల్డ్ సిటీలో ఎండ్ అయిపోతుంది. అండ్ మధ్యలో సికింద్రాబాద్ ఎక్కడైతే లష్కర్ బోనాలు అయితాయో అది అయిన తర్వాత మెయిన్ రంగం అని ఒకటి ఉంటుంది, దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఫ్యూచర్ చెప్తుంది అనమాట, ఆమె ఒక మట్టి కుండ మీద ఎక్కుతుంది, ఎక్కి షీ విల్ యాక్చువల్లీ ప్రిడిక్ట్ పంటలు ఎట్లుంటాయి, పొలాలు ఎట్లుంటాయి, దాని తర్వాత ఇయర్ ఎట్లుంటది, యూనో జనాలకు ఎట్లుంటది. సో ఓవరాల్ ఇన్ ఏ నైసర్ వే షీ డస్ ప్రిడిక్ట్ అనమాట. సో అందుకని లైక్ యూనో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆఫ్ యూనో. అండ్ పచ్చికుండ అంత గట్టిగా లేకపోతే పగిలిపోతుంది కదా, ఇక అది అమ్మవారే అనుకోవాలి. అమ్మ పచ్చికుండ మీద నిలబడి షీల్ స్టార్ట్ సేయింగ్ అనమాట. సో బోనం, మనం ఇప్పుడు బోనాలు అనుకుంటాం కదా, బోనం అంటే ఏంటి అంటే బేసిక్లీ అదొక భోజనం, అమ్మవారికి భోజనం తీసుకుపోతాం అందులో కుండల బియ్యము బెల్లం పెరుగు మళ్ళీ నీమ్ లీవ్స్ అంటాం కదా మన యాపాకులు, అదే అమ్మవారికి మనం గ్రాటిట్యూడ్ ఇస్తున్నాము. అండ్ మనం ప్రే చేస్తాం అనమాట మనకి ప్రొటెక్షన్ కి గానీ, మన మంచి గుడ్ హెల్త్ గానీ, ప్రాస్పరిటీ గానీ, యూనో ఎవ్రీథింగ్ దట్ యు విష్ ఫార్ యూ డూ ఇట్ త్రూ యువర్ బోనం. అది లేడీస్ నెత్తి మీద ఎత్తుకొని తీసుకెళ్తారు. పోతరాజులు అనే కాన్సెప్ట్ ఏంది అంటే అమ్మవారికి తమ్ముడు లెక్క అనమాట. సో ప్రొసెషన్ కి హెడ్ వాళ్లే ఉంటారు,

0: అయింది అని అంటున్నారు అట. బట్ నేనైతే ఊర్లే బై, మీరు చూస్తే నాకు చెప్పండి. ఆ పాటల పాటలు ఒకటి రెండు బానే ఉన్నాయి, కానీ యాక్టింగ్ అయితే బాగా చేసిండట మరి అఖిల్. ఇక సినిమా ఎట్లుందో నాకు తెలియదు, మీరే కాల్ చేసి నాకు చెప్పాలి సినిమా బాగుందా, పోయి అను పోయి చూసిరా పో అంటే చూసేస్తా, లేకపోతే నేను పోయి చూసే టైప్ కాదు ఇవ్వ ఈసారి. ఎందుకంటే చెప్పాను కదా అఖిల్ సినిమాలు అంటే ఫస్ట్ టైం అంటే, కానీ మంచి చేసిండంట. హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ అదేంది స్లాగ్డ్ ఉండే కదా ఇట్లా, లైక్ మంచి చేసిరాడు మంచి చేసిరా అన్న దానికి బయటకు వచ్చిండు అని అయితే ఇన్నా టాక్. బట్ ఒక పార్టీనే చూద్దాం. This is from Lenin movie. So, let us see. Meek Dilusen, I call you Japanese. Cinema would allow that. Akhi Akhineni and Bhagyashree Bhoshi.
1: Kandla to maatla.
0: Illa baon nanda.
1: Hindi.

Welcome back, listeners. Meri Dhanu Doom the Maka with me, Maspilami RJ Anutoni. Nenunta every Thursday, 7 to 9 p.m. only on Radio Surabhi, America lo Telugu Nestam. ఇప్పుడు మనం ఇన్ ద పాట వాజ్ ఫ్రమ్ లెనిన్ సో చెప్పిన కదా నేను ఇన్న దాన్ని బట్టి అయితే దిస్ ఈస్ కన్సిడర్డ్ హిట్ ఇన్ హిస్ కెరియర్ సో అఖిల్ అకిరణ్ కి కూడా ఒక కెరియర్ హిట్ వచ్చింది అని అంటున్నారు బట్ ఈ నేనైతే చూడలేదు సో మై ఆనెస్ట్ రివ్యూ నేను ఇయ్యలేను మేబీ చూస్తానేమో బట్ నాకు ఇప్పటిదాకా లైక్ ఎవరు నాకు వావ్ ఆసమ్ ఉంది పోయి చూసిరా పో థియేటర్లా అని ఎవరు చెప్పలే కాబట్టి నేను ఇంకా పోలేదు మీరెవరన్నా పోయి మీకు రియల్లీ నచ్చి యూ వాంట్ టు లెట్ అరుణ్ గో అండ్ సీ అంటే నాకు ఫోన్ చేసి చెప్పండి కాల్ చేయాల్సిన నంబర్ 9726361966 అయితే ఇవాళ నేను ఫుల్ ఎక్సైట్మెంట్ తో వచ్చిన ఎందుకు అంటే ఫీఫా లాస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో వచ్చేసింది

దానికోసం నేను టెక్నికలీ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక హాఫ్ అవర్ సెగ్మెంట్ అయితే పక్కా చేస్తాను, ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ టు టాక్ అబౌట్. లాస్ట్ రెండు మ్యాచ్లు, సెమీఫైనల్ ఏమైంది, ఇప్పుడు థర్డ్ ప్లేస్ కోసం కొట్లాడుకునేటోళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్ ఏమవబోతుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ముచ్చట హ్యాపెనింగ్ దేర్. అండ్ నేను ఇక స్టార్ట్ చేసిందంటే అది అర్ధ గంట నడుస్తుందో గంట నడుస్తుందో తెలియదు, బట్ అది ఒక సెగ్మెంట్ అయితే పక్కా చేస్తా. సో నాన్ ఫీఫా ఫ్యాన్స్ కూడా ఇన్మని చెప్తా, ఎందుకంటే తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే మన షో స్పెషాలిటీ కాబట్టి. అండ్ మీరు నా షో విన్నాక మీరు ఏదైనా లిటరలీ లైక్ పోయి మీ వాళ్ళ దగ్గర షో ఇలా యూనో షో ఆఫ్ చేసేయచ్చు, ఏంది నీయమ్మా నాకు తెలియదు అనుకుంటా, మెస్సీయా మెస్సీతో పాటు ఎవరు ఆడుతారు ఇట్లా. యూ కెన్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఫీఫా చిన్నప్పటి నుంచి తెలుసు బై అని చెప్పొచ్చు ఆ సెగ్మెంట్ ఇన్న తర్వాత. సో డూ నాట్ గో ఎనీవేర్, యూ నీడ్ టు రియల్లీ లిసన్ టు దిస్ బికాస్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వీకెండ్ ఫార్ స్పోర్ట్స్, ఎస్పెషలీ ఫార్ ఎనీబడి. ఎవరిని నోట్లోకి వెళ్ళినా కూడా అరే ఏమైతుంది, ఏడుకోతున్నారు, ఏడు చూస్తున్నారు, అరే ఏం చేస్తారు, ఎవరు గెలుస్తారు. సో చెప్పిన కదా, యూ హ్యావ్ టు కీప్ అప్ టు డేట్ మీ పిల్లల కోసం అన్నా, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా దే ఆర్ ఆల్ ఇన్ టు సాకర్. ఇక నేను చెప్తున్నా సినిమాలు గిన్మాలు చూస్తూనే ఉంటాం, నెక్స్ట్ వీకెండ్ కూడా ఉంటాయి బై, బట్ ఈ వీకెండ్ ఇస్ ఆల్ అబౌట్ సాకర్. బట్ దట్ ఈస్ కమింగ్ అప్. ఇంకొక హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ అయితే నేను పక్కా జానకి గారి గురించి చేద్దాం అనుకుంటున్నా. ఐ నో చాలా మంది చేసినారు మన రేడియోలోనే, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గివెన్, బట్ మై టేక్ ఇస్ గోయింగ్ టు బి ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ ఆన్ ఇట్. యూనో ఎందుకు నీదేంది డిఫరెంట్, వేరే వాళ్ళు కూడా అదే చేసిండ్రు కదా అంటే, అరే కూర్చోండి భయ్ చెప్తా చెప్తా ఇనండి జరా టైం తీసుకోండి. దట్ విల్ బి అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. సెగ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఐ విల్ టెల్ యూ వై మై ట్రిబ్యూట్ ఇస్ గోయింగ్ టు బి ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ దాన్ ఎవ్రీబడి ఎల్స్. ఇంత ఇంత సీనా తాన్గే చెప్తున్నావు అని అనుకుంటారు కదా, బరాబర్ చెప్తారు భయ్ ఇదరి మరి ఇంటే కదా తెలుస్తుంది. సో దాట్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ 10 మినిట్స్, అది నెక్స్ట్ సెగ్మెంట్ చేద్దాం. అంత లోపల ఈ లాస్ట్ 5 to 8 minutes మనము కొత్త పాటలు వేసుకొని ఇద్దాం. ఈ ఒక పాట ఇనేష్ రన్రి, ఇన్న తర్వాత వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ అవర్ చెప్తా. లెట్ అస్ గో.

0: అట్లా నగర సంచారం చేసేట వాళ్ళకి పాట పర్ఫెక్ట్ ఉంటది, మీకు తెలుసో తెలియదు కానీ మాకు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా బయటకు పోయి వస్తాము, ఇప్పుడే దోస్తుల దగ్గరకు పోయి వస్తాము అని ఇట్లా పోయి రాగానే మా అమ్మ అడుతుంది, అయిందా నగర సంచారం చేసి వచ్చినా ఏం బీకి వచ్చిండ్రు అని అడుగుతుండే. ఏం బీకలేదు కానీ బట్ ఇట్లా అంటే చెప్పలేము కదా ఇప్పుడు అంటే ఐ హ్యాడ్ టు గో అండ్ ఐ హ్యాడ్ టు గో స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ అని అనకతే పోతున్నాయి కదా. అప్పుడు అట్లా నేను నోరిప్పుతుంటే మా అమ్మమ్మ ఏంది అని చెప్పి చీపురు విసురుతుండే ఆడుకెళ్ళి, చీపురు తగులుతుండే అనుకో. సో ఇక అవన్నీ చెప్పలేదు కానీ బట్ దాట్ వాజ్ లైక్ యూనో నగర సంచారం. నగర సంచారంకి అప్పుడు వాళ్ళు ఇట్లా పాటలు పాడుకుంటా పైసలు అడుకుంటూ పోతుండే అనమాట. సో వాళ్ళతో కంపేర్ చేస్తుండే మా అమ్మమ్మ చేసి, ఆయన దాన్ని నగర సంచారం చేసి వచ్చినావా అని. సో ఈ సంచారం పాట విన్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, నే అండ్ దోస్ వేర్ గుడ్ డేస్ యూనో. నేను ఐ మిస్ దోస్ సమ్మర్ హాలిడేస్ యూనో, వెన్ యూ గో టు యువర్ అమ్మమ్మ ప్లేస్ ఆర్ యూనో అమ్మమ్మ వస్తుంది ఏదో ఒకటి అంటది, అట్ ద సేమ్ టైం ఏదైనా మంచి చేసి పెడుతుంది, మురుకులు చేసి పెడుతుంది, లేకపోతే సక్కినాలు చేసి పెడుతుంది, ఓడప్పులు చేసి పెడుతుంది, మసాలా పూరీలు చేసి పెడుతుంది. అమ్మా నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. నో అన్నో ఫోకస్ ఫోకస్, మనము ఫుడ్ గురించి మాట్లాడతలేము, ఇంకా ఫుడ్ గురించి రాలేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే సమ్మర్ లా అట్లా ఉండాలి యూనో. ఐ ఆమ్ రియలీ రియలీ ఎన్వియస్ ఆఫ్ దోస్ యూనో కిడ్స్ దట్ గెట్ దాట్ సెలబ్రేషన్. మంచిగా వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు వచ్చి కూర్చొని మంచి సెలబ్రేట్ చేస్తారు చూడు. అట్లా నాకు కూడా మా నాయనమ్మ వచ్చి చేసుంటే బాగుంటుండే అంటుండే, కానీ అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరు లేరు ఇప్పుడు. బట్ ఐ మిస్ దాట్ యూనో, కూసోని ఎవరైనా మంచిగా వండి పెడితే ఆ తినే ఫీలింగే వేరు. అది జరగని ముక్కలే కానీ లేకపోతే మంచి కూర్చోబెట్టి ఒక ఫుల్ ఫీ ఒక ఫుల్ ఫీస్ట్ ఉన్నా కూడా అదొక డిఫరెంట్, అదొక డిఫరెంట్ వైబ్. కానీ మనకేం చేస్తాము అదృష్టం ప్రకారము అందరం మనము మన పిల్లలకు చేసి పెట్టుకునే తప్ప వీ హ్యావ్ నో ఆప్షన్ ఎనీ మోర్ కదా. ఎస్పెషలీ ఈడున్నాం అనుకో, వచ్చిన వాళ్ళకి చేయాలి, చుట్టాలకు చేయాలి, దోస్తులకు చేయాలి, అందరికి చేసి పెట్టాలి తప్ప వీ డోంట్ గెట్ లైక్ యునో గెట్ దట్ కైండ్ ఆఫ్ నైస్ ట్రీట్మెంట్. సమ్టైమ్స్ ఎవరన్నా వీ డూ గెట్ ఇట్ బట్ ఇట్స్ నాట్ ద సేమ్ లైక్ యూనో. ఒకరింటికి పోయి మనం ఒక పద మూడు నాలుగు రోజులు ఉన్నాము అంటే బకాల మీద కాలు వేసుకొని కూర్చొని హ్యాపీగా. మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? డూ యూ హ్యావ్ దోస్ మెమరీస్ ఇన్ సమ్మర్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్? ఐ వుడ్ లైక్ టు నో, బికాస్ నేను పక్కోళ్ళ సంతోషం కూడా చూసి సంతోషపడతా. సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు షేర్ లైక్ దాట్ టుడే, కాల్ మీ 9726361966. ఓకే, ఇక మనము ఇంకొక పాటిందాం. ఒక పాటిందాగానే విల్ గో టు కమర్షియల్, కాబట్టి కమర్షియల్ అయి వచ్చిన తర్వాత విల్ స్టార్ట్ అవర్ స్పెషల్. ఓకే, ఏం పాట ఇందాం మనం? చలో ఈ పాటిందాం, లెట్ సీ హౌ దిస్ సాంగ్ ఇస్. కొత్త పాటలేదు కదా ఫస్ట్ హాఫ్, కొంచెం కొత్త పాటలేదు. బట్ లెట్ సీ.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినా. మోసం చేస్తాం తెలియదు జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీలేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: హలో నమస్తే, దిస్ ఇస్ కేటీఆర్ అండ్ యూ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి. కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ది ఫస్ట్ రేడియో స్టేషన్ రేడియో సురభి. ఐ హోప్ యూ కంటిన్యూ టు గ్రో, ఐ హోప్ యూ కంటిన్యూ టు రీచ్ మోర్ అండ్ మోర్ హౌస్ హోల్డ్స్, మోర్ అండ్ మోర్ ఇయర్స్. సో ఐ హోప్ ఫర్ యూ గో కాంక్వర్ ది వరల్డ్.
3: వింటున్నది రేడియో సురభి, డాలస్ నంబర్ వన్ తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 FM HD3. హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి, రేడియో సురభి, రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్,
3: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి, డాలసిస్ నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
6: లైక్ లవ్ life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
6: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
6: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
11: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి, అమెరికాలో తెలుగునేస్తాం. ఇప్పుడు మనం మన సెకండ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ యాజ్ ఐ ప్రామిస్డ్, ఈ సెగ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రిబ్యూట్ ఫర్ ఎస్ జానకి. ఎందుకు నువ్వు సపరేట్ గా స్పెషల్ గా చేస్తున్నావు, అందరూ చేసేసారు కదా అంటే అడగడంలో తప్పు లేదు, అడగనరీ. బట్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి సాడ్, టు బి వెరీ ఆనెస్ట్. దట్ ఈస్ అంటే అరే ఒకరు మనిషి పోతే బాధపడాల బా అని మీరు అనుకోవచ్చు, కానీ ఐ వాంట్ టు సెలబ్రేట్ హర్, ఎందుకంటే షీ హాస్ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్. యునో ఆమె షీ వెంట్ వెరీ లైక్ యునో షీ వాజ్ 88 years old, ఒకటి మెయిన్. ఇంకొకటి షీ లివ్డ్ ఎ ఫుల్ లైఫ్. దిస్ ఈస్ వాట్ ఐ ప్రీచ్, నేను మీకు అదే చెప్తుంటా. మనం ఎన్ని రోజులు బతికిందనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఆమె లెక్క అన్ని ఏళ్ళు బతకడం ఈజ్ అ గ్రేట్ థింగ్, కానీ ఆమె ఒక ఆమె లైఫ్ ని ఒక మీనింగ్ ఇచ్చేసింది, లైక్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆమె. సో వై బి సాడ్, లెట్ అస్ సెలబ్రేట్ హర్ అండ్ హర్ లైఫ్. సో ఆమె లైఫ్ లా కొన్ని తెలియని విశేషాలు చెప్తాను నేను మీకు, మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, బట్ అందుకే నేను క్వశ్చన్ కూడా అడుగుతా. అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఆమె ఆమె పాడిన పాటలలో టాప్ ఒక మేబీ 5-6 సాంగ్స్, ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ చేస్తున్నాం కదా. సో ఆ పాటలు వేస్తా మీకు. ఇఫ్ యూ రియలీ వాంట్ టు లిసన్ టు యువర్ ఫేవరెట్ జానకి సాంగ్ అయితే యూ హ్యావ్ టు కాల్ మీ. కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9726361966. సో లెట్ అస్ గెట్ స్టార్టెడ్. ఎస్ జానకి, ఎస్ జానకి, ఎస్ జానకి అని మనం వింటాం కదా, అసలు మీకు ఎవరికన్నా ఎస్ అంటే ఏందో తెలుసా? వెరీ సింపుల్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ట్రివియా, మీకు అందరికి తెలిసే ఉంటది. బట్ తెలిస్తే మాత్రం కాల్ చేయండి 9726361966. ఈమె April 23rd, 1938 లో పుట్టింది, యూనో. అండ్ ఆమె ఆంధ్రప్రదేశ్ లో పుట్టింది. ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ పుట్టి ఆమె ఆమె ఆమె యంగ్ లైఫ్ లో కూడా ఎట్లా ఆమె అయ్యింది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ దానికంటే ముందు లెట్ అస్ గెట్ స్టార్టెడ్ విత్ ఎస్ జానకి గురించి మాట్లాడి ఒక పాట పెట్టకపోతే ఎట్లా కదా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ యాజ్ యూజువల్. మీకు తెలిసిపోతుంది అను మాట్లాడుతుంది అంటే అది ఇదర్ సాగర సంగమం ఉండాలి లేకపోతే స్వర్ణకమలం ఉండాలి. బట్ దిస్ టైమ్ ఇట్స్ స్వర్ణకమలం. కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి. బట్ లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ ప్లే దిస్ సాంగ్. ఒకవేళ సాంగ్ ప్లే చేసేటప్పుడు వస్తే నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటా, లేదంటే ఆన్ ఎయిర్ తీసుకుంటా. పాట ఇనేషైనప్పటి వరకు

0: విడిన సితారా.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఆ పాట వచ్చి సితారా మూవీలోది. సో అదే చెప్పాను కదా మీరు, అను ఫేవరెట్ అనగానే స్వర్ణకమలమే కాదు, ఆమె ఎన్నో పాటలు పాడింది. అందులో సితారాలో భానుప్రియ మీద ఈ పాట జిలిబిలి పలుకుల ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో నేను చెప్పిన కదా, ఐ విల్ ప్లే ద ఫేవరెట్స్ బట్ ఐ విల్ ఆల్సో టెల్ యూ అబౌట్ why we should celebrate her life. Okay, legend, and this is all my opinion, okay, this is my personal opinion, and I would like to share, that is what it is. So nagendi ante oka life, when we lose a life kada, we should remember the good things. That is very important. And she took retirement also, and she is not singing anymore very actively. So aa baadha anedi undadu manaki, that ayyo manam miss ayipoyinam kotta paatlu paadutunde ani. But you are right, you know, we won't see her again. But when you are 88 years old and you have accomplished so much kada, that is a treasure. మనం ఆ ట్రెజర్ ని వీ కెన్ ఆల్వేస్ ప్రిజర్వ్ ఇన్ అవర్ హార్ట్స్ అట్లా అనిపిస్తుంది. అండ్ అంతకంటే పెద్దది రెస్పాన్సిబిలిటీ ఏంది అంటే టీచింగ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ దట్ ఇట్లాంటి ఒక సాంగ్స్ ఉంటుండే మనకి. ఇప్పుడు మన పిల్లలకి ఆ పాటలు ఇంటే కొంచెమన్నా ఎప్పుడన్నా వినాలి అనిపించే థాట్ తెస్తే చాలు మనకి. ఐ థింక్ అవర్ లైఫ్ వుడ్ బి గ్రేట్, బికాస్ మనతోనే ఎండ్ అయిపోవద్దు. ద నెక్స్ట్ జనరేషన్ నేను కే-పాప్ డీమన్ హంటర్స్ లేకపోతే యూరో టైలర్ స్విఫ్ట్ ఇవే కాకుండా మనోలు ఎంజాయింగ్ ఎస్పీబీ సాంగ్ ఆర్ ఎంజాయింగ్ ఎస్ జానకి సాంగ్, దోస్ ఆర్ వాట్ ఐ థింక్ వీ షుడ్. ఒకసారి ఒక పాట పెట్టుకుని మధ్యలో ఎప్పుడైనా ఇన్నరు అంటే ఇక జీవితం ధన్యమైపోయింది భయం అనిపిస్తుంది నాకైతే. సో దట్స్ వై ఐ సెడ్ లైక్ వీ హావ్ టు సెలబ్రేట్ లైఫ్, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ నాకు ఆన్సర్స్ వచ్చేసినాయి. అండ్ నేను ఈజీ క్వశ్చన్ అడిగిన, ఎస్ జానకి ఆమె పేరు. సో ఎస్ జానకి అన్నది వెరీ స్పెసిఫిక్లీ సిస్లా, ఓకే, ఆమె ఫుల్ పేర్ సిస్లా శ్రీరామమూర్తి జానకి. ఓకే, ఆమెని చాలా మంది జానకి అమ్మ అని పిలుస్తుండే, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటుండే, బికాస్ నైటింగేల్ ఆఫ్ నార్త్ ఇండియా వాజ్ లతా మంగేష్కర్, రైట్. అండ్ నాకు ఆమెది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఏం నచ్చింది అంటే, ఆమె కూడా జస్ట్ లైక్ మన ఎస్పీబీ లాగా షీ నెవర్ హ్యాడ్ క్లాసికల్ ఫార్మల్ క్లాసికల్ ట్రైనింగ్ ఆమెకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి లేదు. ఆమె లతా మంగేష్కర్ పాట స్టేజ్ మీద చిన్న ఉన్నప్పుడు వాడుతున్నప్పుడు బిఆర్ పంతులు అనే ఒక ఆయన ఇని ఆమెను చెన్నైకి ఇన్వైట్ చేసింది బేసిక్లీ. సో ఆమె వచ్చి షీ జస్ట్ ట్రైడ్ ఇట్, బట్ ఆమెలో ఉన్న ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఏమనిపిస్తుంది అంటే, షీ కుడ్ అ వాయిస్ మాడ్యులేషన్. ఇప్పుడు అంటే ఏఐ వచ్చింది, దానికంటే ముందు వీ హ్యావ్ టెక్నాలజీ, గానీ బిఫోర్ ఎనీ ఆఫ్ దట్ ఎగ్జిస్టెడ్ షీ కుడ్ సింగ్ లైక్ ఆమె ఒక చిన్న పిల్లోడు లెక్క వాడుతుండే, ఒక యంగ్ లవర్ లాగా వాడుతుండే, ఒక ప్లేఫుల్ ఉమెన్ లెక్క మాడుతుండే, లేకపోతే ఒక గ్రీవింగ్ మదర్, ఒక సాడ్ మామ్ లాగా, అన్ని సేమ్ వాయిస్ లా, సమ్టైమ్స్ ఈవెన్ ఇన్ ద సేమ్ సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్. అండ్ ఆ ఫీల్ వాజ్ సో రియల్. దట్ వాజ్ ద స్పెషాలిటీ ఆఫ్ హర్, యునో. అది ఈ జనరేషన్స్ లో ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ డూ ఇట్. ఈవెన్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా అన్నాడు, ఆమె వాడినట్టు ఎక్కడ నేను అసలు లైక్ యునో ఐ డోంట్ థింక్ సో అట్లా. సో ఆమె 20+ ఇండియన్ లాంగ్వేజెస్ లో పాడింది. అండ్ ఈ మన తెలుగు లాంగ్వేజెస్ కాకుండా షీఈస్ వన్ ఆఫ్ దోస్ ఆర్టిస్ట్ హూ రికార్డెడ్ ఇన్ జాపనీస్, జర్మన్, సిన్హాలా, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు పాడిపించుకున్నారు ఆమెతోని. హౌ కూల్ ఇస్ దాట్, రైట్? అండ్ అట్లాంటి సింగర్, యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ, నేను అడుగుతా చూసాం ఎవరైనా చెప్తారా లేదా అని. ఈమెకి మన ఇండియన్ గవర్నమెంట్ దే డూ అ రికగ్నిషన్, రైట్? పద్మ అవార్డ్స్ అంటాం. మీలో ఎంతమందికి తెలుసు వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఇట్? బట్ క్వశ్చన్ అది కాదు. ఈమెకి 3rd highest పద్మ సంథింగ్ అవార్డు ఇస్తే ఈమె రిజెక్ట్ చేసింది. మీకు తెలుసా ఆమె ఏ అవార్డు రిజెక్ట్ చేసింది? తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఈ పాట ఇనేసి వచ్చేసేంది. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ యుల్ సీ నేను ఈ పాట ప్లే చేస్తున్నా, ఎందుకంటే ఆమె వాయిస్ మాడ్యులేషన్ లా ఈమె ఎంత చెప్పారు కదా, చిన్న పిల్లగాళ్ళకి వాడమంటే వాడుతుంది, లేకపోతే ఒక క్లాసికల్ పాట వాడమన్నా వాడుతుంది. దిస్ సాంగ్ ఈస్ వన్ ఆఫ్ దోస్ సాంగ్స్ దట్ రిమైండ్ యూ దట్ దాట్ ఈస్ ట్రూ. ఓకే, లెట్స్ గో హియర్ దిస్ సాంగ్ అండ్ కమ్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరుంటున్నారు ధూమ్ ద మకా విత్ మీ ఆర్జీ అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. మనం మాట్లాడుకుంటున్నాము ఎస్ జానకి గారి గురించి, అండ్ కొంచెం చిన్న ట్రివియా నడుస్తుంది, అట్ ద సేమ్ టైం తెలియని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు నేను ప్లే చేసిన పాట, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై యునో ఆమె అంత ఫేమస్ అయింది అనిపిస్తుంది. ఆ వర్సటాలిటీ, ఆమె చిన్న కిడ్ లాగా ఎంత బాగా వాడింది, అదే తర్వాత ఫీమేల్ వాయిస్ లో ఎంత బాగా వాడింది, దిస్ ఇస్ ఆల్ హర్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆమె లిరిక్స్ కూడా రాస్తుండే తెలుసా. షీ సాంగ్ ఒక్కొక్క తమిళ సాంగ్ కి ఆమె లిరిక్స్ రాయడమే కాకుండా మొత్తం సాంగ్ అంతా ఒక చిన్న పిల్లోడు వాయిస్ లో పాడింది. దట్ ఈస్ హర్. ఆమె తెలుగు, ఆమె వల్ల తెలుగులో ప్రాపర్ తెలుగు కూడా మాట్లాడుతుంది. బట్ ఇంకా అప్పుడంతా అక్కడ ఉండే కాబట్టి చెన్నైలో యునో షీఈస్ డన్ దాట్. అండ్ పెద్ద బుట్టు పెట్టుకుని ఆమెది ఒక సపరేట్. ఇప్పుడు ఉషా ఉత్తపేటలో అయితే నార్త్ లో ఉంటుందో, ఈమె మన తెలుగు ఆడియన్స్ కి, సౌత్ ఆడియన్స్ కి, తెలుగు అనే కాదు మలయాళం గానీ తమిళ్ గానీ, షీ వాజ్ లైక్ ద గో టు పర్సన్ అనమాట అప్పుడు. అండ్ ఆ పెద్ద బుట్టు పెట్టుకుని వెన్ షీ వాజ్ మ్యారీడ్ యునో ఇట్ వాజ్ లైక్ ఒక అమౌంట్ చూసినట్టు అనిపిస్తుండే. ఎంత స్వీట్ వాయిస్. అండ్ ఆమె డబ్బింగ్ కూడా చెప్పింది, ఇప్పుడు మీరు సాగర సంగమం గానీ లేకపోతే శ్రీవారికి ప్రేమలేఖ, ఈ మూవీస్ కి డబ్బింగ్ కూడా మన ఎస్ జానకియే చెప్పింది యునో. సో అండ్ తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే అనూస్, యునో దిస్ ఇస్ అనూస్ సెగ్మెంట్ రైట్. సో నాకేంది అంటే ఇన్ఫర్మేషన్, మీకు తెలియని తెలుసుకుంటే ఓ రియలీ ఐ డి నో దాట్ అని ఒక ఫీల్ వస్తుంది. సో దట్ ఈస్ మై గోల్. అండ్ ఇప్పుడు ఇవాళ అందుకే దిస్ సెగ్మెంట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో ట్రిబ్యూట్ అని అనను నేను, సెలబ్రేషన్ ఆఫ్ ఎస్ జానకి, బికాస్ వీ లవ్ హర్ రైట్. సో వెన్ వీ లాస్ సంబడి లైక్ దాట్, ఇట్ షుడ్ నాట్ బి అ సాడ్ అకేషన్, ఇట్ షుడ్ బి అ రిమెంబరెన్స్. ఒక రోజు బాధపడి మళ్ళీ మర్చిపోయి మన లైఫ్ లో మనం ఉండి మన జాబులు మనం చేసుకునే అది కాదు. యూ కీప్ హర్ అండ్ యూ కీప్ హర్ ఎవ్రీ డే అండ్ యూ మూవ్ ఆన్ యునో. యూ లిసన్ టు అ బ్యూటిఫుల్ సాంగ్ వన్స్ అట్ లీస్ట్ డే ఆర్ వన్స్ ఇన్ ఎ వీక్, డజంట్ మ్యాటర్. బట్ celebration of life, that is what I'm trying to tell you here. And in tak mundu adigina question ki naaku oka correct answer cheppindru, but naaku meegina vallu correct answer cheppalu. Confusion ki undi, because again like I said, padma bhushan undi, padma vibhushan undi, padma shri undi. And nenu adigira ime ki ye award iyadaniki try chesindru. Try enduku anna ante, S. Janaki ki villu ante Indian government padma bhushan, they gave her padma bhushan, kani ime very royally నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ దిస్ అని డిక్లైన్ చేసింది. దాట్ ఈస్ సచ్ ఎ హై ఆనర్. అది థర్డ్ ఆనర్, థర్డ్ బిగ్గెస్ట్ ఆనర్ మన లిస్ట్ లో. టెక్నికలీ చూస్తే భారతరత్న ఈజ్ నంబర్ వన్. ఓకే, ఇది కూడా నేను యాక్చువల్లీ ట్రివియా అడుగుదాం అనుకున్నా, బట్ నేనే చెప్పేస్తున్నా. భారతరత్న ఈజ్ ఫస్ట్, పద్మ విభూషణ్ ఈజ్ సెకండ్, థర్డ్ ఈజ్ పద్మభూషణ్. సో ఈమెకి థర్డ్ హైయెస్ట్ ఇండియన్ ఒక సివిలియన్ అవార్డు ఇస్తే ఈమె వద్దు అనేది. అండ్ ఆమె వద్దు అనడంలో తప్పలేదని నాకైతే పక్కా అనిపించింది. ఎందుకంటే నీకు అవార్డు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు వస్తుంది అన్నది ఇంపార్టెంట్. బికాస్ షీ హాజ్ బీన్ ఎ లెజెండ్ ఫర్ సో లాంగ్. ఈమెకి 2013 లో ఇచ్చిండ్రు, ఐ మీన్స్ ఆల్మోస్ట్ ఆమె 55 ఇయర్స్ ఆఫ్ హర్ కెరియర్ ఇచ్చిన తర్వాత మనోళ్ళు, అంటే పాలిటిక్స్ నడుస్తుందో ఏం నడుస్తుందో తెలియదు కానీ, ఎవరెవరో మామూలు లోన్లోకి ఇచ్చేస్తారు, బై ఇగో నీకు స్పోర్ట్ లో చేసిన అదట్లే. షీ గేవ్ హర్ లైఫ్ ఫర్ మ్యూజిక్. So this honor should have come to her long time ago. And I'm very happy em cheppindha sir, thank you for the honor, but nakoddu nen teeskonu, because it came a little too late. Inda nen lifelong contribution to India music ki ichinappudu vallu ichetolu ichcharedha Bharat Ratna ayyachu kada. వీళ్ళు కొంతమంది ఉంటారు లైక్ ఆదిమత్యాలు అంటాం కదా, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానీ లేకపోతే మన ఎస్ జానకి గానీ, ఓపీ నయ్యర్ కూడా ఎస్ జానకితో పాట పాడిపించుకున్నాడు. అంటే ఆ జమానాల హిందీ దగ్గర కూడా షీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ సింగర్. అట్లాంటి వాళ్ళకి ఇంత లేట్ గా ఇచ్చి ఏదో ఇచ్చినము అన్న పేరు అవసరమా? దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ హర్, ఇస్ షీ స్టూడ్ హర్ గ్రౌండ్. ఓ వచ్చేసింది కదా అని సంకల్ కుదుకుంటూ పోయే, నాకు ఒక అవార్డు వచ్చింది కదా అని తీసుకోలే ఆమె. She truly believed. That teaches us something. Manam kuda neskovalanla ivento kashtapadda tarvata vachindi le ani nimam cheskunadu gaadu. Manamu kashtapadda daniki value unda leda? Value untene you go for it, if not you be where you are and be happy with what you are. That is what I got it from her, you know, decline of that. That is what I took it from, you know, that is what I like. I am 2016 la retire aipindi,
కానీ ఫిల్మ్ మేకర్స్ చాలా రిక్వెస్ట్ చేసి ఆమెను ఒక తమిళ్ ఫిల్మ్ సాంగ్ పాడిపియనికి తీసుకొచ్చిన 2018 లో అనుకుంటే దట్ వాజ్ అ లాస్ట్. బట్ దాని తర్వాత షీ కెప్ట్ హర్ సెల్ఫ్ వెరీ విజిబుల్. ఆమె యూట్యూబ్ వీడియోలు చూస్తుండే, షీ యూస్ టు సీ ద కమెడియన్స్, షీ వుడ్ కాల్ ద సింగర్స్ టు అవర్ హౌస్. సో ద గుడ్ పార్ట్ వాజ్ వీ కుడ్ సీ హర్, అంటే ఆమె ఇట్లా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోలేదు, విచ్ వాజ్ సచ్ ఎ నైస్ థింగ్ టు సీ హర్ సమ్వేర్ అండ్ షీ వాజ్ ఇంటరాక్టింగ్. సో దాట్ ఈస్ సో గుడ్ కదా. ఎనీవే, దాట్ వాజ్ ఎస్ జానకి ఫర్ యూ. అండ్ నేను చెప్పిన కదా చిన్న సెగ్మెంట్ చేస్తా, బట్ బిఫోర్ ఐ ప్లే దిస్ నెక్స్ట్ సాంగ్ విచ్ ఇస్ అ ఫన్ సాంగ్, ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, సెలబ్రేట్ లైఫ్, యు నో, అచీవ్ సంథింగ్ అండ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. దాట్ ఈస్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ఎస్ జానకి అండ్ హర్ కెరియర్ వెన్ ఐ రెడ్ అబౌట్ హర్. నాకైతే అది అనిపించింది బై మస్త్ అనిపించింది. ఈ పాటలో అంటే కొంచెమే ఉంటది ఫిమేల్ సింగర్ వాయిస్, బట్ నేను చెప్పిన కదా వన్ ఆఫ్ ఫ్యూ మై ఫేవరెట్స్ ప్లే చేస్తున్నా ఈ నేషన్ పాట.

0: That was a beautiful song, right? Akali Rajyamla song adi, and that was by Janaki also. So andukani I played that song. Kamalhasan and Sridevi meeda picturization untadi, and very beautiful song. So that kind of concludes our small episode. Em cheppina kada chinna segment chestha endukante we could do a whole 2-hour segment aina kuda saripodu mana is Janaki gurinchi endukante ame anni beautiful songs paadindi and there is so much more to know about her. Ame personal life I just touched it, just like I brushed the top antaru kada atla book cover la title page maatrame chadira nenu, and that was like a half hour. So again I will repeat, ఆమె లైఫ్ లో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనకి ఆమె లైఫ్ నుంచి. వన్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ దట్ షీ స్టార్టెడ్ ఫ్రమ్ నోబడీ, నో ఫార్మల్ ట్రైనింగ్, అండ్ షీ బికేమ్ వన్ ఆఫ్ ద లెజెండ్స్. సో అది నేర్చుకునేది ఏంటి అంటే, మనకి పెద్ద ఫార్మల్ ట్రైనింగ్ లేకపోయినా కష్టపడితే చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ రావాలి. ఇంకోటి ఎప్పుడు ఎక్కడున్నా కూడా యూ షుడ్ నో యువర్ వర్త్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ డూ. వీ షుడ్ సెలబ్రేట్ లైఫ్. That is what I got. Manam iga next commercial la kelpe time ayindi kabatti I won't play a song. Naaku okka trend request ochine, I have lined up the request. Adi commercial ainanku play chesta, but don't go anywhere because FIFA news is coming up and I am extremely eager to share football world la em jarugutundi annadi, because that is all about it this week. Don't go anywhere, see you right back.
1: Tick tick radio Suravi time check studio lo time 8 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, Old MacDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోని 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు ఇంటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్పిల్ల, మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. మనం ఇవాళ మాట్లాడుకున్నాము ఫస్ట్ హాఫ్ అవర్ విచ్ వాజ్ అవర్ ఆషాఢ మాసం గురించి. అండ్ దెన్ వి టాక్డ్ అబౌట్ ఎస్ జానకి, స్మాల్ ట్రిబ్యూట్, మోర్ దెన్ ఎ ట్రిబ్యూట్, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంట. నేను ఇక మనము మన నెక్స్ట్ అవర్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ దిస్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ, ఎందుకంటే ఈ వారం లొల్లంతా ఉన్నది మన సాకర్, ఫుట్బాల్ సీజన్, లైక్ సీజన్ కూడా కాదు, మన మేనియా ఫీవర్ ఎండింగ్ లోకి వచ్చేసింది. ఎవ్రీ వీక్ నేను ఇన్ని ఇన్ని గేమ్లు ఆడినరు, వీళ్ళు గెలిచిండ్రు, వాళ్ళు గెలిచిండ్రు అని చెప్తాను కదా. ఇప్పుడు అసలు ఆ సీనే లేదు. మొన్న సెమీఫైనల్స్ అయినాయి, నిన్న ఒకటైంది, మొన్న ఒకటైంది, అండ్ మనకి ఫైనల్స్ వచ్చేసిండ్రు. అంటే ఇక సెమీఫైనల్ గురించి జరంతన్న మాట్లాడుకోవాలి, మాట్లాడుకోకపోతే నాకు నిమ్మలం కాదు, ఎందుకంటే నేను ఆ రోజు లేను కదా. సో లేకపోతే నేను మాట్లాడాల్సిందే. అండ్ ఫస్ట్ సెమీఫైనల్ మీరు ఎంతమంది చూసినో నాకు తెలియదు కానీ, బట్ వన్ ఆఫ్ ద సెమీఫైనల్స్ వాజ్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ స్పెయిన్. ఇది కొంచెం బోరింగ్ అనిపించింది నాకు, ఎందుకంటే ఫ్రాన్స్ 0-2 గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ ఒకటి చూడాల్సింది ఏంది అంటే, మన ఎంబాపే ఎవరైతే ఉన్నాడు, ఫ్రాన్స్ కి చాలా హైప్ ఇచ్చిండ్రు, అరే బై ఫ్రాన్స్ ఇస్ గోనా గెట్ ఇట్ అన్నారు. ఏం చేసిండ్రు, అడవయ్యే వరకల దొబ్బిచ్చేసిండ్రు. అసలు స్పెయిన్ ఎంత ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి వచ్చింది డిఫెన్స్ కి, అంటే వాళ్ళ డిఫెన్స్ డామినేట్ చేసి వాళ్ళని షట్ డౌన్ చేసిండ్రు. దే కుడెంట్ బ్రేక్ దేర్ డిఫెన్స్ అండ్ కమ్ టేక్ ఇట్. ఎంత ఎంత స్ట్రగుల్ అయినరు వాళ్ళు, దాట్ ఈస్ వై ద స్కోర్ వాజ్ అట్ 0 ఫర్ ఫ్రాన్స్. బట్ స్పెయిన్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఫస్ట్ ఒక పెనాల్టీ వచ్చింది కాబట్టి దాంట్లో షూట్ చేసిండ్రు. దాని తర్వాత లిటరలీ వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది, మంచి పాస్ వచ్చే వరకల పెడ్రో పోరో సెకండ్ గోల్ కొట్టేసిండు, గెలిచిపోయినరు. కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, ఎందుకంటే సెమీఫైనల్ మ్యాచ్ అన్నప్పుడు దగ్గర దాకా ఉండాలి, అట్లా లేకుండే. బట్ ద కిడ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఈజ్ లమీన్ యమాల్. ఈ పిల్లోడు గురించి ఒక 2 నిమిషాలు అయితే చెప్పాలి నేను, ఎందుకంటే ఫైనల్లో ఆల్సో హీఈస్ గోయింగ్ విత్ అగేన్స్ట్ మెస్సీ. బట్ ఒక పాట వినే చూద్దాం. ఈ పాట నాకు రిక్వెస్ట్ వచ్చింది. సో ఆనంద్ గారు, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. ఐ హోప్ యూఆర్ స్టిల్ లిసనింగ్. అండ్ చిరు పాట అడిగినప్పుడు అను చాలా సంతోషంగా ప్లే చేస్తుంది. సో దిస్ సాంగ్ ఈస్ ఫర్ యూ. లెట్స్ గో.

Welcome back, listeners. Nenu mi anu mi ku explain chestunna about FIFA. Manam ee song oka request meeda play chestam kabatti that was a good song and I like that. But iga manamu koncham FIFA loki ellipodamu. Nenu Spain gelchindi ani cheppina kada. Spain is going to be the one of the finalists. Sunday roju final aitundi 19th ki, so don't miss it. మళ్ళా నాలుగేళ్ల దాకా మళ్ళీ ఫీఫా కాదు. అప్పుడు మనం ఏడుంటామో, రామ్ జానే, రహీం జానే, ఎవరు ఏడుంటారో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్నప్పుడు మంచిగా గ్రూప్ లో మంచిగా అందరు కూర్చొని గేమ్ ఎంజాయ్ చేయండి. స్పెయిన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. స్పెయిన్ లో ఒకరి గురించి మాట్లాడుకోవాలి, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. లమీన్ యమాల్ ఈ పిల్లోడు, హీ టర్న్ 19 2 డేస్ కింద, 13th రోజు. అండ్ హీ ఆ పిల్లోడికి 19th బర్త్డే అయింది, యునో. అండ్ అతన్ని మొన్న ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగిన, నువ్వు ఇట్లా హౌ డూ యూ హ్యాండిల్ ప్రెషర్, యు ఆర్ సో యంగ్, నువ్వు వచ్చినప్పుడు యు ఆర్ ఓన్లీ 18 ఇయర్స్ ఓల్డ్, మన ఫుట్బాల్ కు వచ్చినప్పుడు, ఇప్పుడు ఫైనల్ కు వచ్చేసినావు, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెషర్ అని అడిగిండ్రు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఇప్పుడు మన మన జమానాల మనం ప్రెషర్ హ్యాండిల్ చేయలేక, మన పిల్లలకు ప్రెషర్ హ్యాండిల్ చేయలేక చచ్చిపోతున్నాం కదా. అది ఈ పిల్లోని ఇమ్మని చెప్పాలి, ఎందుకంటే పిల్లోడు అంటే వాట్ ప్రెషర్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ప్రెషర్. హిస్ మదర్, వాళ్ళమ్మ, ఈయన వాళ్ళమ్మ 16 ఇయర్స్ ఉన్నప్పుడు కన్నది ఈ పిల్లోడిని, ఓకే. షీ వాజ్ ఓన్లీ 16 ఇయర్స్ ఓల్డ్. అండ్ వాళ్ళు ఎంత పూర్ ఫ్యామిలీ అంటే, వాళ్ళ నాన్న అప్పుడు ఇట్లా ఇళ్లలో పోయి యూ వుడ్ గెట్ వాట్ ఎవర్ దే కుడ్ సో దట్ దే కుడ్ ఈట్. అండ్ ఈమె, వాళ్ళ మామ్ వుడ్ వర్క్ ఇన్ మెక్డొనాల్డ్స్ టు సపోర్ట్ హిమ్, ఓకే. వాళ్ళ అయ్య స్ట్రీట్స్ లలో పోయి డిస్కార్డెడ్ ఐటమ్స్ అట్లాంటివి ఏమైనా అమ్ముకొని తెస్తే ఇంట్లో తిండి ఉండేది, లేకపోతే ఉండేది కాదు. అండ్ enough, it wasn't enough to pay the rent also. So adi kashtamu, adi is what is pressure. Ivala tintama tinama annadi, we come from such a privileged life that manaki plate laki tindi vachinappudu manam alochinchamu idi deeniki entha kashtapadutunaru verollani, mana pillalaku kuda cheppam manam. But adi chaala important to make them realize how important it is that you respect where you come from. So ee pilludu ఆ చిన్న ఉన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్, లమీన్ అండ్ ఒక అతని పేరు యమాల్, వాళ్ళిద్దరు దే టుక్ హిమ్ ఇన్ టు దేర్ హోమ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ కి అవసరమున్న హెల్ప్ చేశారు కాబట్టి అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళ అయ్య వీళ్ళిద్దరు పేర్లు, ఇద్దరు పేర్లు తీసుకొని ఈ పిల్లోడికి పేరు పెట్టాడు. ఎంత ఎంత ఎంత బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ ఉంది చూసినా ఈ పిల్లోడికి. అండ్ ఆ పిల్లోడు ఎక్కడెక్కడో పెరిగి ఒక హంబుల్ నేబర్హుడ్ నుంచి వచ్చిండు. అండ్ ఇప్పుడు ఎన్నో సాక్రిఫైసెస్ చేసిన వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లోడు ఫుట్బాల్ ఆడాలి, ఒక దగ్గర సెలెక్ట్ కావాలి అనడానికి హీ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. సో ఒక ఫుట్బాల్ కి ఒక క్లబ్ లో ఎంటర్ చేయడానికి అఫోర్డ్ చేయకపోయినా కూడా దే వర్క్ సో హార్డ్, ప్రతి దగ్గరికి తీసుకుపోయి దే వుడ్ ఆస్క్ హిమ్ టు ట్రై అవుట్. అతని టాలెంట్ చూసి అప్పుడు వాళ్ళు నువ్వు ఫ్రీగా ఆడొచ్చు ఆ ఆపర్చునిటీ ఇచ్చాను కాబట్టి లైఫ్ చేంజ్ అయిపోయింది. 7 ఇయర్స్ ఉన్నప్పుడు బార్సిలోనా యూత్ అకాడమీ జాయిన్ అయ్యింది పిల్లోడు. దెన్ హీ మూవ్డ్ ప్లేసెస్, వాళ్లే ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు, వాళ్లే ట్రైనింగ్ ఇచ్చిన, ఫ్యామిలీ కుడెంట్ అఫోర్డ్. అవి దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు టెల్ అవర్ కిడ్స్ దట్ యునో సాకర్ అదో ఫన్ కోసం చూసారు కాదు, ఒకరి బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడితే ఇవాళ ఫైనల్లో ఆడుతున్నాడు ఈ పిల్లోడు. అండ్ 15 ఇయర్స్ ఉన్నప్పుడు యంగెస్ట్ ప్లేయర్ ఇన్ బార్సిలోనా హిస్టరీ ఈ పిల్లోడు. అండ్ దెన్ యునో హీ ఆల్రెడీ వన్ విత్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇప్పుడు 19 ఇయర్స్ ఉన్నప్పుడు హీ ఈస్ ప్లేయింగ్ అగేన్స్ట్ మెస్సీ. ఆ సెకండ్ టీమ్ గురించి కూడా నేను చెప్తా, బట్ లెట్ అస్ హియర్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. ఓకే, లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్. మీరుంటున్నారు ధూమ్ ధమాకా. నేను మీ ఆర్జే అను. మీకు చెప్తున్నా ఫీఫా గురించి, మన ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్ గురించి. మనం ఈ సాంగ్ ఇనకంటే ముందు స్పెయిన్ గురించి మాట్లాడినాము. స్పెయిన్ ఈస్ కన్సిడర్డ్ అన్ అండర్ డాగ్ అట్ దిస్ పాయింట్, ఎందుకంటే ఆపోజిట్ లో ఉన్నది నన్ అదర్ దాన్ ద అదర్ ఫైనలిస్ట్ ఈస్ అర్జెంటీనా. సో అర్జెంటీనా గేమ్ గురించి మాట్లాడుకుందాము. కొంచెం కాంట్రవర్షియల్ అనే అంట, బికాస్ ఈ మొత్తం ఫీఫాలో అర్జెంటీనాకి చాలా కాంట్రవర్సీస్ నడిచినాయి. బట్ ఎండ్ రిజల్ట్ ఇక నీకు స్కోర్ బోర్డ్ సెటిల్ చేసింది ఏంటి అంటే, టెక్నికలీ దే ఆర్ ఇన్ ద ఫైనల్. వాళ్ళు సెమీఫైనల్ ఇంగ్లాండ్ తో ఆడినరు. సో ఇంగ్లాండ్ కి చాలా సపోర్ట్ ఉంది. ఐ ఆమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్ సపోర్టర్, క్లియర్ గా చెప్పేస్తున్నా ఆన్ ఇయర్. బట్ అంటే అది నేను చెప్పాను కదా నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఇంగ్లాండ్ కంటే కూడా అంటే అర్జెంటీనా ఐఎమ్ ఎ బిగ్ మెస్సీ ఫ్యాన్ ఆల్సో. బట్ ఇంగ్లాండ్ వేరే ఏ టీమ్ తో ఆడా కూడా ఇంగ్లాండ్ ఓడిపోవాలని అనుకుంటుండే నేను, బికాస్ ఐ ఆమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇట్. యూనో యూ డోంట్ హ్యావ్ టు బి ఎ ఫ్యాన్, బట్ నా ఒపీనియన్ ఇస్తున్నా. అండ్ ఆ గేమ్ లో కూడా చాలా కాంట్రవర్సీలు అయినాయి, ఎందుకంటే ఒక దగ్గర రెడ్ కార్డ్ ఇవ్వాల్సింది అని అన్నారు, కానీ అక్కడ రెడ్ కార్డ్ ఇవ్వలేదు, అర్జెంటీనా ప్లేయర్స్ ఫౌల్ చేస్తే కాల్ చేయలేదు అన్నారు. సో ఇక అది ఎంత నిజమో, మెస్సీకి ఫేవరెట్ ఉన్న ఎవరైతే రెఫరీ ఆయననే రెఫరీ చేసిండు అన్నారు.

అన్నారు. అదెట్లా అంటే హేటర్స్ అగర్ హేట్ అన్నట్టు మెస్సీ ఈజ్ ఆల్రెడీ ఆల్వేస్ కాంట్రవర్షియల్ కదా. సో ఎట్లయిపోయింది అంటే కొంతమందికి ఆయన చాలా ఈజీగా ఇచ్చేస్తారు, పడంగానే ఫౌల్ అడగనే ఫౌల్ ఇచ్చేస్తారు అని అన్నాడు. సో అదెంత నిజమో తెలియదు కానీ బట్ బోత్ ఆఫ్ దెమ్ అగైన్ మెస్సీ మెస్సీ గేమ్ టెక్నిక్ గురించి కానీ మెస్సీ హార్డ్ వర్క్ గురించి కానీ ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. అదే అస్ అ స్పోర్ట్స్ లవర్ లాగా చెప్తున్నా కదా, మెస్సీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ టెక్నిక్లీ. దాట్ ఇక కాంట్రవర్షియల్ పక్క పెట్టేదాం. బట్ మెస్సీ స్టోరీ కూడా నేను ఐ డోంట్ రియలీ టాక్ ఓన్లీ అబౌట్ అ పర్సన్ హూ ఇస్ యునో ప్లేయింగ్ గ్రేట్, కానీ మెస్సీ కూడా చాలా కష్టపడి వచ్చిండు. అండ్ ఒక చిన్న చిన్న బ్యాక్ ఎండ్ స్టోరీ చెప్తా, మెస్సీ చిన్న ఉన్నప్పుడు దేవర్ ఆల్సో ది కేమ్ వర్ అ వెరీ హంబుల్ ఫ్యామిలీ. ఓకే, అండ్ మెస్సీకి సడన్లీ హీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ గ్రోత్ హార్మోన్. సో అట్ 12 ఇయర్స్ ఓల్డ్ 11 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు ఈ గ్రోత్ హార్మోన్ మెడిసిన్ అఫోర్డ్ చేయలేకపోయిన వాళ్ళు. సో దానికోసము ఎంత కష్టపడ్డారు వాళ్ళు, ఎంతమందికి ఫ్రీ ట్రయల్స్ ఇచ్చిండు దట్ సంబడి విల్. అండ్ అట్లా ఒక టీమ్ హెల్ప్ చేసింది కాబట్టే టుడే దే యాక్చువల్లీ స్పాన్సర్డ్ హిస్ ఎడ్యుకేషన్. దే వర్ ఏబుల్ టు బార్సిలోనా గివ్ హిమ్ యునో వాట్ అబౌట్ గ్రోత్ హార్మోన్ థెరపీ, హార్మోన్ థెరపీ ఇచ్చి లేకపోతే హీ వాజ్ గోయింగ్ టు బి లైక్ ఇంకా పెరగకపోతున్నాయి. చిన్న అందరూ ఆట ఆడిపిస్తున్నప్పుడు అసలు మెస్సీని ఆడిపించకపోతున్నాడంట, ఎందుకంటే ఇంత చిన్నగా ఉన్నాడు, ఒక మిడ్జెట్ లేకున్నాడు, ఈ చిన్న పిల్లడు ఏం ఆడతాడు అని చెప్పి. అక్కడ వాళ్ళ గ్రాండ్మా ఆమె తీసుకుని వస్తున్నానంట. అండ్ ఆమె ఫోర్స్ చేసి కోచ్ ని లేదు నువ్వు ఆడిపి లేదు నువ్వు ఆడిపి అన్నప్పుడు, ఇక ఆమె బాధ భరించలేక తీసుకుని ఆడించినప్పుడు ద మినిట్ హీ ప్లేడ్ అసలు సుక్కలు అనిపించినాయి అందరికి, ఈయన ఎందుకు ఆడిపిస్తలేమో అని చెప్పి. అండ్ హీ వాజ్ వాట్ 11 ఇయర్స్ ఓల్డ్ 12 ఇయర్స్ ఓల్డ్ ఆ టైంలో. సో ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఇఫ్ యు సీ మెస్సీ గోల్ స్కోర్ చేసినప్పుడు టూ ఫింగర్స్ పైకి చూపిస్తాడు స్కైకి, కెమెరాస్ కి చూపించాడు, లేకపోతే ఫ్యామిలీకి చూపించాడు, ఎవరికి చూపించాడు. దానికి రీజన్ ఏం తెలుసా మీకు? హీ ఈస్ షోయింగ్ దట్ టు హిస్ గ్రాండ్మా. సో వాళ్ళ గ్రాండ్మా చనిపోయినప్పుడు ఈయన చాలా డిస్టర్బ్ అయ్యాడు. హీ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్. అండ్ ఆమె చెప్పారు కదా షీ వాజ్ వన్ ఆఫ్ ద కీ పిల్లర్స్ ఫర్ హిమ్ టు గెట్ ఇన్ టు సాకర్ ఆల్సో. అయితే ఆమె చనిపోయినప్పుడు అతనికి ఏంటంటే ఆమె పైన ఉంది ఆకాశంలా, సో ఎవ్రీ గోల్ అవ్వగానే చూసినావా అన్నట్టు హీస్ పాయింటింగ్ టువర్డ్స్ హర్ ఎవ్రీ గేమ్ లో ఎవ్రీ గోల్ హీ స్కోర్స్. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఫైనల్ లో కూడా స్కోర్ చేసినప్పుడు హీస్ గోన్ పాయింట్ ఇట్ అప్స్. చిన్న చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కానీ బట్ దట్ కమ్స్ ఫ్రమ్ హంబుల్నెస్. ఎంత పైసా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు, హౌ మచ్ డూ యూ రిమెంబర్ యువర్ రూట్స్, హౌ డూ యూ లివ్ యువర్ లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ మెస్సీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ గైస్ దట్ అక్కడ ఆన్ ఫీల్డ్ ఎట్లుంటాడో అన్నది ఇంపార్టెంట్ కాదు, హౌ డస్ హీ లివ్ హిస్ లైఫ్ యునో దాట్ ఈస్ ఇంపార్టెంట్. హీ సెట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డూయింగ్ చారిటీ. సో డస్ రొనాల్డో, సో డస్ ఎంబాపే, వీళ్ళందరికీ వాళ్ళ ఫౌండేషన్స్ ఉన్నాయి కాదంటలేను. బట్ ఒకటి ఏంది అంటే దట్ వేర్ దే కేమ్ ఫ్రమ్ అన్నది వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు. దిస్ కిడ్ కేమ్ ఫ్రమ్ నో వేర్. అండ్ ఈ ఇంతకు ముందు లమీన్ యమాల్ గురించి చెప్పిన అండ్ ఇప్పుడు మెస్సీ గురించి చెప్పిన కదా, వీళ్ళిద్దరు ఫైనల్ లా క్లాష్ అవుతున్నారు. కానీ వీళ్ళిద్దరికి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏందో ఈ పాట అయిన తర్వాత చెప్తా. ఇది మన ఫేవరెట్ పాట కాబట్టి కొంచెం చేంజ్ చేస్తున్న ట్రాక్, మనం మళ్ళీ మన జోష్ పాటలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ గో లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ చెప్ప మీరే.

0: వెల్కమ్ బ్యాక్. మీరిన్నారు ఆ పాట ఫ్రమ్ అన్నయ్య మూవీలోంచి. మన చిరు ఇంకా సౌందర్య, అబ్బా సౌందర్య అసలు ఏమనుంటుందా. ఐ ఫీల్ సో సాడ్, ఆమె అట్లా యునో అప్పుడే ఇట్లా పాలిటిక్స్ ఎంటర్ అయింది అండ్ దెన్ వి లాస్ట్ హర్ యునో. లేకపోతే అసలు బ్యూటీ గానీ అందం గానీ అండ్ యాక్టింగ్ కూడా, మై గాడ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. బట్ దాట్ వాజ్ గుసగుసలే ఫ్రమ్ అన్నయ్య. మనం వింటున్నాము ధూమ్ ధమాకా విత్ మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM. ఇక జర్నలిజం వచ్చినట్టు కదా, ఎందుకంటే మనం కమర్షియల్ కి వెళ్ళిపోతాం ఇంకో 1 minute లా. సో పాట విడుదల చేసే టైం లేదు. బట్ మనం మాట్లాడుతున్నాం ఫీఫా గురించి, వరల్డ్ కప్ ఫైనల్ గురించి. దాంట్లో ఏమి లుక్ ఫార్వర్డ్ అన్నది ఇంకా నేను చెప్పలేదు. సో అగైన్ లైక్ ఐ సెడ్, స్పెయిన్ ఈజ్ ప్లేయింగ్ అర్జెంటీనా. సో అర్జెంటీనా ఫ్యాన్స్ ఫుల్ క్రేజ్ ఉన్నారు, మేమే గెలిచేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా అర్జెంటీనానే గెలిచింది. సో నేను ఇప్పుడు అదే చెప్తున్నా అనమాట, మన ఐపీఎల్ లెక్క సేమ్ టు సేమ్ వస్తారేమో తెలియదు. బట్ ఇఫ్ యువర్ బెట్టింగ్ పర్సన్ చాలా మంది అయితే అర్జెంటీనా మీద పెడుతున్నారు. బట్ ఐఎమ్ నాట్. సో నేనేమంటా అంటే, వై డస్ ద అండర్ డాగ్ డాట్ గెట్ ఇట్. అయితే ఈ ఎవరి గురించి అయితే ఇప్పుడు చెప్పినా ఇంతకు ముందు యమాల్ గురించి అండ్ అట్ ద సేమ్ టైమ్ మెస్సీ గురించి, వీళ్ళిద్దరికి మాత్రం ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. అండ్ ఆ కనెక్షన్ నేను గురించి తెలుసుకున్నప్పుడు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ దట్ అంటే ఎవరు ఒక మూవీ స్టోరీ లెక్క కూడా రాయలేరు అంత అంత డీటెయిల్డ్ గా ఆ కనెక్షన్ ఆ విధంగా అవ్వడము ఈజ్ అ గ్రేట్ థింగ్. అది ఏంది అని మీకు తెలుసుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు స్టే ట్యూన్డ్. నేను ఈ చిన్న కమర్షియల్ అయిపోయి వచ్చిన తర్వాతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ అ స్పెషల్ కనెక్షన్ ఫర్ దిస్ మేజర్ ఫైనల్ అంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్డ్. అండ్ నేను వచ్చేస్తా ఎక్కువసేపు ఇవ్వబడ్డరు, జస్ట్ ఫ్యూ కమర్షియల్స్ అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్. మీరింటున్నారు ధూమ్ ధమాకా ఓన్లీ ఆన్ 107.9 FM HD3 ఆన్ రేడియో సొరబి, సౌండ్స్ లైక్ హోమ్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు కాల్ చేసి మీకు సాంగ్ కావాలి అంటే రిక్వెస్ట్ చేయాల్సిన నంబర్ 9726361966. నేనుంటా అనుని టిల్ 9 o'clock. లెట్స్ కమ్ బ్యాక్ రైట్ నౌ.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్. Life moments.
3: And ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్.
6: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
9: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 to 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
11: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
12: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
13: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
14: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madeeraandmasala.com.
0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరింటున్నారు ధూమ్ ధమాకా. నేను మీ ఆర్జే అనూని ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సొరబి, అమెరికాలో తెలుగునేస్తాం. మనం ఇవాళ లాస్ట్ అవర్ లాస్ట్ హాఫ్ అవర్ ఆఫ్ అవర్ సెగ్మెంట్ లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసినాము. ఐ నో నేను ముచ్చట పెడుతుంటే అసలు నాకే టైం తెలియదు అండ్ ఎట్లా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇంకా చాలా ముచ్చట ఉండే, నేను ఇంకా మీకు ఊరు ముచ్చట్లో చెప్పలేదు ఏమైతుంది వరల్డ్ అండ్ దేర్ ఇస్ సమ్ యాక్చువల్లీ స్కేరీ థింగ్ దట్ ఐ హర్డ్ అబౌట్ అ న్యూ వైరస్. బట్ ఇక ట్రై చేద్దాం బికాజ్ మనకి 20 నిమిషాలే ఉంది. సో ఐ విల్ ట్రై టు స్క్వీజ్ ఇన్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ ఫర్ యూ బికాస్ అగైన్ లైక్ ఐ సెడ్ యునో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కష్టమైతుంది. సో ఐ విల్ ట్రై టు గెట్ దేర్. బట్ నేనేం చెప్తున్నా అంటే ఇక ఫీఫాది ఇక ఆల్మోస్ట్ ఎండింగ్ చేసేద్దాం, ఎందుకంటే అంతసేపు నుంచి చెప్తున్నాను కదా. బట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈజ్ మెస్సీ ఎవరైతే మన అర్జెంటీనా నుంచి ఫైనల్ ఉండో ఆయన అండ్ ఇప్పుడు ఎవరైతే ఇంకొక చిన్న బేబీ ఎవరైతే 19 ఇయర్స్ బాయ్ అన్నాడు చెప్పిన చూడు ఆ పిల్లోడు యమీన్ లమాల్ లమీన్ యమాల్ సారీ కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటా ప్రతిసారి. ఆ వాళ్ళిద్దరికి ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. అది ఏం కనెక్షన్ అన్నది నేను ఐ వాజ్ ఆస్కింగ్ యూ రైట్. సో అదేంటంటే యూ వోంట్ బిలీవ్ అంటే ఇట్లా హిస్టరీ పుట్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఆ లేకపోతే ఇట్లా నసీబ్లా రాసుంటే అవుతుంది మన కంట్రోల్ ఏది ఉండదు అని అనుకుంటాం చూడు. అది వీళ్ళిద్దరి మధ్యలో ఐ థింక్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే నేను చెప్తా ఒక 20 ఇయర్స్ కింద ఓకే దిస్ కిడ్ ఇప్పుడు మొన్ననే 19 ఇయర్స్ అయింది అని చెప్పిన కదా. సో 20 ఇయర్స్ కింద అప్పుడే లయనల్ మెస్సీ మన మెస్సీ వాజ్ అ బిగ్ ఫేమస్ నేమ్. సో ఒక చారిటీ ఫోటోషూట్ కోసం వాళ్ళు ఏం చేసిండ్రు ఒక చిన్న బేబీ ఒక మంత్స్ బేబీని తీసుకొని రండి ఒక స్మాల్ ఊర్లోకి వెళ్ళి స్పెయిన్ లోకి వెళ్ళి ఎంతో మంది పిల్లలు రాఫల్లో ఎంటర్ అయితే ఒక బేబీ సెలెక్ట్ అయ్యిండు ఓకే ఒక ఫోటోషూట్ అనమాట అంటే ఒక చారిటీ కోసం చేస్తున్న ఫోటోషూట్. ఆ ఫోటోషూట్ లేదంటే చిన్న బేబీ ఓకే బేబీని మెస్సీకి ఇస్తే మెస్సీ ఈజ్ ఆల్సో వెరీ యంగ్ మెస్సీ ఆ బేబీకి జస్ట్ ఇట్లా వాటర్ తోని ఒక బాత్టబ్ లో స్నానం చేపించి ద బేబీ ఈజ్ వెరీ హ్యాపీ. బేసిక్లీ అది ఒక చిన్న ఫోటోషూట్ అబౌట్ ఎ బేబీ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక చారిటీకి డొనేషన్ కోసము ఒక వీడియో షూట్ చేసిండ్రు. ఇది ఎప్పుడు 20 ఏళ్ల కింద కథ. ఈ 20 ఏళ్ల కింద ఆ స్పెయిన్ లోకి వెళ్ళి అసలు అదృశ్యం అంటే చూడు ఒక బాబుని సెలెక్ట్ చేయడం ఏంది ఆ బాబుకి మెస్సీ స్నానం చేపించడం ఏంది దాని తర్వాత అదే బాబు 19 ఇయర్స్ తర్వాత హీ గ్రూ అప్ టు బి ద సేమ్ కిడ్ నేను ఇప్పటిదాకా మీకు స్పెయిన్ లో చెప్పిన చూడు అది ఆ పిల్లోడే వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ ఈ కిడ్ ఈస్ గోయింగ్ టు ప్లే అగేన్స్ట్ మెస్సీ ఆన్ సండే. అసలు వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ దిస్ హ్యాపెనింగ్ యునో ఇట్ ఈస్ లైక్ ఒక ఫిల్మ్ స్క్రిప్ట్ రాసుకుంటే కూడా ఇంత కన్వీనియంట్ గా ఇంత పర్ఫెక్ట్ గా ఓవర్ సినిమాటిక్ ఎవరు రాయలేరు. సో కెన్ యూ ఇమాజిన్ దట్ ఒక మనిషి చిన్న బేబీ ఉన్నప్పుడు లమీన్ యమాల్ని ఒక చిన్న అప్పుడు అనుకోకుండా చిన్న బేబీ యునో నేను పెద్దగా అయినాక నా ఫస్ట్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ నేను ఏదైతే ఫైనల్ ఆడతానో అది ఈ మనిషితోనే ఆడతా అని. బట్ ఈ సండే వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఆర్ కమింగ్ టువర్డ్స్ వాట్ అ గ్రేట్ మెమరీ దట్ విల్ బి ఫర్ హిమ్ యునో ఆ ఇంపాసిబుల్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దిస్ సండే మెస్సీ అండ్ లమీన్ యమాల్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఈ 19 ఇయర్స్ పిల్లోడు 19 ఇయర్స్ తర్వాత 19th రోజు ఈజ్ ప్లేయింగ్ హిస్ ఐడల్ మెస్సీ. హౌ కూల్ కదా. అది అంటే నాకు అదే చెప్పాలనిపించింది దట్ యునో ఇట్ ఈస్ సచ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో మీరు కూడా మీరు ఏదన్నా దానికి వెళ్ళిపోతే ఓ నాకు బ్యాక్ ఎండ్ స్టోరీ అంతా తెలుసు యమాల్ గురించి మెస్సీ గురించి అని చెప్పి హ్యాపీగా పోయి చెప్పేసి రండి. అంత లోపల ఒక మంచి సాంగ్ ఇనిషి రండి ఓకే మిగిలిన ముచ్చట్లు తర్వాత

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అనుని ఉంటున్నా ఆల్మోస్ట్ టిల్ ఇంకొక 10 నిమిషాలే, బట్ దాని తర్వాత క్లోజ్ అవుట్ చేసే టైం అయిపోతుంది. సో అందుకే మనం ఇక జల్దీ జల్దీ మన రెగ్యులర్ ముచ్చట్లు కూడా మాట్లాడేసుకుందాము. ఇప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళకి డూ నాట్ మిస్ అవుట్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ హ్యాపెనింగ్ దిస్ వీకెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. గానీ ఎస్పెషల్లీ యుఎస్ లో ఉంటారు కాబట్టి న్యూ జెర్సీలో అవుతుంది ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ బిట్వీన్ స్పెయిన్ అండ్ అర్జెంటీనా. ఎవరు ఎవరికి సపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకు పోయి సపోర్ట్ చేసుకోండి, అర్జెంటీనా వాళ్ళు మెసేజ్ చేసుకోండి, నవీన్ యమాల్ చిన్న పిల్లోడు ఒక అండర్ డాగ్ గెలవాలంటే స్పెయిన్ కి చేసుకోండి. ఎవరు చేసుకున్నా నేనైతే గేమ్ మంచిగా ఉండాలనుకుంటా భయ్, మంచి ఫన్ ఉండాలి, మరి వన్ సైడెడ్ ఉండొద్దు, లిటరలీ ఆర్సీబీ కొట్టేసినట్టు ఫైనల్లో కొంచెం అన్నా నెక్ టు నెక్ ఉండాలి అండ్ కొంచెం ఎక్సైట్మెంట్ ఉండాలి, మేబీ పెనాల్టీ షూటౌట్ దాకా కూడా రావాలి. అండ్ మే ద బెస్ట్ టీమ్ దట్ రియలీ ప్లేడ్ వెల్ దట్ డే విన్, అంతే కోరుకుంటా. And I hope Spain wins. అంటే నేను అనుకుంటున్నా, మా ఇంటి పంపేశారు అట్లాంటి, బట్ ఐ లైక్ అన్ అండర్ డాగ్, సో వై నాట్ చియర్ ఫర్ ది అండర్ డాగ్ అనిపిస్తుంది. మెస్సీ వాళ్ళకి వచ్చేసింది కదా లాస్ట్ ఇయర్, 4 ఇయర్స్ కింద వాళ్ళకి మళ్ళీ 4 ఇయర్ తర్వాత కూడా ఇట్లే ఉంటూ వస్తుంది, బట్ ఈ ఇయర్ మేబీ విల్ సీ. అది జరుగుతుంది. కానీ ఫీఫాలో ఒకటేంది అంటే ఫైనల్ ఇద్దరే ఆడుకోరు, థర్డ్ ప్లేస్ కూడా వాళ్ళు గోల్డ్ సిల్వర్ లెక్క ఒలింపిక్ లెక్క థర్డ్ ప్లేస్ కూడా ఈ ఫస్ట్ ఈ రెండు సెమీఫైనల్లో ఓడిపోయిన వాళ్ళు ఆడుకుంటారు. సో ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ ఆర్ గోయింగ్ టు ప్లే వన్ మోర్ టైమ్ ఆన్ సాటర్డే. సాటర్డే రోజు థర్డ్ ప్లేస్ కి ఉంది. సో ఇంకా ఎంబాపే ఫ్యాన్లు గానీ లేకపోతే మన ఇంగ్లాండ్ ఫ్యాన్లు ఉన్న వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది వాళ్ళిద్దరిని ఆడడం చూడి. ఇట్స్ నాట్ లైక్ విన్నింగ్ అ ఫైనల్ ఫీఫా వరల్డ్ కప్, బట్ అగైన్ థర్డ్ ప్లేస్ కోసం ఆడుతున్నారు కాబట్టి యూ నెవర్ నో, కొంచెం ఎక్సైటింగ్ ఉండొచ్చు. బట్ నా కోరిక ఏంటంటే గేమ్లు మంచిగా ఉండాలి, వన్ వే ఉండొద్దు, బోరింగ్ ఉండొద్దు, 0-0 దగ్గర ఉండొద్దు, మంచిగా విలియాలి, వాళ్ళు చేయాలి మంచిగా సినిమాని సినిమా చూసినట్టు ఒక 90 మినిట్స్ మంచిగా ఎంజాయ్ చేయాలి గేమ్ ని. సాటర్డే ఒక గేమ్ ఉంది, సండే ఒక గేమ్ ఉంది, సో మిస్ కాకండి, మంచిగా పోయి చూడండి. ఇక సండే రోజు అయిపోయినాక మీరు చూస్తా అన్నా కూడా గేములు లేవు, అయిపోయింది స్కేల్ కథం దుక్ నంబర్. అది ఫీఫా ముచ్చట్లు అయిపోయినాయి. ఇక మళ్ళా ఫీఫా గురించి ఏంది అని అడగకరు నాకు, నేను నెక్స్ట్ వీక్ నుంచి ఫీఫా ఏం లేదు చెప్పడానికి. బట్ దాట్ ఈస్ వాట్ ఈస్ ట్రెండింగ్ రైట్ నౌ. మీరు ఏడ చూసినా కూడా ఇదే నడుస్తుంది. అదే ట్రెండింగ్ అంటే గుర్తొచ్చింది, మీరు ఫౌజీది లేటెస్ట్ పోస్టర్ చూసినా, చూడకపోతే పోయి రేడియో సురభి యాప్ లో కూడా చూసేసేయండి. ప్రభాస్ ఇస్ లుకింగ్ గుడ్, 3 December 2026 వస్తుందంట, సో చాలా టైం ఉంది. బట్ ఇక లేటెస్ట్ ఏం చూడొచ్చు అనుకుంటే, నేను మొన్న ఇన్న బేబీ డూ డై డూ ఈ సినిమా ఏదైతే హుమా ఖురేషి చేసిందో సినిమా అయితే చాలా బాగుంది అని వింటున్నా నేను, బట్ నేను చూడలేదు అగైన్, సో బయస్డ్ ఇన్ఫర్మేషన్ అని అనలేను. నేను చూసి బాగుంది అంటే అప్పుడే చెప్పొచ్చు దట్ యూనో మై పర్సనల్ ఒపీనియన్ నచ్చింది. బట్ ఆమె మాత్రం యాక్టింగ్ సూపర్ చేసిందంట. మీకు యాక్సెస్ ఉంటే గో అండ్ సీ దట్ మూవీ. మూవీ నేమ్ ఇస్ బేబీ డూ డై డూ. షీ కెనాట్ టాక్, you know, can you believe that she played a character which is like, you know, woman scripted, but awesome yeshidant acting. Huma Qureshi is one of my favorite. Ama masti yeshidant asal acting, so that is what something you should look at. And inkokati nen inna cinema edaithe baagundi annadi Pritham and Pedro. Ee movie వచ్చినప్పుడు చాలా మంది క్రిటిసిజం అన్నది తెలుసా, ఏ రాజ్ కుమార్ హిరాని ఎవరైతే మున్నాబాయి బేబీ చేసి చూడు, వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు వీర్ హిరాని, ఇక నెపోటిజం వాళ్ళ పిల్లలను వాళ్ళే తెచ్చుకుంటారు అన్నాడు. కానీ ఆ మూవీలో వెన్ హీ యాక్చువల్లీ యాక్టెడ్ కదా, ఈ పిల్లోడిని చూసి అందరు పరిచయం అయిపోయారు, అబ్బా అసలు ఏమన్నా యాక్టింగ్ చేశాడు. అట్లా మంచిగా యాక్టింగ్ చేసే పిల్లలు వస్తే మనం ఏం తప్పు పట్టదు. యూనో నెపోటిజం ప్రతి దగ్గర ఉంటది భయ్. ఇప్పుడు నువ్వు కంపెనీ పెట్టుకుని నీ కంపెనీలో నీ పిల్లలని తీసుకుపోయి ఏవా, ఇప్పుడు అంబానీ తీసుకుపోయి వాళ్ళ పిల్లలకి రిలయన్స్ ఇయ్యలేదా, బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటాడా, ఉంటది. కానీ దాన్ని ఎంత దూరం దాకా నడిపిస్తారు అన్నది వాళ్ళ టాలెంట్ మీద ఉంటది. సో ఎవ్రీవేర్ యూనో యూఆర్ జస్ట్ లక్కీ దట్ యునో ద అదర్ జనరేషన్ హ్యాస్ సాక్రిఫైస్డ్. సో అగైన్ ఐ డోంట్ థింక్ నెపోటిజం ఈజ్ సంథింగ్ దట్ యునో యూ షుడ్ ఆల్ ఫీల్ రియలీ బ్యాడ్ అబౌట్. ఎవరు ఫీల్ లో వాళ్ళు వాళ్ళ పిల్లలని పోషించడంలో ఏం తప్పలేదు. మీరు చేస్తారా, మీరు చేయరా, యూ వుడ్ హావ్ డన్ ఇట్ ఇఫ్ యూ వర్ ఇన్ దట్ రోల్. ఎవ్రీ పేరెంట్ వాంట్స్ దేర్ కిడ్ టు సక్సీడ్ అండ్ వాళ్ళ సక్సెస్ఫుల్ కెరియర్ లో కొంచెం ఈజీ అవుతుంది అంటే ఎందుకు బెటర్. సో దట్ ఈస్ వాట్ హీ డిడ్. బట్ ఈ పిల్లోడు మాత్రం ఫుల్ యాక్టింగ్ అయితే సూపర్ చేసిండంట. సో ఇఫ్ యూ క్యాన్ గో సీ, గో వాచ్ ప్రీతం అండ్ పేద్రో. ఓకే, అండ్ ఆ మూవీ మాత్రం బాగుంది అని నేను విన్నా, బికాస్ ఎస్పెషలీ మనకి మున్నాబాయి ఎంబీబీఎస్ లా అసిస్టెంట్ ఉంటాడు కదా, సో హీ అండ్ మన ఈ వీర్ హిరాని అనేది వీళ్ళిద్దరు మస్తు చేసిండ్రంట. సో యూ హ్యావ్ టు గో సీ ఇట్. ఐ థింక్ ఇట్స్ ఆన్ హాట్స్టార్ ఎక్కడో నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్ గో వాచ్ ఇట్. ఐ హర్డ్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ మూవీ అండ్ అ ఫన్ మూవీ ఆల్సో.
ఇంకొకటి నాకు అసలు ఈ వీక్ లో వన్ ఆఫ్ ద డిస్టర్బింగ్ న్యూస్ నాకు ఏమనిపించింది అంటే దేర్ ఈజ్ అ పారాసైట్ అవుట్ బ్రేక్ సైక్లోస్పోరా అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నడుస్తుంది. ఇఫ్ యు ఆర్ డిహైడ్రేటెడ్ ఆర్ డయేరియా నడుస్తుంది బట్ మోర్ దాన్ ఫర్ వీక్ నడుస్తుంది అంటే ఇగ్నోర్ చేయకండి. ఇట్ కుడ్ బి అ న్యూ పారాసైట్ అవుట్ బ్రేక్ అండ్ ఇప్పుడు యాక్చువల్లీ చాలా పికప్ అవుతుందంట. ద ప్రాబ్లం ఇక్కడ ఏమొచ్చింది అంటే ఇది తినంగానే నెక్స్ట్ డేకి సడన్ గా ఫుడ్ పాయిజన్ లెక్క అయిపోయి డయేరియా వస్తలేదు జనాలకి. ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఎస్పెషల్లీ యుఎస్ కొన్ని వాళ్ళకి చెప్తున్నా నేను. ఓకే సో వాళ్ళు ఒక వన్ వీక్ తర్వాత దే ఆర్ సీయింగ్ దిస్ యూనో ఎమర్జెన్సీకి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్ దే ఆర్ లైక్ నాజియా ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక పారాసైట్. కొంతమంది ఏమంటారంటే లెటస్ నుంచి వస్తుంది లేకపోతే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ నుంచి వస్తున్నాయి ఫ్రూట్స్ నుంచి వస్తున్నాయి. అరే అట్లయితే అను ఇక మేము తినడం మానేసేయాలనా సాలడ్లు తినొద్దా ఫ్రూట్స్ తినొద్దా అంటే తినొద్దని అంటలేను బట్ యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఎస్పెషల్లీ నౌ. కొంతమంది అంటున్నారు అరే టాకోబెల్లా ఉన్న సాలడ్లకి వచ్చింది అని. దీనికి ప్రూఫ్లు లేవు బట్ I am telling you, be very careful. This is real news. CDC is also following this. So, meeru high-risk foods ni avoid cheyandi. Especially pre-washed salad kit lu konukochukuntaru kada. Jaldi jaldi tindam, healthy tindam ani cheppi nenu kuda techukunnaa appudu. But, avi avoid cheyandi konni rojulu. Till they figure out what is the root cause anani. Fresh ga vachina green leafies, vegetables, avanni కుక్ చేయకుండా తినకండి. ఫ్రెష్ బెర్రీస్ కానీ ఫ్రెష్ కొత్తిమీర కానీ హర్బ్స్ కానీ ఏమన్నా రెడీగా వస్తే మాత్రం కుక్ చేయకుండా పచ్చి తినకండి. ప్రీ కట్ ఫ్రూట్ కానీ సాల్సా కానీ ఏదన్నా మరి ఏం చేయాలి అను అంటే ఫుల్లీ కుక్ చేయండి. మనోళ్ళకి అది ఉన్న అడ్వాంటేజ్ ఒకటి ఏంది అంటే మనోళ్ళు ఎక్కువ సాలడ్ తినరు. కోసుకుంటే మా అంటే ఉల్లిగడ్డ కీరా కోసుకుంటారు మా అంచు పెట్టుకుంటారు తింటారు రైట్. వెజిటేరియన్లు ఏం చేస్తారు మంచిగా పప్పు చేస్తారు అండ్ దెన్ లేకపోతే పెరుగు తోడు పెడతారు కాబట్టి దాట్ ఈస్ గుడ్. బట్ వెజిటేబుల్స్ ఉండేది బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ మసాలా వంకాయ కానీ మంచిగా నూనెలా ఉడకబెట్టి ఏంచి ఏకి పీకే ఉంటారు. సో అది గుడ్ థింగ్ మనకి ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ ఫుల్లీ కుక్డ్ పారాసైట్ చచ్చిపోతుంది. బట్ బీ వెరీ కేర్ఫుల్. ఫ్రోజన్ ఫ్రూట్స్ తినడం బెటర్ దాన్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇఫ్ యూఆర్ నాట్ వాషింగ్ ఇట్. వాషింగ్ లో క్లీన్ కాదంట గుర్తుపెట్టుకోరు. ఓ 10 సార్లు వాష్ చేసినాం కదా మంచి ఉంటుంది అంటే క్లోరినే చంపుతలేదంట పారాసైట్ ని. ఓకే మరి మాకు కడుపు నొప్పి వస్తుంది ఇఫ్ యూఆర్ ఫీలింగ్ డిహైడ్రేటెడ్ ఏం చేయాలి అంటే ఐల్ టెల్ యూ గో టు యువర్ హెల్త్ ప్రొవైడర్ అండ్ స్పెసిఫిక్లీ ఆస్క్డ్ ఫర్ టెస్ట్ మీ ఫర్ సైక్లోస్పోరియా. సైక్లోస్పోరియాకి నాకు టెస్ట్ చేయండి అని అడగండి. ఓకే యువర్ సింప్టమ్స్ విల్ బీ లైక్ డిహైడ్రేషన్ కానీ నాజియా కానీ ఇది ఒక వారం రోజులు లైక్ లింగరింగ్ ఉంటుంది పోయి మళ్ళీ వస్తాయి. సో ఇది ఈజ్ ఎ లేటెస్ట్ న్యూ థింగ్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూర్ ఈటింగ్ అవుట్ సైడ్ అండ్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ ఫాలోయింగ్ ఆల్ ది స్పెషల్ క్లీన్లీనెస్. వంట వేసుకొని మంచిగా క్లీన్ ఫుడ్ పెట్టుకొని తినండి. గది ఒకటే చెప్తున్నా నేను. అంత లోపల మళ్ళీ పోయి ఒక మంచి పాటి వినేసిరండి. సో బీ కేర్ఫుల్ వేర్ యూ ఈట్ అండ్ వాట్ యూ ఈట్. సమ్ టైమ్స్ ఫ్రోజన్ ఫుడ్ ఈస్ బెటర్ అనిపిస్తుంది. సో ఫ్రోజన్ ఫుడ్ తినమని చెప్తలేను బట్ కుక్ చేయండి. ఏది వచ్చినా కూడా మంచిగా ప్రాపర్ గా కుక్ చేసి పాలకూర తీసుకుంటే పాలకూరని మంచిగా పాలకూర పప్పు లేకపోతే పాలకూర ఫ్రైయో ఏదో చేయండి. అంతేగాని ఏ ఈ వీక్ నేను ఫుల్ హెల్దీ అయిపోతా ఈ నెల రోజులు అని చెప్పేసి రా సాలడ్లు కొనుక్కొచ్చి ఆల్రెడీ ట్రిపుల్ వాష్డ్ డబుల్ వాష్డ్ ఉంటాయి కాబట్టి వండుకోకర్రి. మేక్ ష్యూర్ యూ వాష్ అండ్ యూ కుక్ అండ్ యూ ఈట్. ఓకే ఇగో ఇంకో పార్టీ నేషన్ అండి దాని తర్వాత రిమైనింగ్ ముచ్చట్లు చెప్పేసి ర్యాప్ అప్ చేసాం. లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరింటున్నారు ధూమ్ ధమాకా. నేను మీ ఆర్జే అను. ఫైనలీ గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఐ నో అను ఇంత జల్దీ పోతున్నావా అంటే తప్పదు బై, ఏం చేయాలి, టైం అయిపోవచ్చింది. సో మనకి పెద్ద చాయిస్ లేదు అండ్ మనము లిటరలీ ర్యాపప్ చేసే టైం అయిపోయింది. సో ఐ హ్యావ్ టు సే గుడ్ బై టు యూ గైస్. అండ్ ఇక మనము పోతున్నాం కదా అని చెప్తే ఇక మీకు కొంచెం లాస్ట్ ముచ్చట్లు బై బై చెప్పాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద సేమ్ థింగ్ దట్ ఐ always tell you, that do not stress. You know, stress is one of the biggest problems here right now. Meeru tension vadakandri, tension vadi anni meediki techukokandri. You know, you can anavasaramaina vaadu gurinchi asale aalochinchakandri. Endukante adi iyal untadi by tension, rep konjam takku anipistadi. So life does not end there when you really think that, you know, oka pedda chinna issue vache varakala are bhai naaki ga vere em cheyalenu ani atla aalochinchakandri. You will really, really have another day to make it better. Nothing is worth it. Gurtu pettukori. Mee pillalu gaani edanna kuda, everything is only after you. You have to take care of yourself first. You need to be happy so you can be happy with everybody else. So ee gyanam nenu chaala late realize aina kabatti meeku maatram cheppukonda poleru. So anduke cheptunna, happy undanri, pakkolana happy ga vetanri, chaatanaithe lekapothe mee jagala meer undanri, pakkolatun gelukokarri. And annitkante important thing is make good memories. Have good time with your family, have good time with everybody, and enjoy your day. Adi morning e gaani, or enjoy your evening, enjoy your weekend. Because remember, రేపు ఏమైతుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు ఉంటామో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చుకోము, పోయేటప్పుడు ఏమి మీద పెట్టుకొని పోము. అది క్లారిటీ వచ్చింది అంటే మాత్రం లైఫ్ మస్తు బిందాస్ నడుస్తుంది. అండ్ చిన్న చిన్న వాటి మీద మీరు నాకు ఇది కావాలి అది కావాలి అన్న స్ట్రెస్ ఉండదు. యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ టైమ్ అండ్ ఆల్సో రిమెంబర్ డూ నాట్ స్ట్రెస్. అండ్ 10 సార్లు చెప్తున్నా ఎందుకు అంటే స్ట్రెస్ అనేది చాలా చాలా ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య. And I am going to tell you that that is not worth it. And nenu very quickly chepta, for all the people who are celebrating happy birthday, wish you a very happy birthday this weekend and upcoming week till next Thursday. And inkoti nenu my favorite, one of my favorite friends, my cousin Swapna, I am wishing her a very happy birthday. Happy birthday Swapna on Sunday. Let us celebrate, let us party. So again, like I said, enjoy the day, have a good time. Nen malagalusa next Thursday. Appadu varakala poi enjoy cheyandi, be live your life. Chalo, let's go. Good night Dallas, I will see you next Thursday. Until then, have a good weekend, have a good Sunday and have a good week. Next Thursday kalusam appadu lokala poi enjoy cheyandi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్. విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్, లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us. అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

Hello.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Go!
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఇమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
5: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.
7: వాయించాలంటే నాన్న గోపాల

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: 18 ఆర్పి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 ఎఫ్ఎం HD3లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోభి 107.9 ఎఫ్ఎం HD3.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా చేస్తావేంటి?
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call. Your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
6: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: తీసుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగునేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
12: అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
13: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: భలి భలి భలి రా భలి సాహోరే.

అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: పర్ఫెక్ట్.
1: హల్వా?
0: Yes.
1: నా ఫేవరెట్.
0: ఎప్పటి నుంచి
1: నువ్వు చేసినావు కదా?
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనీ లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీనా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్
8: గుర్తుకొస్తున్నాయి,
7: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: Yes sir.
10: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
10: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
13: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
14: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. GPS

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్ life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
6: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
6: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
12: ఎస్ సార్.
11: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
13: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
11: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
14: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
15: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
16: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలినా.
15: హాయ్, నేను మీ తేజ సచ.
16: టు లిసన్ టు రేడియో సురభి
15: 107.9 HD3,
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
15: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే జడలిపి మర్రి చెట్టు.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోర్వి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సోర్వి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సోర్వి 107.9 FM HD3.
3: హలో డాలస్, వి ఆర్ ది అండిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
6: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: is Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జా.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
10: లైక్ మెమరీస్
11: గుర్తుకొస్తున్నాయి,
10: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
9: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
10: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
12: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
10: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
9: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
14: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
15: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
14: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
15: ఇంకా వెయిట్ చేస్తామండి, లెట్ తీసుకో.
16: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

again. It's so good, it's

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్
2: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, life moments.
6: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
6: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావంటే
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, life moments.
6: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
6: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: Boring long drive ski, tiring workout ski, ఒక్కటి సొల్యూషన్ రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
13: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్. Life moments.
6: And ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేర్తే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
13: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
14: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
15: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are
16: Radio Surabhi.
17: Radio Surabhi.
18: Radio Surabhi.
19: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
15: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
15: లైక్ మెమరీస్,
20: గుర్తుకొస్తున్నాయి.
15: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
15: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
21: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
15: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
15: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా తీసుకో.
22: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
13: Boring long drives ki, tiring workouts ki, ఒక్కటి సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
14: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
15: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are
17: Radio Surabhi.
18: Radio Surabhi.
4: Radio Surabhi.
19: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
15: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
15: లైక్ మెమరీస్,
20: గుర్తుకొస్తున్నాయి.
15: లైక్ లవ్, life moments.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
15: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
21: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
15: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
15: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
16: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
20: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
22: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
23: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
14: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
24: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
25: Radio Surabhi.
26: Radio Surabhi.
19: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
24: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
24: లైక్ మెమరీస్,
27: గుర్తుకొస్తున్నాయి.
24: లైక్ లవ్, life moments.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
24: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
14: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
24: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
24: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్.

0: 99.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైవ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైవ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈ మాని అష్టౌ ఆహార

0: విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugurestam.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్,
12: గుర్తుకొస్తున్నాయి.
7: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
11: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
13: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
11: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
8: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
7: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
11: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
13: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
11: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 5 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, e dosa, medu vada, A to B extruded special thali, bisbel lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which ami kava paratha kutha.
2: Endu bro, gandhi yeppino, and specials matram adina.
1: Inka unne, chappan tara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave just narante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. అదే 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.

0: ఇది చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM హెచ్డిలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఎటు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, ఎందుకు చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గోల్డ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: Calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పిచ్చా మీకు పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Akattukuntam, opattu padtam.
4: Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HT3, Louisville, Texas. America lo Telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Konni paatalu chevulunu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
6: gurtukostunnai.
0: Like love, like life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా కూడా.
9: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: Kodi rupayala kosam mee aakhari prashna.
11: Ready?
10: Yes sir.
11: Rajulas kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
11: You're absolutely right. Rajulas kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ విత్ కామదర్ స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్ ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే

పొద్దు పొద్దున్నే ఏఆర్ రెహమాన్ గారి పాటలు వింటూ అసలు డేని స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దేర్ ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఒక ఒక మనిషికి వెళ్ళి మనకు కావాల్సింది లేదు, నువ్వు ఇలా చేయకూడదు అని ఒక విషయం చెప్పాలంటే ఎందుకంత భయం నాకు అర్థం కాదు తెలుసు. మనకు కావాల్సింది అయ్యో అంటే అవతల వాళ్ళు తప్పు చేశారని తెలుసు, మనకిది కావాలని తెలుసు, అండ్ మన న్యాయం ఉందని కూడా తెలుసు. అయినా సరే ఎక్కడో చోట ఒక మనిషిని కాన్ఫరెంట్ చేసి నువ్వు తప్పు చేశావు, ఇది కాదు కరెక్ట్, ఇలా చెయ్యాలి అని అనడానికి కూడా చాలా రకమైన ఎమోషనల్ ఎనర్జీ కావాల్సి వస్తుంటుంది కొంతమందికి.

వాంటెడ్ టు టెల్ ఏంటి అని అంటే, ఏ రోజైతే మీరు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఇంపార్టెంట్ కాన్ఫ్రంటేషన్ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు, ఒక హోలిస్టిక్ సైకాలజిస్ట్ చెప్పింది ఏంటంటే, ఆ రోజు మార్నింగ్ మీరు ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ కానీ ఎక్కువ ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్ కానీ తింటే మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది అంట. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇలాంటి సిచ్యువేషన్ స్ట్రెస్ ఈటింగ్ ఎక్కువైపోయి షుగర్స్ ఎక్కువ కావాల్సింది ఇట్లాంటివన్నీ తింటూ ఉంటాం. బట్ ఆన్ ద కాంట్రరీ సిచ్యువేషన్, ఇఫ్ యూ కెన్ రియలీ ఈట్ ప్రోటీన్ ఆర్ ఫ్యాట్, యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ కొంచెం బెటర్ గా ఫేస్ చేయడం పక్కన పెడితే మీ ఎమోషన్స్ ఎక్కువ కంట్రోల్ ఉండడానికి ఛాన్సులు ఉన్నాయంట. హౌ ఇంట్రెస్టింగ్ ఇస్ దిస్? ఇన్ని రోజులు ఇట్లాంటివి చెప్పుంటే సగానిజం కాన్వర్సేషన్ గెలిచేసి ఉంటారని ఫీలింగ్ ఉందన్నమాట. ఇప్పటికీ మీరు నమ్మితే, మీరు అబ్జర్వ్ చేస్తే టిపికల్లీ ఒక కాన్వర్సేషన్ ఫేస్ చేసే ముందు అందరూ తరే చాలా అర్జెంట్ ఏదైనా కూలింగ్ తీసుకురా, అర్జెంట్ ఏదైనా కూల్ డ్రింక్ పట్టరా, ఇట్లా ఉంటుంది మైండ్ అది. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా కాసేపట్లో ఇంకొక పాట తర్వాత మనం మాట్లాడదాం. అండ్ వాట్ అ హ్యాక్ మ్యాన్, ఇంగ్లీష్ ఎవరు చెప్పలేదండి అనిపించింది నాకు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ లో ఇంకొక పాట, ఇప్పుడే అదిరిపోయే పాటలు అన్ని వినేస్తున్నాం మనం వన్ బై వన్. అండ్ ఇంకొక పాట కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ ఈ టైంలో కొంచెం స్లో, ఇంకొంచెం స్లోగా అంటే, ఇందాక ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి, ఇంకొంచెం స్లో పాట, ఇంకొంచెం బ్రీజీగా, లిటరల్లీ ఓ పల్లెటూరులో పడవ దగ్గర కూర్చొని వెళ్తున్న ఫీలింగ్ రావాలి, దట్ షుడ్ బి ద వై. అలాంటి సాంగ్ ఇస్తాను, లిజన్.

0: అది పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే ఆబ్వియస్లీ అలా అలా జీవితంలో ముందుకెళ్ళిపోవచ్చు, హాయిగా ఉండొచ్చు అనమాట. ఎప్పటికీ ఒకటి మాత్రం చాలా హ్యాపీ విషయం ఏంటంటే, ఎంచక్క అంటే అందరం కోరుకునేది ఏంటంటే ఒక చిన్న పొలం ఉండాలి, దాని పక్కన ఒక ఇల్లు ఉండాలి, మంచిగా కొంగలు పక్షులు వెనకాల ఒక మంచి పెరడు ఉండాలి, మంచిగా పూలు పళ్ళు అన్ని పెంచుకోవాలి, ఫ్యామిలీ అంతా అక్కడే ఉండాలి, ఈ వర్క్ కాల్స్, ఈ స్టాండప్ కాల్స్, ఈ సెటప్ కాల్స్ అని చెప్పి పిచ్చ టెన్షన్ ఉండకూడదు, పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి. కానీ వీటన్నిటి మధ్యలో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాలి, ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్ చేయాలి అని అంటే, పొద్దున్న లేవగానే ఇఫ్ యూ కెన్ ఈట్ ప్రోటీన్ ఆర్ ఫ్యాట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ అంటాం, బికాస్ బీయింగ్ హ్యాంగ్రీ ఈజ్ రియల్ అని అంటున్నారు. ఇఫ్ యూ నో ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎ డిఫికల్ట్ కాన్వర్సేషన్ ఏ ప్రెజెంటేషన్ ఆర్ యూ హీలింగ్ ఫ్రమ్ అన్ ఇష్యూ, వాట్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఇస్ దట్ ఈ ఫ్యాట్ కనుక తింటే లేదా ప్రోటీన్ కనుక తింటే ఒక 10 మినిట్స్ తర్వాత యు ఆర్ మోర్ కామర్ అంట. అది సో ఈరోజు నిజంగానే స్టాండప్ కాల్ చాలా ఇరిటేటింగ్ ఉంటే ట్రై దిస్, మనం మాట్లాడదాం. యాడ్స్ వస్తున్నాయి.
1: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
9: లైక్ మెమరీస్
10: గుర్తుకొస్తున్నాయి,
9: లైక్ లవ్ life moments.
8: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
9: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
11: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
9: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
8: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
9: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
13: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
12: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes in Naru. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. ఓ పక్కన ఫీఫా వరల్డ్ కప్ మనం రెడీ అవుతున్నాము. ఫైనల్ అసలు ఏ రేంజ్ లో ఉండబోతుంది ఏంటి అని ఒక డిస్కషన్ నడుస్తున్నాయి. అండ్ జనాలు అందరూ ఈ వీకెండ్ ఎస్పెషల్లీ ఎక్కడ చూడాలి, ఏ ఫ్రెండ్స్ తో చూడాలి అని చెప్పి ప్లాన్లు ఇవన్నీ చేసుకుంటున్న టైంలో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా జరుగుతుంది. అదేంటో తెలుసా మీకు? ఇదేంటంటే రోహిత్ శర్మ. అంటే ఇది రోహిత్ శర్మ ఈజ్ ప్లానింగ్ ఫర్ రిటైర్మెంట్ అట. ఈ సండే ఇంగ్లాండ్ కి ఇండియాకి జరుగుతున్న ODIలో రోహిత్ శర్మ మైట్ మైట్ యునో మైట్ రిటైర్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ సడన్లీ ఇట్ ఇట్ షుక్ మీ. ఓకే, సో డెఫినెట్లీ ద పర్సన్ హూ గేవ్ T20 వరల్డ్ కప్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో మనోడు గెలుతాడా అన్న విషయం అయిన తర్వాత నాకు లైట్ గా ఎక్కడ హిట్ అయింది. సో దాని గురించి ఈరోజు షోలో మాట్లాడదాం. బట్ ఒకటే ఒకటి ఏం కోరుకుంటానంటే ఈ స్పెక్యులేషన్ నిజం కాకూడదని కోరుకుంటాం. ఓకే, సో అది మ్యాటర్ కొంచెం ఆ విషయంలో ఫ్యాన్స్ అందరూ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండడం అని చెప్తున్నాను. బట్ యా, దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ దట్ యు రియలీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్. అది ఏంటి అనేది చెప్తా. ఇట్ ఈస్ రిగార్డింగ్ హెల్త్ చెప్తా. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ప్లీజ్ పెనిమిటీ, అప్పుడే రిటైర్మెంట్ ఇవ్వకు పెనిమిటీ. నేను బాధతో పాటిస్తున్నాను.

బాగుంది, అంతా బాగుంది, హ్యాపీగా వెళ్తోంది అని అనుకున్న టైంలో ఒక చిన్న ట్విస్ట్ పెడతాడు దేవుడు. ఆ చిన్న ట్విస్ట్ ఏంటి అనేది ఇప్పుడు నేను షేర్ చేస్తా. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సర్వి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఈ మధ్య కాలంలో మీరు ఒక అవుట్లెట్ కి, ఎస్పెషల్లీ పర్టికులర్లీ ఒక అవుట్లెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ జనరలీ ఫుడ్ ర్యాప్ లాంటివి దొరుకుతాయి. అంటే ఒక చపాతీ పెట్టి, అజ్రు చికెన్ పెట్టి, కొంచెం వెజిటబుల్స్ అన్ని పెట్టి ప్రాపర్గా ఇచ్చే ఒక అవుట్లెట్ అనమాట. అలాంటి అవుట్లెట్ లో లెట్యూస్ యాక్చువల్లీ ఇవ్వట్లేదు. ఎందుకు? డూ యూ నో? సో రీసెంట్ గా సైక్లోస్పొరైసిస్ అని చెప్పి, స్పొరైసిస్ కరెక్ట్ గా పరిచయం కదా, సో సైక్లోస్పొరైసిస్ అని చెప్పి ఒక అవుట్బ్రేక్ బయటకు వచ్చింది. సో అసలు ఎందుకు ఇది పెరుగుతుంది, రీజన్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని అంటే, స్లోలీ స్లోలీ బ్యాక్ స్టోరీకి వెళ్ళి వెతుకుతూ ఉంటే దే ఫౌండ్ అవుట్ దట్ వాట్ మోస్ట్లీ సలాడ్స్ తిన్న వాళ్ళలో ఈ అవుట్ బ్రేక్ కి ఒక కారణం అయింది అని చెప్పి తెలుసుకున్నారంట. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళలో కూడా డేటా పాయింట్స్ వెతికి వెనక్కి జీరో చేస్తే, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ఈటింగ్ ఇట్ ఎట్ దట్ వన్ పర్టికులర్ అవుట్ఫిట్ దే గాట్ ఇట్ అట. అండ్ అందులో కూడా వాళ్ళు పర్టికులర్ ఏ ఫుడ్ తిన్నారు అన్న దాని గురించి వెనకాల సర్కిల్ చేస్తే, ఇట్స్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ విచ్ హాస్ లెటూస్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సైక్లోస్పొరైసిస్ అని చెప్పేసి అనుకుంటున్నారట. అది సో ఏమాట కామంటే, ఇప్పుడైతే ఈ సైక్లోస్పొరైసిస్ గురించి మీరు విన్నారా లేదో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే, కొంచెం అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు బయటకు వెళ్ళినప్పుడు మీరు సాలడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెస్ట్. వీలైనంత వరకు బాయిల్డ్ ఫుడ్స్ అండ్ ప్రాపర్ గా, ఆబ్వియస్లీ మన ఇండియన్ ఈటింగ్ సిస్టమ్ లోనే సాలడ్స్ కంపారిటివ్లీ తక్కువ, అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకొంచెం తక్కువ చేస్తే చాలా బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది సంగతి. సో బెటర్ సేఫ్టీ ఇస్ బెటర్ దెన్ యూనో, ప్రికాషన్స్ బెటర్ దెన్ కేర్ అన్నట్టు. సో ఆ పిఓవిలో వెళ్ళండి. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, సో ఈ మొత్తం అవుట్లెట్ కి ఒకే ఒక్క లెట్యూస్ సప్లయర్ ఉన్నాడంట, తనే రీజన్ అయి ఉంటారు అని చెప్పి మ్యాటర్. మరి దాని నుంచి అవుట్ బ్రేక్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బట్ మీరు మాత్రం బయటకు వెళ్ళినప్పుడు వీలైన కొద్ది రోజుల వరకు సాలెడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. అది సంగతి. ఓకే, జాగ్రత్త, కేర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక మంచి పాట మీకోసం వస్తుంది. ఓన్లీ ఆన్ రేడియో సర్బి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఓకే, బాగా చెప్పేవి, నిజంగా ఏదో పలక పలకం పెట్టి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అయినా, అందుకే నా గురించి నేను పాటేసుకుంటున్నాను. నెక్స్ట్ వింటూనే ఉండండి, రేడియో సర్బి సౌండ్స్ లైక్ హోమ్.

కొమ్మల్లో కుక్కులు కొండల్లో ఎకోలు. ఈ మాట గురించి, ఈ పాట గురించి, ఆ గౌరవాన్ని, వీటన్నిటినీ కూడా చాలా బాగా పెంచిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు? ఆబ్వియస్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో సిరునల్ గారి పాట గురించి ఆ రోజు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన స్పీచ్ ఇట్ స్టేడ్ విత్ అస్, అండ్ ఎస్పెషల్లీ పాట విన ప్రతిసారి సిరునల్ గారు గుర్తొస్తారు, త్రివిక్రమ్ గారు కూడా గుర్తొస్తారు. ఓకే, మరి ఈ టైంలో ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఏం గుర్తుకు రావాలి? అదేనండి, మరి మనం వెదర్ ఎక్కడుందో, డాలస్ లో వర్షాలు పడుతున్నాయా లేదా ఎండలు పడుతున్నాయా ఏంటి అని చెప్పి మనం కూడా తెలుసుకోవాలి కదా. ఒకటి మాత్రం క్లియర్, ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ దట్ దెర్ ఈస్ నో వర్ష హై ఫ్రమ్ ఫ్రైడే సాటర్డే సండే. నో వర్షం కమింగ్స్, ఓన్లీ ఫీఫా ఆర్ వరల్డ్ కప్ రిలేటెడ్ ఎంజాయ్మెంట్స్ ఓన్లీ కంటిన్యూయింగ్స్ అదనమాట. ఈ ఇంగ్లీష్ తో నువ్వు ఐఎల్స్ పొరపాటు రాసుంటే నీకు ఎప్పటికీ డాలస్ వచ్చేవాడు కాదా నువ్వు అని చెప్పి మీరు అంటారు, అందుకని రాలేదు. ఇట్స్ ఓకే. ఎనీవేస్, ప్రస్తుతానికి అయితే మాత్రం టెంపరేచర్ ఎక్కడ ఉంది ఓ లుక్ చేద్దాం అనుకుంటే 77 డే స్టార్టింగ్ లో ఉంది, మెల్లగా 82, 88, అండ్ మిడ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ గోయింగ్ అరౌండ్ 92, అండ్ మెల్లగా మళ్ళీ 89, 82, అంటే చివరికి డే అండ్ ఏడకి మళ్ళీ 79, 78 దగ్గర క్లోజ్ అవబోతుంది. బట్ ఎక్సెసివ్ హీట్ ఈస్ గోయింగ్ టు గెట్ రికార్డెడ్. ఓకే, అది జర్మనీలో ఇలా ఎక్సెసివ్ హీట్ ఉంటే ఒక వింత పని ఏం చేశారు తెలుసా, సిటీలో ఉన్న ఒక మెయిన్ సెంటర్ దగ్గర తీసుకొచ్చి లిటరలీ వాటర్ స్ప్లాష్ చేశారట, వాటర్ స్ప్లాష్, సో దట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి. ఎంత ఉంటుంది టెంపరేచర్ అని చెప్పి మీరు ఆబ్వియస్లీ అడిగితే ఒక 25-30 ఇట్లాంటివన్నీ వినబడతాయి. బట్ 25-30 అని చెప్పి సగటు ఇండియన్ అయితే మాత్రం ఖచ్చితంగా నవ్వుకుంటాడు. బట్ వేరే ప్లేస్ లో కూడా జనరల్లీ ఇంత టెంపరేచర్ రాని ప్లేస్ లో కూడా 25-30 అవుతున్నాయి అంటే ఇది నిజంగానే ఇంపార్టెంట్ విషయం. ఎస్, క్లైమేట్ చేంజ్ ఈజ్ రియల్, అర్థమైంది కదా, అది మ్యాటర్. ఇప్పుడైతే మాత్రం ఓ మంచి పాట, వెదర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ ఏఆర్ రెహమాన్ గారి వైబ్ అని మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి, సో బ్యూటిఫుల్ పాట కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ సఖీ, పచ్చనిదనమే పచ్చదనమే. ఈ పాట పాడిన సింగర్ ఎవరో ఎవరైనా గెస్ట్ చేయగలరా? హిస్ వాయిస్ ఇస్ అమేజింగ్. అంటే నిజంగా గంధర్వుడు గొంతుంటే గనక ఎలా ఉంటుంది అన్నట్టు ఉంటుంది ఈయన గొంతు మాత్రం. ట్రై గ్రెస్సింగ్ హూ సాంగ్ దిస్ సాంగ్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్, మళ్ళీ ప్లే చేస్తున్నా. ట్రై గెస్సింగ్ హూ సాంగ్ దిస్ సాంగ్. 9726361966 కి కాల్ చేసి చెప్తూ ఉండండి, అండ్ మీన్ వైల్ సఖీ నుంచి ఈ పాట మీకోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Anli pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigite e doctor daggariki veltam, kharchu okati.
4: Vikram, Jian ki malli baaledu ontlo, ee saar enta kharchu avutundo ento?
2: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: ఎస్ డే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఫ్రైడే మార్నింగ్ ఆల్మోస్ట్ వీకెండ్ దగ్గర ఉన్నట్టే, ఆఫీసులకైనా వెళ్ళాలా అంటే వర్క్ ఫ్రం హోమ్ పెట్టి మేనేజ్ చేస్తే కొంచెం లైట్ గా హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఇంట్లో ఉండి స్టాండప్ కాల్స్ తీసుకుంటున్నారో లేకపోతే కాల్స్ లేకపోతే కార్ లో ఉండి పక్క కాపీ మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ రోజు పెద్దగా ట్రాఫిక్ అయితే ఇంకా అనిపించట్లేదు మాస్టర్. ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్. కానీ అరే ట్రాఫిక్ లేదని అంటారంటారా, నేను 35 ఇక్కడ ఆగాను తెలుసా హెచ్ఓవీ లేన్ లో, అండ్ అలాగే 45 లేన్ లో కూడా అక్కడ కర్వ్ దగ్గర తిరుగుతున్నప్పుడు కొంచెం లైట్ గా నేను వెయిటింగ్ ఉన్నాను తెలుసా అని మీరు అనొచ్చు. ఎస్పెషల్లీ I-45 సైడ్ నుంచి ఇఫ్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ మన 345 ఈ రూట్ ఉంటుంది కదా, I-45 అండ్ 345 రెండు ప్యారల్ ఉన్న రూట్. సో ఆ రూట్ లో వెళ్తుంటే కనుక మేబీ యూ మైట్ హ్యావ్ టు ఫేస్ బిట్ స్లో డౌన్. అది తప్పితే పెద్దగా అసలు ఆగిపోయి ఆపేసేంత ట్రాఫిక్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. అండ్ ద వీకెండ్ ఈస్ సెట్ గట్టిగా మాట్లాడితే. కానీ ఫోర్ట్ వర్త్ లో వన్ ఇంట్రెస్టింగ్ ఏరియా దట్ ఐఎమ్ ఫైండింగ్ ట్రాఫిక్ ఏంటి అని అంటే, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ టువర్డ్స్ లాస్ క్రీక్ ఎస్టేట్స్, ఎస్పెషల్లీ గేమ్ ఆన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి టువర్డ్స్ క్రూక్ చైల్డ్స్ టువర్డ్స్ ఆ లాస్ట్ ఎస్టేట్స్ లో వెళ్తుంటే కనుక గేమ్ ఆన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సైడ్ నుంచి యూ మైట్ హ్యావ్ టు ఫేస్ అ స్లో డౌన్ అండ్ రోడ్ క్లోజర్ ఏదో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ సమ్ క్రాష్. సో ప్రస్తుతానికి అదొక్కటి తప్పితే పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. అండ్ ఈ ట్రాఫిక్ లో సరదాగా ఒక చిన్న క్వశ్చన్ వేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ట్రాఫిక్ లో ఎవరైనా ఎక్కువగా హాంకింగ్ చేస్తే ఆర్ ఎక్కువగా ఇరిటేట్ అయితే వెంటనే రోడ్లో కార్ ఆపి దిగి, ఇండియాలో ఎస్పెషల్లీ వాళ్ళని బండ బూతులు పచ్చి బూతులు తిడుతూ ఉంటాం అనమాట. సో ఇన్ఫాక్ట్ ఇక్కడ డాలస్ లో కల్చర్ ఉందని అనుకుంటున్నాను బికాస్ మనం ఎక్కడికెళ్ళిన విషయం మానలేం కదా కొంచెం రాంగ్ డ్రైవింగ్ చేస్తే. సో నేనేమంటా అంటే ఆ కల్చర్ ఆఫ్ షోయింగ్ యువర్ యాంగర్ ఆన్ ఆన్ ఆన్ సమ్ పర్సన్ while especially while you're driving or you're, when you're stopping by road, especially when you're going to some place, daniki oka peru undi, daniki oka peru, aa peru enti, okay, so two words it is, one is road, inkokati inko word undi, okay, so aa peru ento meeku guess cheyadaniki symbolic ga nenu oka paata kuda vestunnanu, try guessing that name, okay, koncham atitiga porrapatna venakala nunchi honking ekku chesthe car aap mari mana iskuntam. దానికి పేరుంది. వాట్ ఈస్ దట్ నేమ్? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఈ పాట వినండి, గెస్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు గెస్ట్ చేయలేకపోతే ఈ పాట ఏంటో నేను చెప్తాను.

తిమిత గజను జగడ జగడ జగడం చేసేస్తాం అగడ రగడ రగడం తుందేస్తాం జగుడు జగుడు గగనం నేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మించేస్తాం పుగల పగల గరణం మా పిలుపే చమరుకం.

ఎస్, మరి రోడ్డు మీద ఆపి గట్టిగా అరిచే ఆ పదాన్ని ఏమంటారు? దేవదనాథన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HG3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఆ పదాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్న మాట ఏంటి అని అంటే రోడ్ రేజ్. అంటే సీరియస్ గా కొన్నిసార్లు అబ్జర్వేషన్ నాకు అనిపిస్తుంటది అనమాట, మనం బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, కారు ఉండిట్టుకుంటాం ఇండియాలో ఎస్పెషల్లీ, అదే కార్లు వెళ్తారు అనుకోండి బైక్ ఉండిట్టుకుంటూ ఉంటాం ఎటు పక్క ఎటు పడితే అటు వచ్చేస్తారు అని చెప్పి. ఎస్పెషల్లీ ఇంతవరకు ఇక్కడ ఈ ప్లేసెస్ లో మాత్రం ఒక లేన్ డిసిప్లిన్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ విషయం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ 80 వెళ్ళడానికి ఒక లేను, 100 వెళ్ళడానికి ఒక లేను, 120 వెళ్ళడానికి ఒక లేను, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెచ్ఓవి లేన్ అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు అసలు ఎంత ముచ్చటేసిందంటే ప్రతిసారి విన్నప్పుడు భలే అనిపిస్తుంది అనమాట. ఓకే, సో బేసిక్ కార్పూల్ లెన్స్ కానీ డైమండ్ లెన్స్ కానీ ఎస్పెషల్లీ హైవేలో వీటి కోసం డెడికేట్ చేయడం అనేది నాకు భలే అనిపించింది అనమాట. ఓ పక్కన ట్రాఫిక్ తగ్గుతుంది, కొంచెం తక్కువ ఎమిషన్స్ వస్తాయి, ఎక్కువ మంది పీపుల్ ని ఒక కార్పూల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అబ్బా మామూలుగా కదనమాట. సో ఒకటి సోలో డ్రైవర్స్ మాత్రం అటు నుంచి వెళ్ళిపోతానంటే మాత్రం పీక్ అవర్స్ అస్సలు కుదరదు. సో అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి సరదాగా ఫైన్లు కూడా పడుతూ ఉంటాయి, అదొకటి కొంచెం చూసుకోవాలి కానీ, బట్ వెరీ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. సో ఇన్ని రోజుల నుంచి హెచ్ఓవి అని వాడేస్తున్నాం కదా. ఓకే, హెచ్ఓవి ఫుల్ ఫామ్ ఎంత మందికి తెలుసు? ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు హెచ్ఓవి అన్న ఫుల్ ఫామ్ ఎంత మందికి తెలుసు? గెస్ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఓకే, సో అందరూ కూడా ఎఫ్డబ్ల్యూ బై హెచ్ఓవి అని అంటూ ఉంటారు. ఆ హెచ్ఓవి ఫుల్ ఫామ్ ఎంత మందికి తెలుసు? మీకు గనక తెలిస్తే యురేకా అంటూ ఫోన్ చేయండి, ఆటోమేటిక్ నేను నెక్స్ట్ ఇస్తున్న పాట మీరు గెస్ట్ చేస్తారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్, దిస్ ఇస్ ద ట్రాక్ కమింగ్ అప్ ఫర్ యూ, అండ్ మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966. మళ్ళీ చెప్తున్నా, 972-636-1966.

0: Yes, Radio Surabhi 107.9 is the 3 Dallas number 1 radio station. It sounds like home. It is for the night to make me feel home. My Vasavgar joining here. Vasavgar, morning.
1: Hi, Avi. Good morning.
0: Good morning.
1: Good evening.
0: Okay. Good morning and fix that. Intaki, back story edo vittu cheppali World Cup related, FIFA World Cup ani cheppi annaru. Entadi?
1: ఏంటి అంటే అంటే బ్యాక్ స్టోరీ వీడు సారీ మెస్సీ U17 ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్ గా స్పెయిన్ కి మూవ్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ సమ్ బిజినెస్ ఆర్ వర్క్ పరంగా వాళ్ళు అర్జెంటీనా నుండి స్పెయిన్ లో మూవ్ అయ్యారనమాట. దేవర్ లివింగ్ ఇన్ స్పెయిన్. అప్పుడు తను మేబీ 16 ఇయర్స్ ఆయేజ్ అనుకున్నా, U17 ఉన్నాడు. బట్ హీ వాజ్ అ వెరీ నైస్ ప్లేయర్ బ్యాక్ దెన్ ఓన్లీ. సో వాళ్ళ డాడ్ ట్రై చేశారనమాట U17 అక్కడ ఛాంపియన్ కప్ లో తనని పార్టిసిపేట్ చేయించడానికి. బట్ స్పెయిన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఎందుకంటే యు ఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ స్పెయిన్ అని చెప్పేసి, నువ్వు అర్జెంటీనాకి ఆడు అని. సో అప్పుడు స్పెయిన్ వాళ్ళ కోచ్ క్యాప్టెన్ ఎవరైతే ఉంటారో కోచ్, అతను అర్జెంటీనా కోచ్ కి ఇతను వీడియోస్ పంపించాడంట, హిస్ బాయ్ ఇస్ వెరీ నైస్, డెఫినెట్ గా మీ టీమ్ ని మీ టీమ్ లో పెట్టుకోండి అని రిఫర్ చేశాడంట. అర్జెంటీనా వాడు మాత్రం ఆ కోచ్ ఆల్రెడీ 2 ఇయర్స్ నుండి ట్రైన్ చేస్తున్నారు వాళ్ళ టీమ్ U17 కి. సో ఇప్పుడు లాస్ట్ మినిట్ లో నేను ఇంకొకరిని యాడ్ చేస్తే దట్ మే నాట్ బి ఫెయిర్ అని చెప్పేసి మన మెస్సీకి ఛాన్స్ ఇవ్వలేదు అనమాట.
0: మరి మరి ఎన్ని ఏళ్ళతో జాయిన్ అయ్యాడు?
1: కట్ చేస్తే ఆ రోజు ఆసారి మ్యాచ్ ఓడిపోయారు అర్జెంటీనా వాళ్ళు. అయితే ఈ స్పెయిన్ కోచ్ మళ్ళీ అడిగాడంట, నేను ఒక తిండి పంపించాను కదా వీడియోస్, ఎందుకు నువ్వు పెట్టుకోలేదు అని. అప్పుడు ఆ కోచ్ రియలైజ్ అయ్యి అతని వీడియోస్ అన్ని చూసి పెడితే నెక్స్ట్ ఇయర్ దే వన్ ద వరల్డ్ కప్, దే వన్ ద ఛాంపియన్షిప్. ఐ డోంట్ నో ఇస్ ఇట్ ఎ వరల్డ్ కప్ ఆర్ సంథింగ్, బట్ దే వన్ దట్. అదన్నమాట బ్యాక్ స్టోరీ. ఇప్పుడు కట్ చేస్తే స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా జరుగుతుంది. ఒకప్పుడు స్పెయిన్ ఆడాలనుకున్న మెస్సీ ఇప్పుడు వర్సెస్ స్పెయిన్ ఆడుతున్నాడు.
0: నైస్ నైస్ నైస్. నాకెక్కడో నాకెక్కడో ఇది ఒక సినిమా స్టోరీలో అనిపించి సడన్ గా ఒక ఒక దురంధర్ మోడ్ కనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీకి యాడ్ ఆన్ గా ఇంకొక పాట ప్లే చేస్తున్నా, మీ దురంధర్ గుర్తొచ్చింది నాకు కాబట్టి, ఒక మంచి పాట దురంధర్ నుంచి వాసవ్ గారికి డెడికేటెడ్.
1: థ్యాంక్ యూ అవి.
0: హ్యాపీ ఫ్రైడే రేడియో సర్బి, అందరూ వినండి. వాసవ్ గారు ఎలాగో వినిపిస్తారు కాబట్టి ఇట్ సౌండ్స్ లైక్. థ్యాంక్ యూ అండి, బై. అది సంగతి. మరి ఒకవేళ నిజంగానే అర్జెంటీనాకు చెందిన మెస్సీ గనక ఈ రోజు స్పెయిన్ కాడుతూ ఉంటే తను ఏమంటారు, దురంధర్ అంటారేమో.

అద్రిపై పాట వినేసాం ఫ్రమ్ ద మూవీ దురంధర్ దే. ధనాధన వినేస్తూ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 శ్రీ డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో హెచ్ఓవి అంటే ఏంటి అని ఇందాక అడిగితే మా వాసవ గారు ఫోన్ చేసి హై ఆక్యుపెన్సీ వెహికల్ అని చెప్పి ఫుల్ ఫామ్ చెప్పేశారు. ఎస్. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అదేంటంటే ఆబ్వియస్లీ ఈ రెండు లోపలైతే నీకు పెళ్ళైపోతుందిరా అని చెప్పి ఎవరైనా గెస్టులు చేశారనుకోండి, మీకు సంబంధించిన పూజార్లు వీళ్ళందరూ, సో వాళ్ళందరూ చాలా ప్రెషర్ పెట్టేసినట్టే ఫ్యామిలీ మీద. ఇప్పుడు మరి ఈ రెండు లోపల చేశారని చెప్పేసి ఒక సంబంధాలు కుదురుస్తారు, సంబంధాలు కుదుర్చిన తర్వాత డెఫినెట్లీ దానికి కావాల్సిన బట్టలు ఎక్కడ కొనాలని చూస్తారు, ఆ రోజు ఎలా ఉండాలని ఆలోచిస్తారు, 10 తరాలు గుర్తుపెట్టుకోవాలంటారు, 2 జన్మల తర్వాత అయినా మాట్లాడుకోవాలంటారు, ఇంత ఇంత ప్రెషర్ ఉంటుంది. మరి ఇంత కష్టపడే దేనికి, మన ఈవెంట్స్ ధూమ్ధామ్గా చేసుకోవడానికే అని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలాంటి ఈవెంట్లు చాలా హాజల్ ఫ్రీగా జరగాలి అని అంటే సనాస్ ఇన్వైట్ అండ్ రేడియో సురభి వాళ్ళు కలిపి, అంటే మేము కలిపి ఒక వెడ్మీ గ్లామ్ ఎక్స్పో అని చెప్పి కండక్ట్ చేస్తున్నాం. ఓకే. సో మీరు జూలై 26 అంటే ఇక్కడి నుంచి అక్షరాల 9 రోజులు ఉంది. సో జూలై 26 కనుక మీరు వచ్చి ప్రశాంతంగా హాయిగా ఈ ప్లేస్ కి వచ్చేసారంటే సూపర్, మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. లేదు మీరు ఒకవేళ వెండర్ అనుకోండి ఈ ప్లేస్ లో కనుక మీరు, ఇన్ఫాక్ట్ యూనో యూ హ్యావ్ టు షోకేజ్ యువర్ బిజినెస్ అని అంటే ఆల్రెడీ 30 వెండర్ బోర్డ్స్ ఉంటే 30 వెండర్ బోర్డ్స్ సోల్డ్ అవుట్, ఓన్లీ 3 స్పాట్స్ ఫర్ ఫుడ్ వెండర్స్ అండ్ 1 స్పాట్ ఫర్ ఫుడ్ ట్రక్ ఉందంట. ఇది నిన్నటి వార్త. ఈ గ్యాప్ లో మా వాళ్ళు ఏమైనా బిజినెస్ క్లోజ్ చేశారో లేదో తెలియదు. సో అంత హాట్ కేక్ లో అమ్ముడిపోతున్న ఈ ఈవెంట్ రిలేటెడ్ ప్లేసెస్ మీరు కూడా పొందాలి అని అనుకుంటే కనుక 4698780101 4698780101 అనే నెంబర్ కాల్ చేయండి. అండ్ జూలై 26 11 AM to 7 PM ఇస్ ద టైమింగ్స్ అండ్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరుగుతుంది అనమాట అది సంగతి. ఓకే. చక్కగా పెళ్లికి రిలేటెడ్ అంతా సెట్ చేసుకుని ఇమాజిన్ ఆంటీలు అందరూ కలిపి పెళ్లి అయిన కొద్ది రోజులకి అట్ల తద్ది చేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు? అట్ల తద్ది, వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ? ఓహో యూ డోంట్ నో. అట్ల తద్ది ఇస్ లైక్ చెప్పాలి అంటే ఆ పాట ఏది, ఎస్ జుక్ చుప్తారప్ తారప్ జుక్ చుప్తారప్ అని అనిపిస్తారు అనమాట.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హలో డిన్నర్ ప్లాన్ చేయండి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సబ్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌన్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: call them at 817-819-8888.
1: Yes, we are back. Dev Danath and Avinash, to DFW Morning Vibes and Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. అసలు యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇలా మాట్లాడకూడదు. నేను ఎలా మాట్లాడాలంటే, ఏమిచ్చానురా ఈ డాలస్ కి, ఇచ్చాను ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేసుకోండి రా అని చెప్పి. ఆ ఈవెంట్ చూడడానికి ఒక అర్జెంటీనా వాడు వచ్చాడు, ఒక బ్రెజిల్ వాడు వచ్చాడు, లేదా వేరే ఏదో కంట్రీ నుంచి అందరూ వచ్చారు. అందరి దందాపున ఒకటే, దేవుడా మా టీం గెలిచేలా చూడు, దేవుడా మా టీం ఫైనల్ గెలిచేలా చూడు, దేవుడా ఖచ్చితంగా ఈ ఈవెంట్ లో ఒక అందమైన అమ్మాయి, అదే ఎవరైనా మంచిగా పరిచయం అయ్యేలా చూడు అని కోరుకోవడమే. అందరూ వీళ్ళందరూ ఆశావాదులు అనుకుంటాం, కానీ కాదే, వాళ్ళ వాళ్ళ టీం మీద ఉన్న ప్రేమ వాళ్ళు, అర్థమైందా? అందుకే ప్రతి ఒక్కళ్ళు ఎంత మంచోళ్ళనంటే, ఒక స్పెయిన్ ఫ్యాన్ తో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్యాన్ ఏమన్నాడు తెలుసా, నేను ఒక చోట కార్ పార్క్ చేసి అలా దూరంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లోకల్స్ డాలస్ వాళ్ళు స్టేడియం దాకా లిఫ్ట్ కావాలా అని అన్నారు. అదండి మన డాలస్ వాళ్ళ సంస్కృతి. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళందరినీ హక్కును చేర్చుకుంటాం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెడతాం, వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, అద్భుతమైన ఈవెంట్ వాళ్ళు కండక్ట్ చేసుకుని బయటికి వెళ్ళేంత వరకు ఒకటే దందాపనం, డాలస్ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. అది ఈజిప్ట్ వాడైనా సరే, స్పెయిన్ వాడైనా సరే, పోర్చుగల్ వాడైనా సరే, ఎవడైనా జర్మనీ వాడైనా సరే, బయట అంటే ఏదో అప్పుడప్పుడు ఇట్లాంటి వార్స్ అట్లాంటివి జరుగుతుంటాయి, కానీ బంగారం అండి మా డాలస్ వాళ్ళు అని చెప్పి ప్రపంచం అంతా ఇప్పుడు వరల్డ్ కప్ విషయం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి జరిగిన మంచి గురించి తలుచుకుంటుంది. ఒక పక్క ఏమో ఫైనల్ దగ్గరలో ఉంటున్న ఈ టైంలో మీరు చెప్పండి, మీలో అందరూ ఒక ర్యాలింగ్ బాయ్ ఉండి ఉంటాడు, వేరే కంట్రీ ఫ్యాన్స్ తో మాట్లాడి ఉంటాడు, అవునా? సో వాళ్ళందరినీ, అసలు హాస్పిటాలిటీ విషయంలో డాలస్ చాలా మంచిది, బాగుంటుంది అని ఏ విషయంలో అన్నారు, అది ఫుడ్ విషయంలోనా, స్టే విషయంలోనా, మంచి మనుషుల విషయంలోనా, చెప్పండి. ఈరోజు అందరూ ర్యాలింగ్ బాయ్ అయిపోదాం. ఫైనల్ దగ్గరకు వస్తుంది, స్పెయిన్ అయినా గెలవని, అర్జెంటీనా అయినా గెలవని, ఆట గెలవాలి. రాలింగ్ మోయల్ అందరూ ఫోన్ చేయండి, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఏమి ఇచ్చాను మీకు, రేడియో సరుబి అని ఒక మంచి రేడియో ఇచ్చాను, సౌండ్స్ లైక్ హోమ్ అని అంటూ. మరి మీరేం చేయాలి, నేను చెక్క ఫోన్ చేసుకుంటూ నాలుగు కబుర్లు బాబాయ్ పిండి అని కలిపేసుకోవాలి. ఫోన్ చేయండి, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. అండ్ బాబాయ్ పిన్ అంటే హెడ్డే ఫోన్ చేస్తున్నారు, హలో సురభి.
2: హలో, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ రాజేశ్వరి గారు, గుడ్ మార్నింగ్ అండి. మీరు ఆన్లైన్ వచ్చేసారండి?
2: ఈ మధ్య డాలస్ చాలా అన్పాపులర్ అయిన సందర్భంగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది డాలస్ గురించి వింటున్న పరిస్థితుల్లో నువ్వు ఒక్కడివి మంచి ఒక సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి డాలస్ గురించి ఇన్ని మంచి మాటలు చెప్పి ఇవాళ పొద్దున్నే డాలస్ వాసులు అందరికి ఒక మోటివేషన్ ఇచ్చినందుకు ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్తామని కాల్
1: చేశాను. నిజంగా అంటే పర్టికులర్ ఫ్యాన్స్ పెడుతున్న రీల్స్ అన్ని చూస్తున్నా అనమాట, వాళ్ళందరూ కూడా లిఫ్ట్ అడిగితే ఇస్తున్నారు, ఫుడ్ ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే ఈ ప్లేస్ లో బాగుంటుందని ఆ ప్లేస్ ఆఫర్ చేస్తున్నారు, ఇలా చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు అని అంటుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
2: రీల్స్ కాకపోయినా ఇది కాబట్టి సోషల్ మీడియా పరంగా న్యూస్ అయితే చూస్తున్నా, ఎక్కడ చూసినా ఇలాంటివే మంచి మంచి వార్తలే వింటున్నా, కొంచెం అట్లా పార్లర్ లేకపోయినా ఎగరేసుకుంటున్నా. బట్ ఇవాళ హ్యాపీగా ఉంది అవినాష్, థ్యాంక్ యూ స్పీకింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ డాలస్ అండ్ మేకింగ్ అవర్ మార్నింగ్ బ్యూటిఫుల్.
1: Yes, డాలస్ అంటేనే మంచోళ్ళు అండి, మంచోళ్ళు అంటేనే డాలస్, అది మ్యాటర్.
2: ఇప్పుడు అలాగే చెప్పాను నువ్వు ఐ కాల్.
1: డెఫినెట్లీ డెఫినెట్లీ డెఫినెట్లీ కమింగ్ అప్ ఫర్ యు. అది సంగతి. సో చిరంజీవి గారి పాట వచ్చే గ్యాప్ లో మీరు కూడా ఫోన్ చేయండి, ఏమిచ్చానరా మీకు రేడియో సర్వీ ఇచ్చాను సౌండ్స్ లైక్ హోమ్ అంటూ ఫీల్ అవ్వండి, చేసేయండి ఫోన్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. చిరంజీవి గారి పాట కమింగ్ అప్ ఫర్ యూ. శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి ఒక మంచి పాట పొద్దునే ఎనర్జీ కోసం. ఏ డాలస్ వాడైనా సరే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు, వాడు అరవింగ్ లో ఉండొచ్చు, ప్లానో లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాడు ఏమంటాడు, బేగంపేట బుల్లెమ్మో అని పాట స్టార్ట్ చేస్తాడు అనమాట. వాళ్ళంటే వాళ్ళందరి కోసం ఈ పాట.
3: దాదా ఎంబీబీఎస్

ఎక్కడో లైట్ గా మండుతున్నట్టుంది. దే ధనాధన అవినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఓకే, మనం డాలస్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇలా కాదు, దీనికి ఒక సెపరేట్ బీజిఎం ఇవ్వాలి. ఓకే, హియర్ గోస్ ద బీజిఎం అండ్ వి స్టార్ట్ ద వైబ్. ఓకే, ఎందుకంటే డాలస్ అంటేనే మంచోళ్ళు. ఓకే, మొత్తానికి ఈ సండేతో ఫీఫా వరల్డ్ కప్ ఇస్ కమింగ్ టు అండ్ వేరే వేరే ప్లేసుల నుంచి బోల్డ్ మంది జనాలు వచ్చి దే వాచ్ ద మ్యాచ్. మనం కూడా వెళ్ళి చూసాం, వేరే వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారు. అందులో స్పెయిన్ వాడు ఉన్నాడు, ఓ పోర్చుగల్ వాడు ఉన్నాడు, ఓ పారిస్ వాడు ఉన్నాడు, ఓ అర్జెంటీనా వాడు ఉన్నాడు, ఓ జర్మనీ వాడు ఉన్నాడు. అందరి దందాకన ఒకటి, దేవుడా డాలస్ మనం కరెక్ట్ గా ట్రీట్ చేస్తే చాలు అని చెప్పి. అలాగా అలాంటి ఫుట్బాల్ ఫ్యాన్స్ ని, సాకర్ ఫ్యాన్స్ ని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు ఏంటి అని అంటే, ఒక్కళ్ళు చెప్పింది వాట్ యు ఫీల్ అబౌట్ డాలస్ అని అంటే హాట్ అన్న మాట వాడలేరన్నమాట, ఇట్స్ ప్రిటీ హాట్ అని చెప్పి. అండ్ అవన్నీ పక్కన పెడితే పీపుల్ ఆర్ రియల్లీ వెల్కమింగ్, బికాస్ నేను ఒక స్టేడియంకి వెళ్తున్నప్పుడు నా కార్ ఎక్కడ నేను దూరంలో పార్క్ చేస్తే మనోడు అంటే దేవర్ రియల్లీ వెల్కమింగ్ వేర్ దాస్ యూ వాంట్ రైట్ అంటల్ ద స్టేడియం అని చెప్పి దే డ్రాప్ మీ టిల్ దేర్ అని చెప్పేసి అన్నారు. అదొకటి. ఓ ప్యారిస్ అతను ఏం చెప్పాడంటే, అసలు ఇది చాలా బిజీగా ఉంటుంది, డెఫినెట్లీ కొంచెం కష్టంగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయని అనుకున్నాం కానీ ట్రాన్సిట్ యాక్చువల్లీ చాలా బాగుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకొక అతను అన్నాడు, ఇట్ ఈస్ వెరీ యునిక్ అన్నాడు. యునిక్ అంటే ఇట్స్ బిజీ అంతా ఓకే కానీ ఇట్ హాస్ వెరీ యునిక్ వైబ్ అని చెప్పి డాలస్ నట్ ఒకదే. అది ఏమి ఇచ్చాను రా డాలస్, మంచి ఫుడ్ తినే రెస్టారెంట్ ఇచ్చాం, ఉండండి రా అని చెప్పి మంచి హోటల్స్ ఇచ్చాం, దాంతోపాటు ఒక వరల్డ్ కప్ ఈవెంట్ కూడా ఇచ్చాం. మరి అలాంటప్పుడు అంత మంచి ప్లేస్ ఇచ్చినప్పుడు మన మనుషులు ఎలా ఉంటారు రా, మంచి వాళ్ళు అనిపించుకోరు. డాలస్ అంటేనే మంచి మంచి వాళ్ళు అంటేనే డాలస్ వాళ్ళు. సో మీరు చెప్పండి, డాలస్ లో లాస్ట్ 15-20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కాబట్టి డాలస్ ని ఒకే ఒక్క ముక్కలో డిఫైన్ చేయాలి అని అంటే మీరు ఏ పదంతో డిఫైన్ చేస్తారు? ఇజ్ ఇట్ లవ్? ఇజ్ ఇట్ ఫ్రెండ్షిప్? ఆర్ ఇజ్ ఇట్ యూనిక్? ఇజ్ ఇట్ హోమ్? హౌ డు యూ డిఫైన్? ఓకే, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. సో మీన్ వైల్ ఇది లవ్వా, ఫ్రెండ్షిప్పా, కేరింగా అని కన్ఫ్యూజ్ అవుతున్న కథను ఉన్నాడు, అతను పాటేసుకుంటాడు. మరి మీ గ్యాప్ లో మాత్రం మీరు కాల్ చేయండి, 972-636-1966 ఈజ్ మై కాలింగ్ నంబర్. మళ్ళీ చెప్తున్నా, డాలస్ ని ఒకే ఒక్క పదంలో డిఫైన్ చేయాలి అని అంటే మీరు ఏ పదంతో డిఫైన్ చేస్తారు? 972-636-1966 ఈజ్ మై కాలింగ్ నంబర్. నేనే పదంతో డిఫైన్ చేస్తాను కదా చెప్పనా, డాలస్ సౌండ్స్ లైక్ హోమ్, లైక్ రేడియో సర్వీస్.

అక్కడే ఆగండి హర్క గారు. దే ధనాధన అవినాష్తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో మొత్తానికి డాలస్ హాస్పిటాలిటీ గురించి వాట్ ఎవర్ దే హ్యావ్ బీన్ లైక్ యు నో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ హూ కేమ్ టు వాచ్ ద గేమ్ దే ఆర్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద జనాలు ఆర్ హ్యాపీ. కొన్ని విషయాల్లో అవ్వాల్సిన హడావిడి లైని అనుకోండి ఈజిప్ట్ ప్లే కోచ్ తో యాక్చువల్లీ. సో ఇలా కొన్ని అయినాయి బట్ స్టిల్ హ్యావింగ్ సెట్ దట్ ఆన్ ద బ్రైటర్ నోట్ ఇట్ ఈస్ ఒక విధంగా బాగానే హ్యాండిల్ చేసినట్టారా అని అదనమాట మ్యాటర్. సో డాలస్ ని ఏ పదంతో మీరు డిఫైన్ చేస్తారు అంటే బయట ఉన్న వాళ్ళు అయితే మాత్రం డాలస్ ఫీల్స్ ఈజ్ డాలస్ ఈజ్ యునిక్ అన్నారు, డాలస్ ఇస్ హాట్ అన్నారు, ఇంకొంతమంది డాలస్ ఇస్ వెల్కమింగ్ అన్నారు. సో మీకు డాలస్ ని ఒకే ఒక్క పదంతో నిజంగా డిఫైన్ చేయాలి అన్నట్టే హౌ వుడ్ యూ డిఫైన్ అని అడుగుతున్నా. ఓకే సో డెఫినెట్లీ నా సైడ్ నుంచి ఆధార్ చెప్పాలంటే డాలస్ ఫీల్స్ లైక్ హోమ్ బికాస్ తెలుగు వాళ్ళందరూ ఇంతమంది వచ్చి ఇక్కడ ఉండటం అనేది అసలు అది మిరకల్ అనమాట. అంటే ఎక్కడో చోట ఇండియన్ క్లైమేట్ ని కొంచెం లైట్ గా దగ్గరగా ఉంచుతూ అట్ ద సేమ్ టైం వర్క్ కల్చర్ ని మెయింటైన్ చేస్తూ ఒక ప్రశాంతతను ఇవ్వడం అండ్ జనాలు ఇక్కడ సెటిల్ అవ్వడం మాత్రం డాలస్ నిజంగానే హోమ్ ఫర్ లాట్ ఆఫ్ ఇండియన్స్ అని అయితే చెప్తా. సరే ఆ విషయాలని పక్కన పెడితే ఇప్పుడు ఒక చిన్న క్విజ్ కండక్ట్ చేద్దాం. ఓకే సో ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ దగ్గరలో ఉంది, ఆబ్వియస్లీ స్పెయిన్ కి పోర్చుగల్ కి మంచి హడావుడు జరుగుతుంది, ఫైనల్ ఎలా ఉండబోతుంది అంటే స్పెయిన్ కి అర్జెంటీనాకి మంచి హడావుడు జరుగుతుంది, అసలు ఫైనల్ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. వీటన్నిటి మధ్యలో ఒక ఫోటో ఈజ్ గెటింగ్ వైరల్. ఐ హోప్ యుర్ అవేర్ వాట్ ఫోటో ఈజ్ గెటింగ్ వైరల్. సో అర్జెంటీనాకి చెందిన మెస్సీ అండ్ యమాల్ కి మధ్య ఒక చిన్న యమాల్ చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక ఫోటోషూట్ జరిగింది. ఆ ఫోటో ఈస్ గెటింగ్ వైరల్. ఓకే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు అనమాట అర్జెంటీనా గత 25 ఏళ్లుగా యునో లిటరలీ మేకింగ్ ఎవ్రీ స్క్రిప్ట్ గ్రో వైరల్, ఈస్ రైటింగ్ స్క్రిప్ట్స్ ఫర్ ఇట్స్ ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఎవరైనా గెస్ చేయగలరా అంటే హౌ మెనీ ఇయర్స్ బ్యాక్ అంటే వెన్ దిస్ ఫోటో వాస్ టేకిన్ యమాల్ ఏజ్ ఎంత అయి ఉండొచ్చు, ఎవరైనా గెస్ చేయగలరా? ఓకే మెస్సీకి అండ్ యమాల్ కి మధ్య ఒక చిన్న ఫోటోషూట్ జరిగింది, ఇట్ ఇస్ లైక్ ఇది నిజంగానే జరిగింది. సో ఈ ఫోటోషూట్ జరిగినప్పుడు యమాల్ ఏజ్ ఎంత ఉందో ఎవరైనా గెస్ చేయగలరు? ఓకే ఆర్ బేసికల్లీ ఆ ఫోటో ఇన్ ఇయర్స్ బ్యాక్ తీశారు అని చెప్పొచ్చు. ఓకే 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓచి తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ టైంలో వింటేజ్ డార్లింగ్ ఎంతమంది మిస్ అవుతున్నారు? నేను మిస్ అవుతున్నా.

0: ఓకే.
1: 2007లోనా ఏమో ఒక చారిటీ ఈవెంట్ లో ఏదో తీసుకున్నారు వాళ్ళు ఒక ఫోటో అని చెప్తుంది మరి.
0: ఓకే ఓకే. 2007 కన్ఫర్మా లేకపోతే వేరే ఇంకో ఇయర్ అంటారా?
1: 4, 7 రెండింటి మధ్యలో చెప్పింది మరి మా అమ్మాయి. 4 అనింది 7 అనింది.
0: ఓకే, 4, 7 ఒకటి ఫిక్స్ అవ్వనండి ఫైనల్ గా.
1: సరే నా బోన్ ఇప్పుడు సరే ఎమ్మాలి ఇప్పుడు 2026 4 గంటే కాదు లేదు సార్, 7 అయ్యింది.
0: ఓకే
1: 4 గంటే మరి ఎమ్మాలి పుట్టుండేమో లెక్క
0: ప్రకారం
1: 7 ఫిక్స్ అవుతాం సార్ మరి.
0: సరే సరే, ఆన్సర్ ఏంటో ఎవరైనా గెస్ట్ చేస్తారో చూద్దాం. బట్ బిట్వీన్ ఈ సండే, మీరు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఇంతకీ అది చెప్పండి. సరే బెస్ట్ స్పాట్ టు వాచ్, డెఫినెట్లీ డాలస్ జరగట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను
1: సార్. నిజంగా నాకు కూడా ఐడియా లేదు. అంటే మనకు తెలిసిన అంటే ఇప్పుడు తెలీదు మరి, ఏమన్నా బార్లకి అదే వెళ్ళాలి, ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్స్ బార్లకి. ఇంకా బయట అంటే ఇంకా పార్క్ లోకి వెళ్ళాలి, క్లైడ్వరం పార్క్ కి వెళ్ళాలి ఇంకా మరి
0: అది
1: వెళ్తే గనక.
0: సో క్లైడ్ బారన్ పార్క్ దగ్గర ఒకవేళ భారత గారు కనిపిస్తే ఒక హాయ్ చెప్పండి.
1: ఓకే, వెల్కమ్ టు భారత అని చెప్పేసి మన ఎయిర్పోర్ట్ నుంచి దిగుతూనే వస్తారు
0: కదా ఖచ్చితంగా. మరి మరి రేడియో సర్వే వాళ్ళు అట్లీస్ట్ మీరు ఎంత మంచి ప్లేస్ చెప్పారు కాబట్టి ఎవరు ఒకళ్ళు ఒక్కలేని వెళ్తారు, ఆ రోజు వచ్చి హాయ్ చెప్పమని చెప్తాను.
1: ఓకే సార్, ఓకే ఓకే. సో నిన్న చెప్పింది ఎగ్జాక్ట్ గా మెస్సీ ఏమైతే చేస్తున్నాడు అంటే ఆయన ఇంతకుముందు లాగా అంటే పరిగెత్తకుండా ప్లేసులు వెతుక్కుంటున్నాడని ఒక పెద్ద న్యూయార్క్ టైమ్స్ లో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు.
0: చెప్పానా సార్ భారతం గారు మీ రేంజ్ ఇది కాదండి అని చెప్పాను, నేను ప్రతిరోజు చెప్తానా లేదా?
1: ఒక ఆర్టికలే రాశారు సార్ దాని గురించి మీకు, అంటే మీ నంబర్ నా దగ్గర ఉంటే రేడియో సర్వే వాళ్ళ ఎవరినైనా పంపిస్తాను, షేర్ చేస్తాను. ఆర్టికల్ కావాలంటే చదవండి. ఆర్టికల్ సేయింగ్ ఎందుకు మెస్సి పరిగెట్టట్లేదు, ఎందుకు ప్లేసులు ఎత్తుకుంటున్నాడు, ఏమి దాని వెనకాల ఉన్న చరిత్ర ఏమి, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏమి అని ఒక ఆర్టికల్ రాశారు.
0: ఓకే ఓకే ఓకే,
1: కంప్లీట్ గా దాని గురించి.
0: ఇంట్రెస్టింగ్, డెఫినెట్లీ నేను కూడా చదువుతా. సో
1: ఎక్కడన్నా షేర్ చేసుకునే మెకానిజం అంటే చెప్పండి, ఫేస్బుక్ లో
0: ఇన్స్టాగ్రామ్
1: లో ఏమైనా షేర్ చేసుకుంటాం,
0: ఇన్స్టాగ్రామ్ లో రేడియో సర్వీస్ పంపండి చెప్తాను తీసుకుంటే ఇప్పుడే.
1: థ్యాంక్ యూ
0: సో మచ్.
2: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Manashanti, mental peace, masala dosa.
2: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride, Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina. Maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Mama, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu paddhan cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu even పండగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి బ్రింగింగ్ ద taste of home closer to you.
6: అది సో ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ అయినాక ఫైనల్ వచ్చాం కాబట్టి మొత్తం మాకు తెలిసి వరల్డ్ కప్ అంతా చూసే ఉంటారు స్పెయిన్ కి అర్జెంటీనా కి ఫైనల్ ఒక్క మాట చెప్పండి ఎవరు మీ ఫేవరెట్స్
7: అర్జెంటీనా అండి
6: అంతేనా ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది స్పెయిన్ కి ఒక్క కప్పు రాకూడదా చెప్పండి
7: రావచ్చు చెప్పలేదు చెప్తా కదా వాళ్ళు ఇంగ్లాండ్ లాగా స్ట్రాటజీ ఆడారా కష్టం అవుతుంది
6: ఓకే ఓకే సో నీ దూకుడు స్టార్ట్ అవ్వడం అన్నట్టు వెళ్తే తప్పితే కప్పు రాదంటారు అంతే స్పెయిన్ కి సూపర్ సూపర్ సార్ మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే చెప్పారు ఆడియన్స్ కూడా చెప్తా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్
7: థ్యాంక్ యూ
6: సో అది సంగతి ఇందాక నేను అడిగిన స్టోరీ క్వశ్చన్ హ్యాస్ అ వెరీ వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరు ఇప్పుడు నేను చెప్పే కమింగ్ 2 మినిట్స్ మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఒకసారి ఫోకస్ తో వినండి So the picture where Messi was holding Yamal, it was taken 19 years ago. 2007 lo teesaru. Okay, in fact, Bharatan gari Chinnabbai kuda indaka phone chesi right answer cheppadu. So 19 years ago teesina picture. Appudu Messi jersey meda unna number 19. Okay? Okay? And Yamal, ippudu tan jersey number enti 19. Okay? Adi pakkana pedithe ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వెన్ ఈస్ ద ఫైనల్ హ్యాపెనింగ్ జులై 19th అది వెళ్ళిపోతా నేను న్యూమరాలజీలోకి వెళ్ళిపోతా ఇంకా నేను ఇంకా నెంబర్స్ తో ఇంకా నేను చెప్పగల నాకు అర్థమైపోయింది ఇంకా ఓకే ఫైన్ ఎవరికైనా న్యూమరాలజీ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీరు ఏం చేయాలి 9726361966 అనే నెంబర్ కాల్ చేయొచ్చు లేదా ఈ విషయం ఎక్కడి నుంచి లేపేసి చెప్తున్నాను కూడా మీరు అడగచ్చు అది ఫ్యాక్ట్స్ ప్రస్తుతానికి అయితే మాత్రం రైరే రారా కమింగ్ ఫ్రమ్ పెద్ది అండ్ స్పెయిన్ కి అర్జెంటీనాకి జరుగుతున్న మ్యాచ్ లో కప్పుకి దారేది ఎవరికి చెప్పండి 9726361966 మిమ్మల్ని రైరే రారా అంటూ పిలుస్తున్నాం

సరే ఓకే, మనందరికీ ఫ్యానిజంలు ఉంటాయి, మనందరూ చాలా ప్రేమగా మనకి ఇష్టమైన స్టార్లు కలవాలనుకుంటాం, బట్ వాట్ ఈస్ దిస్ మాస్టర్? దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9.3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. ఓ పక్కనేమో ఫీఫా హడావిడిలో లేకపోతే ఇంకొక వేరే సినిమా రిలీజ్ హడావిడిలో వీటన్నిటి మధ్య మనం ఒక బేసిక్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మర్చిపోతున్నాం. అదేంటి అని అంటే మనకి ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ హాస్పిటల్ ఫర్ అ వెరీ వైల్. ఓకే, అది మధ్యలో ఏదో న్యూస్ లో చూసుంటారు కానీ, బట్ రీజన్ ఏంటి ఎవరికైనా తెలుసా? రీజన్ ఏంటి అంటే హీ వాజ్ యాక్చువల్లీ ట్రావెలింగ్, ఒక ఈవెంట్ లో అట్లా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక అభిమాని వచ్చి వెనకాల నుంచి లాగడం వల్ల హీ ఫెల్, ఆ అభిమాని కూడా పడిపోయాడు, అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది అండ్ హీ గాట్ ఇట్ ద సర్జరీ డన్ అండ్ ఫైనలీ హీ రికవర్డ్ ఫ్రమ్ ద హాస్పిటల్. సో నాకు ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఫారెన్ యూనో ఫ్యాన్స్ కొంతమంది చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ది మైండ్, అంటే ఇప్పుడు ఆండ్రూ గార్ఫీల్డ్ లాంటి వాడు కూడా పక్క నుంచి కేఫ్ లో కాఫీ తాగుతుంటే ఓకే ఫైన్ హాయ్ చెప్పి కుదిరితే ఫోటో దిగాలనుకుంటే దిగి, లేకపోతే వాళ్ళ పనాలు చూసుకుంటారు. బట్ అంటే ఎక్కడో చూడటం మన గాడ్ లెవెల్ లో మనిషిని పెట్టడం వల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హర్టింగ్ హిమ్ ఇస్ సో బ్యాడ్ మ్యాన్, సో బ్యాడ్. అది ఏమైంది ఇప్పుడు, ఇప్పుడు ఆయన హాస్పిటలైజ్ అయ్యారు, గవర్నెన్స్ లేట్ అయింది, కొంచెం పుష్ అయింది, రావాల్సిన షూటింగ్లు జరగాల్సిన షూటింగ్లు జరగవు, సినిమా రావాల్సిన లేట్ అవుతుంది, ఎవరికి బాధ ఎండ్ ఆఫ్ ద డే? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆయన హర్ట్ అయ్యారని అమ్మానికే కదా, అది ఉండదు ఊపు. ఆ టైంలో వెళ్ళిపోవాలి, వచ్చే షేక్ హ్యాండ్ ఇచ్చేయాలి, పట్టేసుకోవాలి, కాళ్ళు పట్టేసుకోవాలి, చేతులు పట్టేసుకోవాలి, ఆగితే కరెంట్ దగ్గర వాళ్ళు ఇస్తారు మాస్టర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు నచ్చిన హీరో హీల్ బి సేఫ్, ఈ లాజిక్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు? అది ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే ఏం చెప్పాలనిపిస్తుంది అంటే, ఇష్టమైన హీరోని హర్ట్ చేసే వాళ్ళందరికీ మీకు ప్రణామం మాస్టర్, మామూలు ప్రణామం కాదు, పెద్ద ప్రణామం.

ఎస్ దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎస్3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఈరోజు ప్రపంచం దేంతో నిద్ర లేచింది అని మీరు నన్ను అడిగితే, ఈ రోజు నిద్ర లేవడం కాదు కానీ నిన్న మధ్యాహ్నం నుంచే ఆ విషయంతో పడుకుంది అని చెప్పాలి. ఏ నిద్ర లేవడం పడుకోవడం ఏంటి, హ్యా క్లారిటీ చెప్పు అని అంటారు. అదే అంటే ఇప్పుడు ఈ విషయం చెప్పడం కూడా డైరెక్ట్ గా చెప్పకూడదు, అది చాలా కాంప్లెక్స్ గా చెప్పాలి. సో ఆ కాంప్లెక్స్ గా చెప్పినప్పుడే ఆ కాంప్లెక్స్ ఫ్యాన్స్ కి అర్థం అవుతుంది అనమాట. సో కాంప్లెక్సిటీ ఈస్ ద క్లారిటీ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆఫ్ దట్ దే హ్యావ్. అర్జెంట్ గా చెప్తావా లేకపోతే నీకు అని అంటారా. ఓకే సరే, ఇప్పుడు ఈ సినిమాలు చూడాలంటే మీరు సినిమాలు చూద్దామని అనుకుంటే సరిపోదు, ప్రిపేర్ అవ్వాలి. ఫిజిక్స్ రాకపోతే ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ముందు సినిమా చూడకపోతే ఆ సినిమా చూడాలి, లేకపోతే గ్రావిటీ గురించి చదువుకోవాలి. ఇవన్నీ అంటే కేవలం సినిమాలు చూడడం అనే పాయింట్ మాత్రమే ఇంతో పెట్టుకుంటే పని అవ్వదు, మీరు కూడా కొంచెం చదువుకుని వెళ్ళాలి అనమాట. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఈ సినిమాలు చూడాలంటే కొన్నిసార్లు కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు అన్నది చాలా క్లియర్ మ్యాటర్ అనమాట. ఆ విషయం మీద ఈ మనిషిని అడిగితే మాత్రం ఏం చెప్తారంటే, ఆ పదం నేను వాడలేదు ఆన్ ఇయర్ కానీ, బట్ హీ డజంట్ కేర్ బేసికలీ అది. సో ఇంకేం ఎవరి గురించి చెప్తున్నా అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఒడిస్సీ రిలీజ్ అయింది, ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరు చూసిన వాళ్ళు కూడా వావ్ ఇట్స్ మాస్టర్ పీస్, మైండ్ బ్లోయింగ్, ఎవ్రీథింగ్ అని చెప్పి మొదలెట్టారు అనమాట. సో ఇన్ కేస్ మీరు కూడా చూడకపోతే చూడండి. అండ్ ఇంకొక విషయం, జూలై 19 సండే ETVIN లో నేను లాస్ట్ 2 నెలలు నేను కనబడలేదు, చూసారా మీకు వినబడలేదు సార్ గట్టిగా మాట్లాడితే. సో నేను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఫైనల్ ఇట్ ఇస్ గెటింగ్ రిలీజ్, దాని పేరు అనగనగా శుక్రవారం. సో యా, ఇట్స్ లైక్ రిలేటబుల్ ఎమోషన్స్ ఉంటాయి, యూ విల్ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రిమైస్ టు వాచ్ అండ్ కుదిరితే చూడండి. అండ్ జూలై 19 అండ్ కుదిరితే నేను ఇళ్ల లోపల ట్రైలర్ ప్లే చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే మాత్రం లెనిన్ నుంచి ఒక పాట కమింగ్ అప్. ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ పాట ఇలా అంటున్నారు అనమాట.

0: అది లేని నుంచి మంచి పాట విన్నాం. దే ధనార్దన వినాష్ తో వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్. అండ్ కాసేపట్లో ఒక నాలుగైదు కమర్షియల్స్ మనం పలకరిస్తాయి. అండ్ దాని తర్వాత సనాస్ ఇన్వైట్ వాళ్ళు అండ్ రేడియో సర్వీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక ఈవెంట్ గురించి నేను చెప్తా మీకు. అండ్ ఆ విషయాలు మాత్రం అసలు మిస్ అవ్వద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ఓకే, మీ ఇంట్లో ఈవెంట్ కి ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మాట్లాడతాం, స్టే ట్యూన్డ్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
4: gurtukostunnai.
1: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
1: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
0: ఈ పాట కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు, కానీ ఈ పాట వద్దు అని అనేవాళ్ళు ఎవరిని ఉంటారా? ఉంటారు డెఫినెట్లీ. కొన్నిసార్లు మా కాలేజ్ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అరే ఇన్సల్లి పాట వేస్తారు, బుద్ధిందా నీకు అని చెప్పి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఖర్చీఫ్ పక్కన పెట్టుకుని ఇట్లా లైక్ తుడుచుకుని షో చేయాలి. అది దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో మ్యాటర్ ఏంటంటే, మైండ్ బంగర్ నుంచి తత్త తస్సబి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా చాలు, తస్సబి అన్నది చాలు అని చెప్పేసి అన్నారు వన్ ఆఫ్ ద లిజనర్. బట్ ఆవిడ ఆడండి, మణి శర్మ గారి ఫ్యాన్. సో జనరలీ ఇట్లాంటి పాటలు ఏమైనా మార్చాలన్నప్పుడు ఎలా చెప్తారంటే, చాలా ప్రేమగా మీ షో చాలా బాగుంటుందండి అని చెప్తారు, విచ్ ఇస్ ఫ్యాక్ట్. నేను కాదనట్లేదు, అదంతా అయిపోయిన తర్వాత మాత్రం ఈ పాట వద్దండి అని చెప్తారు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ విత్ డాలస్ లిజనర్ తెలుసా, ఇది వరకు అంటే ఐ బీన్ డూయింగ్ రేడియో సిన్స్ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఎవరైనా ఇప్పుడు ఇండియాలో నేను షో చేసినప్పుడు మాత్రం ఫోన్ చేసి కోపం వస్తే కోపం మొహం ఆన్ ద ఫేస్ పట్టుకొని పడిపోద్ది అనమాట. సో వాళ్ళేం ఫీల్ అవుతారో మనం కూడా దాన్ని డబల్ ఎక్స్ ఫీల్ అవుతుంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు, చాలా సాఫ్ట్ గా కోపం అంతా కంట్రోల్ చేసుకుని చాలా సాఫ్ట్ గా మంచిగా చెప్తారు అనమాట, అది సంగతి. సో ఐ థింక్ మీరు వింటున్నారు అనుకుంటున్నానండి, బట్ ఇది విన్నా కూడా మీరు నాకు కాల్ చేయాలి, మీరు నన్ను తిట్టుకోవద్దు. జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు పుల్ యువర్ లెగ్ ఇన్ అ ఫనీ వే. బట్ ఆవిడ మణి శర్మ గారి సూపర్ సూపర్ డూపర్ ఫ్యాన్. సో బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ హెర్ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ 24th న రిలీజ్ కి షెడ్యూల్ అయిన చెన్నై లవ్ స్టోరీ నుంచి వదలని. ఓకే, మణి శర్మ గారి కాంపోజిషన్, జావేద్ అలీ మ్యూజిక్ అండ్ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ గౌరీప్రియ ఇస్ ద హీరోయిన్. అది

చాలా మంచి పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఓకే, ఓ పక్కన ఫీఫా హడావిడి ఫీవర్ అంతా ఓకే, బట్ ఓ పక్కన మెల్లగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతూనే ఉంది. ఓకే, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సరే, ఇప్పుడు అది చాలదురా అన్నట్టు, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ ఓడిఏ సిరీస్ ఇది చాలదురా అన్నట్టు, ఇప్పుడు దానికి తోడు థర్డ్ ఓడిఏలో మన రోహిత్ శర్మ మైట్ రిటైర్ అని చెప్పేసి అంటున్నారు. అదేంటి సార్, ఇప్పుడు 200 కావాలన్నా ఒకప్పుడు సెహ్వాగ్ లాగా మీరు కూడా అలవగ్గా కొట్టేస్తారని తెలుసు, కప్పు కావాలన్నప్పుడు ఒకసారి మిస్ అయినా తర్వాత చేతిలో పెట్టేస్తారని తెలుసు, అలాంటప్పుడు మీకు ఒక మంచి సెండ్ ఆఫ్ ఇవ్వాలని యూనో ఒక పక్కన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, ఇంకో పక్కన ఆల్ ఇండియన్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటారని కూడా తెలుసు, అలాంటప్పుడు ఈ సడన్ అనౌన్స్మెంట్ అవసరమా అని నేను ఆల్మోస్ట్ ఓవర్ థింకింగ్ జోన్ లోకి వెళ్ళిపోయాను. ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు అని అంటున్నారు. బట్ వీటన్నిటి మధ్యలో ఈ ఓడిఐ టైంలోనే రోహిత్ శర్మ వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు ఇంగ్లాండ్ కి పిలిచాడు అనేది ఇంకా తెలియట్లేదు. అది సో సార్, మీరు గాని అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే మరి మైండ్ లో మాత్రం ఒకటే పాట వస్తుంది అన్నమాట.

కంపెనీ నుంచి మంచి పాటలు విన్నాం. దేవ్ జనార్దన్ అవినాష్ డబ్ల్యూ మార్నింగ్ బాగ్స్ అంటారు ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఈ టైంలో వెళ్లే ముందు ఒక్క చిన్న మాట ఏంటంటే, సో ఈ వారం జూలై 17th ఒడిస్సీ సినిమా థియేటర్స్ లో ఉంది. నేను ఒక విన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ద షూట్ ఇస్ ప్లాన్ ఫర్ 100 డేస్ బట్ క్రిస్టోఫర్ నోలన్ ర్యాప్ ద మూవీ 91 డేస్ అంట. అలాంటి సినిమా 9 రోజుల ముందే ర్యాప్ చేయడం అంటే అసలు ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉండాలి, మామూలుగా ఉండదు. అది మ్యాటర్, కుదిరితే ఆ సినిమా బ్రేక్ ఇవ్వండి, లేదంటే సండే మంచిగా ఫీఫా స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా మంచిగా కేరళ ఫ్యాన్స్ తో చూడడానికి ట్రై చేయండి, మామూలు ఉండదు. ఏ రేంజ్ లో ఉంటుందంటే, ఇప్పుడు వచ్చే పాట చెప్తుంది చేట జ్ఞాన ఇల్లుమినాటీ సాంగ్ వద్దురే నాకు రాదు ప్లే చేస్తున్నాను, ఓ మలయాళం సాంగ్ తో ఈరోజు షో ఎండ్ చేద్దాం, మాట్లాడదాం.

0: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా, ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్ అర్వింగ్ కాసల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: Person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
10: గిల్టీ యువర్ ఆనర్.
11: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham more baagunte inka ekkuva avachu.
8: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
12: Good morning, listeners. Friday morning, ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఉదయం 10 గంటల నుంచి నేను సిద్ధంగా ఉన్నాను. మంచి మంచి పాటలు కొన్ని లైనప్ చేసేసి వినిపించేసి ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. వింటున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM మనం సరదాగా బోలెడని సంగతులు షేర్ చేసుకుంటూ ఉంటాం, మంచి మంచి పాటలు వింటూ ఉంటాం. నౌ ఇస్ ద టైమ్. వింటున్న శ్రోతలు ఎవరికన్నా ఎవరికోసమన్నా ఒక పాట డెడికేట్ చేయాలనిపించింది అనుకోండి, అసలు ఈ మధ్య కొత్త కొత్త పాటలు చాలా వస్తున్నాయి. ఇదివరకు పాటలు అయితే ఓకే, ఆల్రెడీ మనం చాలా సార్లు వినేసి చాలా సార్లు చాలా మందికి డెడికేట్ చేసేసి సరదాగా స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఆఫీస్ ప్లేసెస్ లో, లేదా ఏదో ఒక గ్యాదరింగ్ లో తెగ పాడేసుకున్న పాటలు. మరి ఈ మధ్య బోల్డని కొత్త పాటలు వచ్చాయి కదా, ఈ పాటలు వింటూ కరెంటు ట్రెండ్ కి సెట్ అయ్యే విధంగా ఎవరో ఒకళ్ళు మనకి మైండ్ లో తగులుతారు కదా. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళవచ్చు, పక్కింట్లో వాళ్ళవచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మంచి మంచి కొత్త కొత్త పాటలన్నీ మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కాబట్టి కొత్త పాటల ద్వారా కొత్తగా మరొక్కసారి మన సర్కిల్లో వాళ్ళని ఒక్కసారి తలుచుకుని వాళ్ల కోసం వాళ్ళకి డెడికేట్ చేస్తూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ విందాం. ఏమంటారు? ఎస్, ఆల్ గుడ్, ఆల్ సెట్, ఇన్ నౌ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. సో వింటున్న శ్రోతలకి ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే డూ కాల్ అస్, 972-636-1966 స్టూడియో నంబర్. మరి ఒక మంచి పాట నేను మనందరి కోసం అండి. చాలా కాలం నుంచి ఈ పాట తెగ వింటున్నాం, బట్ ఎవ్రీ ఆల్టర్నేట్ సెగ్మెంట్ లో, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ నేను ఎప్పుడైతే, ఐ మీన్ ఎవ్రీ డే నేను షో ఎవ్రీ వీక్ నేను చేస్తుంటే గనక, ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ నాకు ఈ పాటకు రిక్వెస్ట్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకుని ఈ పాట మరొక్కసారి వినిపిస్తున్నాను. దిస్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ us హూ లవ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. వన్స్ అగైన్ విషింగ్ యూ హ్యాపీ ఫ్రైడే.

చిన్ని కథ కాదు. 35 చిన్ని కథ, చిన్న కథ. ఇది కథ కాదు, అది సినిమా పేరు. సరే, మరి ఇవాళ ఫ్రైడే రోజు నేను చాలా చాలా విశేషాలు మాట్లాడదాం అనుకున్నాను. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఆబ్వియస్లీ మనం ఫిల్మ్ రిలేటెడ్, ఫిల్మ్ పర్సనాలిటీస్ రిలేటెడ్ గా చాలా మాట్లాడుకుంటాం. ఇవాళ కూడా నేను సిద్ధం చేసి తీసుకొచ్చాను, ఆ సెగ్మెంట్ కి వెళ్దాం. విల్ గో అట్ 11 o'clock. ముందుగా కొన్ని విశేషాలు మాట్లాడాలనుకున్నానండి. మొన్ననే నేను వన్ ఆఫ్ ద షోస్ లో చెప్పానన్నమాట ట్రావెల్ గురించి, ట్రావెల్ గురించి, ట్రావెల్ ప్లాన్స్ గురించి. అసలు ఎలా అంటే, ఒక్కొక్కసారి మనము ఎంతో ప్లాన్ చేసి, చాలా కొంతమంది ఉంటారు ప్రతి సెట్ ఆఫ్ పీపుల్ లో ఒకళ్ళు వెల్ ప్లానర్స్ ఉంటారు, వెల్ ఏదైనా చక్కగా ప్లాన్ చేసి రెడీ చేసేవాళ్ళు, మంచి మంచి డీల్స్ అవి వెతికి, ఫ్లైట్స్ అవనండి, హోటల్స్ అవనండి అని బుక్ చేసి రెడీ పెట్టేవాళ్ళు ఉంటారు ఆ గ్రూప్ అంతటికి. కొంతమంది ఏమో మోటివేటర్స్ ఉంటారు, జస్ట్ వెళ్ళాలి అంతే, మనం అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా అయినా సరే వచ్చేసి ఫైనల్ గా ఎగ్జిక్యూట్ చేసేసి ఆన్ ది స్పాట్ పిచ్చిన హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. అలా ఓ గ్రూప్ కో లెక్క, అలా రకరకాలు మాట్లాడుకున్నాం మనం. అయితే మొన్న ఎప్పుడు నేను నా గురించి నేను చెప్పాను అనమాట, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ట్రావెల్ ఇష్టం అంటే చాలా ఇష్టం, చక్కగా వెళ్దామని ఉంటుంది. ఎక్కడికైనా ఒక బ్రేక్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది ఇష్టం లేదు అనడం అనేది చాలా ఒక వేగ్ టర్మ్ అనమాట. మన ఇష్టాలు మరి ఇంకా ఏ రేంజ్ లో ఉన్నాయని అనుకోవాలంటే, దేశాలు ఖండాంతరాలు దాటి వెళ్లాలా అని అనుకోవాలి. అయితే

ఈ వీకెండ్ కోసమని ఒక పెద్ద ప్రణాళిక వేసి అందరికి చెప్పేసి నా టైం టేబుల్ అంతా రీస్కెడ్యూల్ చేసేసుకుని అండ్ టికెట్స్ హోటల్స్ అన్ని బుక్ చేసుకుని ఒక వీర లెవెల్లో పెట్టసర్దుకుని మరి రెడీగా ఉన్నానండి. ఖపీమని క్యాన్సిల్ అయింది, ఇన్ఫాక్ట్ క్యాన్సిల్ చెయ్యవలసి వచ్చింది. హా, ఇంత నేరోగా అదేంటి రేపు ప్రయాణం ఇవాళ క్యాన్సిల్ చేయడం, అంత హడావిడిగా ఏమొచ్చింది అంటారా? ప్రపంచంలో అలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయండి, మన చేతిలో లేకపోయినా సరే వీ హ్యావ్ టు పే. సో ఏంటది తెలిస్తే ప్రకృతి పరంగా వచ్చినది, ఏంటది తెలిస్తే కాల్ చేయండి

అదండి. మరి నేను ఏమని చెప్పమంటారు, ఇలా బోలెడన్నీ జరుగుతూ ఉంటాయి, కాదంటానికి లేదు, అలాంటి అన్ఎక్స్పెక్టెడ్వి వస్తే ఏం చేస్తాను చెప్పండి. నిజంగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? ఏంటి ఇంత చెప్తోందంటారా? కెనడా సైడ్ రైట్ నౌ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఒక బ్యాడ్ టాక్సిక్ స్మోక్. అది ఎందుకు అంటే హండ్రెడ్స్ ఆఫ్ యాక్టివ్ కెనడియన్ వైల్డ్ ఫైర్స్ దే హ్యావ్ బ్లాంకెటెడ్ ద నయాగరా ఫాల్స్ రీజన్. ఇక్కడ వచ్చేసి ఆ వైల్డ్ ఫైర్స్ నుంచి వచ్చిన స్మోక్ అవ్వచ్చు, టాక్సిక్ వెదర్ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఎంత రేంజ్ లో ఉందంటే భయంకరంగా ఉంది, హై అలర్ట్ చెప్పేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ అయితే చాలా అలార్మింగ్ గా ఉందన్నమాట. అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు ఇది ఇలాగే ఉంది, అండ్ రాబోయే ఒకటి రెండు రోజులు కూడా ఇలాగే ఉంటుంది. అవుట్ సైడ్ ఎవరు తిరగకండి, ట్రై టు స్టే ఇండోర్స్ అండ్ మాస్క్ అది ధరించండి, ఇలా అన్ని చెప్పారు చేశారు. బట్ ప్రకృతి పరంగా రకరకాలుగా ఏదేదో జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు ఏం చేస్తాం, ట్రావెల్ చెయ్యలేము. అందుకనే అంటూ ఉంటాను నేను చాలా సార్లు, అవసరం లేదండి దేనికి పెద్ద ప్లానింగ్, ఛాన్స్ దొరికితే అసలు పెట్టబేడ లేకుండా కూడా వెళ్ళిపోవడం బెటర్ అండి. అదేదో సినిమాలో ఉంటుంది చూడండి, అది నాకు బాగా కనెక్ట్ అయింది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇన్ఫాక్ట్ సినిమా పేరు నాకు తెలుసు, మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. మన తెలుగు సినిమా నానిగారు నటించిన మూవీ నుంచి అలా ఏ ప్రిపరేషన్, ఏ అసలు ఒక డెస్టినేషన్ లేకుండా వెళ్తే ఆ వెకేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. అదిగో ఆయనకైతే లైఫ్ లాంగ్ సెట్ అయింది ఆ మూవీలో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
9: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
11: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
12: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. అందులో మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ అయిపోయింది. అలాగేనండి, మరి ఆల్ 30 వెండో బూత్స్ ఆర్ సోల్డ్ అవుట్ అట్లాగే ఉంటుంది. ఫస్ట్ 30 మినిట్స్ ఎలా అయిపోయిందో అలాగే 30 వెండో బూత్స్ అలా టపీ టపీ మని సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఎక్కడ అంటే సనాస్ ఇన్వైట్. దే ఆర్ నౌ ఓపెనింగ్ ఓన్లీ 3 స్పాట్స్ ఫర్ ఫుడ్ వెండర్స్ అండ్ 1 స్పాట్ ఫర్ ఫుడ్ ట్రక్. ఇది వచ్చేసి వెట్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. ఇది జరుగుతోంది జులై 26th, 11 AM టు 7 PM అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్. ఇక్కడ యు నో చాలా ఉంది. ఇఫ్ యుడ్ లైక్ టు షో కేస్ యువర్ బిజినెస్ అట్ వన్ ఆఫ్ డల్లస్ మోస్ట్ ఎక్సైటింగ్ ఇండియన్ వెడ్డింగ్ ఎక్స్పోస్, దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ వెడ్డింగ్ కి సంబంధించి అన్ని రకాల కాన్సెప్ట్స్, మీరేవైతే అనుకుంటున్నారో, లెట్ ఇట్ బి మ్యూజిక్, ఫుడ్, అటైర్స్ ఆర్ లైక్ నో వైబ్స్ కోసం ఏమేమి తెచ్చుకురావాలి అనుకుంటున్నారో, అలాంటివన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైమ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ బిజినెస్ టు షో కేస్, దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. మీ బిజినెస్ ని మీరు అందరి ముందుకు తీసుకురావచ్చు. సో దీనికి మీరు చేయవలసిందల్లా సింప్లీ రిజర్వ్ యువర్ స్పాట్ టుడే. కాల్ దెమ్ ఆర్ వాట్సాప్ దెమ్ అట్ 4698780101. అది సరే. మరి నేను కెరేడియన్ సైడ్ నడిచిన వైల్డ్ ఫైర్స్ గురించి చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రశ్న ఉందండి. నయాగరా వాటర్ ఫాల్స్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ ని లైక్ లేజర్ షోస్ అండ్ ఫైర్ వర్క్స్ వీటన్నింటిని క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే ఇట్ విల్ యాడ్ ఆన్ మోర్ పొల్యూషన్ టు ద ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అవన్నీ చేయడం జరిగింది. దాంతో పాటు కొన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, టు లైక్ నో పీపుల్ ని ఇండోర్స్ లోనే ఉంచాలి అనే ఉద్దేశంతో అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా వరకు వాళ్ళు క్యాన్సిల్ చేశారు రకరకాల ప్రదేశాలు. వేర్ ఎవర్ ద ఎఫెక్ట్ ఈస్ దేర్, అంటే చాలా ప్రామినెంట్ గా ఎఫెక్ట్ ఉన్న దగ్గర. అయితే నాకు ఇప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే, వాట్ అబౌట్ ద మ్యాచ్, అప్కమింగ్ మ్యాచ్, జులై 19th మ్యాచ్ సంగతి ఏంటి? ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, మీ ప్లానింగ్ ఏంటి తెలుసుకోవాలనుంది. టూ కాలర్స్, 972-636-1966 స్టూడియో నెంబర్.

అదండి పాట అయితే వినిపించేశాను నేను వెంటనే. మరి నెక్స్ట్ పాట వెంటనే ఎందుకు వినిపిస్తాను చెప్పండి, వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి మీతో సరదాగా ఫ్రైడే చాలా చాలా చాలా మాట్లాడాలనుకున్నాను. ఇవాళ ఫ్రైడే రోజు ఒకటా రెండా నేను అనుకున్నవి. ఆల్రెడీ నేను కెనడా సైడ్ ఉన్న వైల్డ్ ఫైర్స్ గురించి వాటి గురించి ఆల్రెడీ చెప్పేశాను, మాట్లాడేశాను కదా. అయితే ఇవాళ స్పెషల్ ఏంటి, ఫిల్మీ ఫ్రైడేస్ అండి. ఆల్రెడీ మాకు తెలుసు మీరు ఫిల్మీ ముచ్చట్లు చెప్తారు, మేము రెడీగా ఉన్నాం. ఇవాళ ఏంటి టాపిక్ అంటారా, చెప్తాను చెప్తాను. అది 11 o'clock అన్నాను కదా, విల్ గెట్ ఇంట్రడ్యూస్ టు దట్ లిటిల్ లేటర్. ఆఫ్ కోర్స్ ఫిల్మీ దీంట్లో నేను ఇవాళ ఫిల్మ్ షూటింగ్ పరంగా వాళ్ళు వాడే టెక్నిక్స్ ట్రిక్స్ గురించి తీసుకొచ్చాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్టే ట్యూన్డ్. 11 నుంచి నేను అట్లీస్ట్ ఒక 2 points మాట్లాడతాను. రైట్ నౌ నేను ఎప్పుడో చాలా సార్లు చేసే ఒక సెగ్మెంట్ అండి, ఈమోజీస్. మనకి ఫోన్ లో వర్డ్స్ రాసుకోవడం ఎంతలాగా టైప్ చేసుకోవడం లాంటివి ఎలా ఉన్నా ఈమోజీస్ అనేవి మన జీవితాన్ని చాలా మార్చాయని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒకటి చెప్పారనుకోండి, ఒక మెసేజ్ ఇచ్చారు లేదా ఒక విష్ పెట్టారు, ఏదైనా చేశారు, ఎంత హడావిడిగా ఉన్నా మీరు టైప్ చేయలేకపోయినా ఒక ఈమోజీ లైక్ లవ్ సింబల్, లైక్ థమ్స్ అప్ ఇలాంటివి కొట్టేసి అమ్మయ్య అనుకుంటాను, లేదా ఒక నమస్కారం పెట్టేసి. సో ఇవాళ వరల్డ్ ఈమోజీ డే. సో మనం ఇవాళ వరల్డ్ ఈమోజీ డేని మన రేడియో సురభి ఫిల్మీ ఫ్రైడేస్ సెగ్మెంట్ లో సెలబ్రేట్ చేసుకుందామా? ఆర్ యు రెడీ? మరి ఏం చేస్తాం, బోల్డ్ ఎంత మాట్లాడుకుంటాం అండి ఈమోజీస్ గురించి. అండ్ ఈమోజీస్ వాడి అసలు సెంటెన్స్లు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు తెలుసా? మీ దగ్గర ఉంటే కాల్ చేసి చెప్పండి.

బ్యూటిఫుల్ సాంగ్స్ వినేస్తున్నాము యాక్చువల్లీ కదా, ఇంకా ఉంది కాబట్టి అలా చెప్పాను, బోల్డన్ ఉందండి వింటూ ఉందాము. అయితే నేను వరల్డ్ ఈమోజీ డే ట్రే సో సెలబ్రేట్ చేసుకుందాం. మరి చాలా కాలం ఈమోజీస్ గా ఉండి మనకి సపోర్ట్ చేసి ప్రస్తుతానికి డిసప్పయర్ అయిపోయినవి కొన్ని ఉన్నాయన్నమాట, అవి ఏంటి తెలిస్తే కాల్ చేయండి. నేను మెయిన్ ఫోకస్ ఇవాళ దేని మీద పెడదామనుకున్నానంటే యథావిధిగా ఈ మారుతున్న ట్రెండ్ కి తగినట్టుగా ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి, కొత్త కొత్త వర్షన్స్ వస్తున్నాయి. ఐఫోన్ 16, 17 ప్రోలు, మ్యాక్స్ లు, కిక్స్ లు, బోల్డ్ ఉన్నాయి. సామ్సంగ్ అనండి లేకపోతే ఏదైనా ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్ ఎనీ ఐఫోన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వస్తున్నాయి, బోల్డ్ అనే యాప్స్ వస్తున్నాయి. మరి ఈమోజీస్ లో ఎన్ని అప్గ్రేడ్స్ వస్తున్నాయి అంటారు, ఎస్పెషల్లీ అది మన తెలుగు వాళ్ల కోసం ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఉంటే బాగుంటుంది అధ్యక్ష అనేది నా యొక్క విన్నపం. సో అందులో భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా నేను కొన్ని ముందుగా పెడుతున్నాను అన్నమాట టేబుల్ మీద నా రిక్వెస్ట్ గా. ఏంటి అంటే మన తెలుగు వాళ్ళకి చాలా చాలా ప్రియమైనది పులిహోర, బిర్యానీ ఏమంటారు, అలాంటివి ఉండాలి కదా. మరి కరెక్టే ఈమోజెస్ లో మరి అప్గ్రేడ్ అవ్వాలి, ఈమోజెస్ కూడా తెచ్చుకోవాలి అలాంటివన్నీ తెచ్చుకోవాలి. పర్లేదండి, మీరు ఏ టు బికి వెళ్లి వాళ్ల దగ్గర ఉన్న ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పిక్కిల్స్ ఇలాంటివి తెచ్చుకుంటే చాలు, యూ గెట్ టు ఎంజాయ్ దిస్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్. చిటికలో మీరే చేసేయగలుగుతారు. ప్లఫీ రాగి ఇడ్లీస్ అయినా, ట్యాంగి గోంగూర రైస్ అయినా, ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి. ఏ టు బి ఫ్రెస్కో, ఏ టు బి లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సాస్ .com ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345.

సో మనం వరల్డ్ ఇమోజీ డేగా మరింత మాట్లాడుకుందాం. మనకి తెలుగు వాళ్ళకి పండుగలు ప్రతిదీ ఒక పండుగేనండి, ఏది పండుగ కాదు. మనకి చాలా చాలా చాలా ప్రతి పండుగ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి పండుగని బోల్డ్ ఎంజాయ్ చేస్తాం. సో అలాంటి పండుగల్ని రిప్రజెంట్ చేయడానికి ఎస్పెషల్లీ ఇమోజీస్ లో ఏమున్నాయంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మామిడి తోరణం అలాంటిది ఉందా ఇమోజీస్ లో? ఐ డౌట్, నాకు దొరికిందో లేదో. సరే మీరు ఆ జిఫ్స్ క్లిప్స్ ఇలాంటివన్నీ చెప్పకండి, ఇలాంటివన్నీ ఎవరికి వాళ్ళు సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకుని ఏదైనా ఉంటాయి. బట్ నేను చెప్తున్న ఏమన్నా అందరికి అందుబాటులో ఉండే విధంగా అటు ఆండ్రాయిడ్ కావచ్చు ఇటు ఐఫోన్ లో కావచ్చు మన కీప్యాడ్ లోనే ఉండాలన్నమాట. అది నా యొక్క ఇంటెన్షన్. ఓకే, సో ఆ విధంగా చూస్తే మంచి మంచి మామిడి తోరణాలు, పువ్వుల్లో కూడా చాలా వెరైటీ పువ్వులు ఉన్నాయి, గార్లాండ్స్ అవి కూడా ఉన్నాయి ఇమోజీస్ లో. పండుగలకి సంబంధించి చెప్పాలి అంటే అలా ఉంటుంది, ఎస్పెషల్లీ బతుకమ్మ పండుగలు. అసలు రాబోయేదే మనకి ఇన్స్టాలో వాటిల్లో అయితే చాలా ఒక అవి ఉంటాయి చూడండి, క్లిప్స్ అలాంటివన్నీ ఉన్నాయి. నేను మాట్లాడేది ఎక్స్క్లూజివ్ ఫోన్ ఐప్యాడ్ అన్న కీప్యాడ్ లో బతుకమ్మ ఫొటోస్, బతుకమ్మ పెట్టేవి లేదా ఇలాంటివి ఉంటే ఎంత ఈజీ అవుతుందండి. అసలు అందరూ ఎంత బాగా పండుగలకి ఇన్వైట్ చేసుకోవచ్చు, అందరినీ చక్కగా ఇన్విటేషన్స్ పెట్టుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఒక నమస్కారం పెట్టినప్పుడు ఎంత ఈజీగా ఉంది ఆ నమస్కారం సింబల్ తోటి మనకి లైఫ్, ఇది కూడా అలాగే ఉంటుంది అని నా ఫీలింగ్.

0: చివరిగా నవ్వుకొని తాళి కట్టు నాయనా. చిరునవ్వుతో తాళి కట్టు నాయనా.
1: నాకు వేరేలాగా పడింది ఏంటి?
2: నచ్చలేదు. నాకు నచ్చారు కదా.
3: యు ఆర్ నాట్ ద రేంజ్ ఆఫ్ హనీ కదా. హనీ ఇస్ ద బెస్ట్.

ఎస్, మంచి పాటలు అయితే నాన్ స్టాప్ కంటిన్యూ అవుతున్నాయి. మనకి ప్రెసెంట్ మనము ఈమోజీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈమోజీస్ లో ఈమోజీస్ యూజ్ చేసి మంచి సినిమా టైటిల్స్ ఏ చెప్పొచ్చండి, వై నాట్ చెప్దాం. అయితే నేను ఇందాక ఈమోజీస్ లో ఇంకా ఉండవలసినవి, ఉండతగినవి, తెలుగు వారికి చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అయ్యేవి ఏంటి అనే ధోరణిలో చెప్పింది ఏంటంటే, మంచిగా మనకి పులిహోర కావాలన్నాను, అలాగే బిర్యానీ ఉండాలన్నాను, అలాగే ఇంకా సరే యాడ్ చేసుకోవచ్చండి, బజ్జీలు పునుగులు బోర్లు ఇన్ని యాడ్ చేసుకోలేం కానీ కొన్ని అవసరాలు ఉన్నాయి, వాటికి తగినట్టుగా కావాలి. అందులో మరొక్కటి ఏంటంటే భరతనాట్యం ఆర్ కూచిపూడి ఆర్ ఎనీ క్లాసికల్ ఇండియన్ క్లాసికల్, ఎస్పెషలీ భరతనాట్యం కూచిపూడి. ఎందుకు అంటే మనకి డాలస్ లోనే కావచ్చు, మన యుఎస్ లోనే అవ్వచ్చు, చాలా చోట్ల రెగ్యులర్ గా అరంగేట్రమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ డాన్స్ చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు ఇష్టంగా ఏళ్ల తరబడి. సో అలాంటప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి, ఒక్కటి మంచి భరతనాట్యం లాంటిది ఉంటే ఏమంటారు? లెట్ అస్ వెయిట్ అండ్ సీ, వస్తుందేమో ఎప్పటికైనా మంచిది అలాంటిది అని నేను అనుకుంటున్నాను. సరే, నేను ఈలోగా ఆ స్మైల్ ఉంది చూసారు మనందరి మొహాల్లో ఉన్నది, ఆ స్మైల్ గురించి, దాన్ని ఎంత బాగా పదిలంగా దాచుకోవాలనే విషయం గురించి మాట్లాడతాను. ఎలా అంటారా, డల్లా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ స్మైల్ ని మీరు అందంగా మార్చుకోవాలనుకుంటుంటే గనక డల్లా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ని ఇప్పుడే బుక్ చేసేసుకోండి. అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం మీరు కాల్ చేయవలసిన నెంబర్ 972-484-5400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 Forest Lane, Dallas.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

ప్రభుదేవా గారి డాన్స్ అయితే అసలు ఇంకా ఎవరు కంపేర్ చేయలేరు, ఆయనతో పాటు సమానంగా చేయలేరేమో అని అనుకుంటూ ఉంటాను. అంతే కదండి, ఎంత పెద్ద అంటే అటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన లీడింగ్ ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. బట్ ఆయన ఆల్వేస్ ఆయన గ్రేస్ అండ్ టాప్. అసలు నిజంగా కొన్ని స్టెప్స్ ఆయన చేస్తే ఆహా చేశారు, ఈయన చేశారు అని నమ్మేచ్చు అనమాట. అదే ఏదైనా ఒక హీరోగా చేశారనుకోండి, నిజంగా ఆయన చేశారా, టెక్నిక్స్ వాడారా, ట్రిక్స్ వాడారా, కెమెరా టెక్నిక్స్ ని ఎక్కువ వాడారా అని అనుకుంటాం కదా, ఒక చిన్న డౌట్ వస్తుంది. ఒక్కొక్కసారి నేను చాలా సార్లు ఏం ఫీల్ అవుతానంటే, చాలా స్టెప్స్ చేసినప్పుడు ఈ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ నిజంగా అంత ఫాస్ట్ ఫాస్ట్ బీట్ లో ఎస్పెషలీ చేశారా, లేదా వాళ్ళు ఒక బీట్ సెట్ అయ్యి ఆ బీట్ కి చేసినప్పుడు వాళ్ళు ఫాస్ట్ గా దాన్ని అంటారు కదా, కెమెరాని ఆ తర్వాత ప్రింట్ ని దాన్ని అలా చేసుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్ గా వస్తుంది అని. ఐ డోంట్ నో, నేను ఎవరి గురించి చెప్పలేను ఎందుకంటే ఎక్కడ అది లీక్ అవ్వలేదు, మ్యాటర్ ఎక్కడ లేదు కాబట్టి. బట్ నేను అలా అనుకుంటూ ఉంటాను. అనుకుంటూ ఉన్నప్పుడు ఊరుకుంటామా, సర్చ్ చేస్తాము. సో నాకు అందుకనే ఫిల్మీ ఫ్రైడేస్ కి ఇవాళ మన కంటెంట్ నాట్ అబౌట్ కెమెరా టెక్నిక్స్, ఐ మీన్ ఇటువంటి డాన్స్ ట్రిక్స్ కాదు. ఇవాళ నేను అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, సినిమాలో చాలా సార్లు మనము తెర మీద హీరో లేదా హీరోయిన్ లేదా కమెడియన్ ఎవరైనా సరే అద్దం ముందు నుంచి డైలాగ్స్ చెప్పేది ఉంటుంది, ఇమోషన్స్ చూపిస్తారు, రకరకాల ఫేమస్ ఫేమస్ ఉంది. అసలు అద్దం ముందు చేయగలిగితేట ద బెస్ట్ యాక్టర్ అట. నాకు ఒకసారి అమితాబ్ బచ్చన్ గారి ఇంటర్వ్యూలో కూడా విన్నాను నేను, ఎవరైనా సరే ఆయన తర్వాత ఐ థింక్ సాక్షి అమ్మాయి అనుకుంటాను, తన టీవీ ఆర్టిస్ట్, తన కేబీసీలో వచ్చినప్పుడు అనుకుంటా, వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు ఆ కన్వర్సేషన్ లో ఆయన అన్నారు. అండ్ ఇంకొక చోట కూడా చాలా సార్లు అన్నట్టుగానే ఉన్నాను విన్నాను, ఏంటి అంటే ఆయన అమితాబ్ బచ్చన్ గారు వెరీ ఫేమస్ ఫర్ దట్ మిర్రర్ సీన్ తన మూవీకి సంబంధించి. అయితే అది అంటారు, మామూలుగా ఎదురుగా ఒక ఆర్టిస్ట్ ని పెట్టుకుని చేయడం లేదా ఏమీ లేకుండా ఉంటే చేయడం ఓకే, కానీ ఎదురుగా మిర్రర్ పెట్టుకుని యాక్టింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము అనేసి. అయితే మరి అలా మిర్రర్ పెట్టుకుని ఎటువంటి టెక్నిక్స్ వాడి షూటింగ్ చేస్తారు, మీకేమైనా ఐడియా ఉందా, తెలుసుకోవాలనుందా? నాకు దగ్గర అయితే ఒకటి రెండు ఐడియాస్ ఉన్నాయండి. ఇలా చేస్తారట, మరి నిజం తెలీదు బట్ ట అన్నమాట, ఆ అన్నమాట గురించి నేను మీతో షేర్ చేస్తాను అన్నమాట. ఎప్పుడు? ఆఫ్టర్ ఫ్యూ సాంగ్స్. ఈలోగా మీరు చేయవలసిందల్లా చెప్పడం, మీకు తెలిసిన టెక్నిక్స్ ని మా అందరితో షేర్ చేసుకోవడం.

0: ఎస్, మంచి మంచి పాటలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీకు తెలుగు పాటలు ఇష్టము, అండ్ అందులోనూ కీరవాణి గారి పాటలంటే మరీ మరీ ఇష్టం, ఎక్స్క్లూజివ్ గా అన్నారనుకోండి, ఈ ఆఫర్ మాత్రం మీరు వదులుకోవద్దండి. ఈ శనివారం కాదు, రేపు కాకుండా ఆ పై శనివారం, సాటర్డే 25th July 2026, 6 PM ఆన్వర్డ్స్. ఏంటి, పద్మశ్రీ అండ్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు ఈజ్ బ్రింగింగ్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంగ్త్ మ్యూజికల్ ఎక్స్ట్రావాగన్సా. ఎక్కడికి? టెక్సాస్ కి, ఫర్ ద ఫస్ట్ టైం. చాలా కాలం అయింది ఆయన యుఎస్ టూర్ చేసి అని ఆయనే స్వయంగా రీల్స్ లో చెప్పారు. సో హీస్ బ్రింగింగ్ ఇట్ టు అస్. కమరికా సెంటర్ లో జరుగుతోంది ఇది. 25th Saturday, 25th July, 6 PM ఆన్వర్డ్స్, హ్యాపెనింగ్ అట్ కమరికా సెంటర్, బ్రాట్ టు యూ బై డెసిబల్స్ అండ్ విజువల్ వైప్ రేడియో పార్ట్నర్స్, రేడియో సురభి. సరే, ఒక మంచి సీన్ వినిపిస్తాను. ఇందాక ఈమోజీస్ గురించి మాట్లాడాను కదా, ఈ సీన్ తర్వాత చెప్తాను ఎటువంటి ఈమోజీస్ మనకి కావాలి మనకి అని అంటున్నాను కదా, అందులో ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ చేసేసుకోండి. ఈ క్లిప్పింగ్ ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేసి చెప్పండి.
1: అరవగాలని అరవగాల, పెళ్ళయిన్నేళ్ళైనా తెలుగు అభిసావలా. ఓ, ఇక్కడ ఉంటివా బామా, ఏం చేస్తున్నావు?
2: కాస్టమ్ కాస్తున్నానే.
1: అది ఎప్పుడు కాచేదేగా, సాంబార్ కాస్తుమా?
2: అందులో ఎంత విషయం వేస్తే దరిద్రం.
1: ఏం వేసినా సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ సాంబార్ దా,
2: ఈ పాడే పాడరా.
3: సెల్వి, నా ఆఫీస్ పోయేవరే.
2: ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కొడవలు తెస్తావు అనుకుంటే కొడవలను తెచ్చి మా పీక మీద పెట్టావు.
1: మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు.
2: ఏం కోసాడే?
1: నష్టపెట్టి ముసలివాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది. మా బామ్మ 6 నెలలు పోను అని చెప్పినాడు.
2: ఏంగా పోలియే,
1: అమ్మ సచ్చినాడా? దాంతో అట్లా చెప్పావంటరా? వచ్చినా దిష్టి, బయటికి పోయి వచ్చినా దిష్టి, ఏం చేసి పొడుస్తావు నీ దిష్టి?
2: నోరు మై, అది విందంటే ఆ గుమ్మడికాయ నీ నెత్తిని కొట్టుద్ది.
1: వాడిని కన్నది పెద్దాడే అయినా వాడిని పెంచింది వాళ్ళిద్దరు. వాడి మీద ప్రేమతో వీళ్ళు పిల్లల్ని కంటమే మానేశారు.
4: తోడుగా ముంచెల్దామని వచ్చాను. పద్మకి చెప్పేళ్తాను సార్.
2: ఏమ పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్దకాయే కదా, బాడీ అంతా వాడిపోయే, నెత్తి ఎల్లో ఊడిపోయే,
5: అరిగిపోయే కరిగిపోయే.
2: బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ ఒక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చును.
6: కాదే, తెగ కష్టపడతారు.
2: కష్టపడకుండా తినడానికి వాడేమైనా కుక్క? ముగ్గుడు వాడి కదా, కష్టపడవలే.
1: మీ అమ్మలాగా తయారవుతావు.
7: మీరు అనడమే కాకుండా అందరితో అనిపిస్తున్నారండి, ఇదేం.
0: సో బేసిక్ గా నేను వినిపిద్దాం అనుకున్న సన్నివేశం వచ్చేసి సాంబార్. ఏ విషయమైనా, ఏ సందర్భమైనా సాంబార్ విల్ క్యూర్ ఎవ్రీథింగ్ అంటుంది ఇందులో ఆ అమ్మాయి. సో ఈ మూవీ వచ్చేసి ఏ మూవీ, అండ్ సాంబార్ కి మనకి సామాన్యంగా ఒక అండర్ రేటెడ్ అనే నేను అంటానండి, ఈ మూవీలో చెప్పినట్టుగానే అనిపించింది నాకు. సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ ఈమోజీ టు దిస్, డూ షేర్ విత్ us.

నైస్ సాంగ్స్. మీకు కూడా ఇలాంటి మంచి పాటలు రిక్వెస్ట్ ఉంటే మర్చిపోకండి 9726361966 మన స్టూడియో నెంబర్. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఏ పాటైనా అడగచ్చండి, పాత కొత్త అని ఏమీ లేదు. ఇప్పుడైతే నేను ఒక మంచి చిరంజీవి గారి పాట కూడా వినిపిద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇది ఆఫ్ కోర్స్ ఒక పాట వింటే మరొకటి మరొకటి అలా లైన్ అప్ అయిపోతుంది మన బ్రెయిన్ లో. సో మీరు ఒక్కరు కష్టపడి ఆ పాట అంతా ఎందుకు బ్రెయిన్ లోనే పెట్టుకోవడం, చక్కగా అందరూ కలిసి విందాం. మీకేది గుర్తుకొస్తుందో దాన్ని షేర్ చేసుకోండి. సరే ఇప్పుడైతే టెక్సాస్ సోలిస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఇది July 27th at Prairie View Cricket Complex in Houston. ఇక్కడ జరుగుతోంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్. Follow the Texas Solistic Cricket Board State Championship. ఇది వచ్చేసి tscb.cricket. అది వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్ అడ్రస్. July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American School Cricket starts here. మరి నేను ఇందాక చెప్పినట్టుగా మనమంతా సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ ఎవరో ఒక ఆర్టిస్ట్ అద్దం ముందు నిలబడి తమ ఓన్ తమ ప్రతిబింబాన్ని చూస్తూ తమ ఇమేజ్ ని చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. సీన్ పండుతుంది చక్కగా, కామెడీ అయితే కామెడీ, ట్రాజెడీ అయితే ట్రాజెడీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళు చాలా బాగా చూపిస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించారా ఇంత సన్నివేశంలో కెమెరా ఎక్కడుంది? నిజంగా అద్దం ముందు ఉంటే మరి కెమెరా మన వెనక ఉండి కనిపించాలి కదా. కెమెరాని కవర్ చేస్తూ ఎలా తీసారంటారు సీన్స్ ని తెలుసుకోవాలని ఉందా? ఈలోగా చూడాలని ఉంది నుంచి పాట వినేయండి.

సూపర్ సాంగ్ నిజంగా చెప్పాలి అంటే మన చిరు గారి డాన్స్ స్టెప్ ఇందులోది కూడా అల్టిమేట్ అండి. నిజంగా ఎంతమంది ఈ స్టెప్స్ ట్రై చేశారో నాకు తెలీదు. వీణ స్టెప్ ఇస్తే ఆల్మోస్ట్ అందరూ ట్రై చేశారు. ఇందులో కూడా ఒక లెగ్ లిఫ్ట్ చేసి చేస్తారు స్టెప్. అబ్బో చాలా టఫ్ అండ్ టఫ్ ఇన్ ద సెన్స్ చేసేవారి గురించి, రెగ్యులర్ డాన్సర్స్ గురించి కాదు, మనలాంటి నాలాంటి మామూలుగా ఇష్టంగా డాన్స్ చూసేవాళ్ళ గురించి, చేసేవాళ్ళ గురించి కాదు. ఎస్, మరి నేను ఈ మిర్రర్ యొక్క మిస్టరీ, అదేదో అదే మేజ్ లాగా ఉంటుంది చూడండి, మిర్రర్స్ మిర్రర్స్ ఉంటాయి, ఆ మేజ్ లో వెళ్ళొస్తూ ఉంటాం, కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, అలా దానిలాగా అయిపోయింది అక్కడి నుంచి బోల్డ్ అంత చెప్తున్నాను. కాలర్స్ అయితే కాల్ చేసి దే ఆర్ ట్రైంగ్ టు గివ్ ఆన్సర్స్. ఆ మేజ్ ని నేను బ్రేక్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు రైట్ ఆన్సర్ రైట్ నౌ చెప్పేస్తానండి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక మ్యాజిక్ అంటే ఆ మిర్రర్ ని పోలిన సేమ్ డైమెన్షన్ సేమ్ స్ట్రక్చర్ సేమ్ కలర్ సేమ్ థింగ్ లో ఉన్న ఫ్రేమ్ ని మాత్రం పెడతారు హీరో ఎదురుగా. ఆపోజిట్ లో హీరోకి తగిన డ్యూప్ నుంచి ఉంటారు. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ సీన్ నేను చెప్పడం, ఇది వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ లో. సో ఆ ఫ్రేమ్ కి ముందు వెనక, ఫ్రేమ్ కి లోపల బయట అనుకుందాం. సో లోపల నుంచి మనం హీరో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నట్టుగా చూపించాలనుకోండి, బయట నుంచి మనకి ఒక డ్యూప్ ని పెడతారు. అదే మెజర్మెంట్స్, అదే బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆయన బ్యాక్ నుంచి మీరు గనక కెమెరాని పెట్టగలిగితే ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి ఈయన ఆయన ఒకే సింక్ లో అఫ్ కోర్స్ ఇవ్వాలి మూమెంట్స్. సో అటు నుంచి హీరో గారు క్లియర్ గా రికార్డ్ అవుతారనమాట. హీరో మిర్రర్ లోపల నుంచి మనకి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ మిర్రర్

0: ఇమేజ్ లాగా కనిపిస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్ డన్. లేకపోతే సామాన్యంగా ఏం చేస్తారంటే, నిజంగా మిర్రర్ పెట్టాలి అంటే అక్కడ కెమెరాని ఒక హైడింగ్ ప్లేస్ లో పెట్టి పెట్టి చేయాల్సి వస్తూ ఉంటుంది. సినిమాలో కనిపించే విధంగా ఒక బొక్కేలో లోపల దాచి అట్లా. అదర్వైజ్ దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ దట్ దే కెన్ యూజ్. మిర్రర్ ప్లేస్ లో ఒక ఫ్రేమ్ మాత్రమే ఉంటుంది, దాన్ని వాళ్ళు అలా తీస్తారనమాట, ఆ విధంగా ఈజ్ అయ్యేటట్టుగా చేస్తారు. బాగుంది కదా. సరే, నాకు ఒక 1 మినిట్ ఉంది. నేను ఇంత కాసేపట్లో నెక్స్ట్ పాట వేయాలా లేదా అని అనుకుంటున్నాను. వేసే టైంలో అఫ్ కోర్స్ ఆఫ్టర్ ద బ్రేక్ వేస్తాను. మరి నెక్స్ట్ ఒక్కటి అడుగుతానండి క్వశ్చన్, ఏంటంటే హీరో కానీ హీరోయిన్ కానీ, హీరో ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు చాలా సన్నివేశాల్లో, ఆ సన్నివేశం ఎలా షూటింగ్ తీస్తారు? అబే అదేంటండి, సో ఈజీ. హీరో హట్టా కట్టా మ్యాచో మ్యాన్ అండ్ హీరోయిన్ స్లిమ్ అండ్ ట్రిమ్ అండ్ లైక్ నో బ్యూటిఫుల్ లైట్ వెయిట్ ఫెదర్ వెయిట్ అన్నట్టు అంటారా? నాట్ సో ఈజీ అండి. ఎంతైనా అంత లాంగ్ షార్ట్స్ ఎలా తీస్తారు మీకేమన్నా తెలుసా, ఐడియా ఉందా? ఫిల్మీ ఫ్రైడేస్ లో మాట్లాడుకుందాం ఆఫ్టర్ ద బ్రేక్ ఆ విషయంగా. సో మీరు షేర్ చేయాలంటే 9726361966 స్టూడియో నంబర్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
5: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైస్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani.
8: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: Yes.
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address again?
5: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: highly specialized skills, calibration knowledge to neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

నైస్ సాంగ్ యాక్చువల్లీ. భలే అనిపించింది నాకు ఈ పాట, అందులో అమ్మాయి డాన్స్ కూల్. సో ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అయితే హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పాచో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. మీరు బ్రేక్ఫాస్ట్ కోసమైనా, లంచ్ బుఫేస్ కైనా, ఈవినింగ్ స్నాక్స్ అయినా, ఏదైనా సరే ఒక మంచి ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ కావాలంటే ఈ ప్లేస్ లో దొరుకుతుంది, గ్యారంటీ. ఇంతేకాదు, ఆఫ్ కోర్స్ మనకి బోల్డ్ అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. రాబోయే రోజులో బోల్డ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం, ఇలా వేటి కోసమైనా సరే ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. అయితే మైత్రీస్ ఇండియన్ కుజైన్ నౌ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. గుడ్. నేను కమర్షియల్ బ్రేక్ వెళ్తాను ముందుగా ఒక చిన్న ప్రశ్న అడిగాను అనమాట, ఇఫ్ పాసిబుల్ మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి అని. సినిమాలో సామాన్యంగా పెద్ద పెద్ద హీరో హీరో హీరోయిన్ సీన్స్ అవ్వచ్చు, కమెడియన్స్ ఎవరైనా అవ్వచ్చు, ఒకరినొకరు ఎత్తుకుని ఏదో ఒక స్టోనో ఒక రాయో ఏదైనా ఎత్తారు అంటే అది ఒక థర్మాకోల్తో చేసినది లేకపోతే ఏదో అని చెప్పుకుంటాం. అది ఒక మనిషిని లిఫ్ట్ చేయడం అంటే అది ఎన్ని డైలాగ్స్ ఉంటాయి, ఇమోషనల్ డైలాగ్స్, అసలు రక్తం కారిపోతున్న హీరోయిన్ ని ఎలా తీసుకుని హీరో పరిగెడుతూ ఉంటాడు. అట్లీస్ట్ ఒక షాట్ నుంచి ఒక షాట్, మొత్తం హాస్పిటల్ వరకు కాకపోయినా ఎదురుగా ఒక తోపుడు బండి ఉంటుంది, దాని వరకు అన్నది తీసుకెళ్లడం, ఎదురుగా కార్ ఎక్కించడము, ఇలా రకరకాలు ఏవేవో ఉంటాయి, సందర్భానుసారంగా ఉంటుంది. బట్ ఇట్ వోంట్ బి డన్ ఇన్ సెకండ్స్. మనకి స్క్రీన్ మీద సెకండ్స్ కనిపించినా షూటింగ్ టైంలో చాలా పడుతుంది. కొన్ని సెకండ్స్ అయితే మీరు మనం అనుకున్నట్టుగా మ్యాచో మ్యాన్ కాబట్టి ఈజీగా లిఫ్ట్ చేసేసాడు అని అనుకోవచ్చు, బట్ టెక్నికల్లీ అంత ఈజీగా షూటింగ్ అయిపోదు. షూటింగ్ అనేది చాలా కష్టమైన పని అండి. నిజం చెప్పాలంటే సగం టైప్ మనం అనుకుంటాం కానీ ఆర్టిస్టులు కెమెరా చూసే డైలాగ్ చెప్తారు, మన హీరోయిన్ మోహన్ చూసి చెప్తారు అని అనుకుంటాం కదా. సో ఆ హీరోయిన్ ని హీరో లిఫ్ట్ చేసే సీన్స్ ఎలా షూట్ చేస్తారు, ఎనీ ఐడియా? కాలర్ ఉన్నారు, ఐ థింక్ దే హ్యావ్ ఎ బెటర్ ఆన్సర్ ఫర్ us. Let us take them on air. Hello, welcome to Radio Surabhi. హలో అండి, ఐ థింక్ కాల్ గాట్ డిస్కనెక్టెడ్. తిరిగి ప్రయత్నించండి, తప్పకుండా మీ కాల్ నేను అటెండ్ అవుతాను. ఇలా ఒక పాట వినండి అండ్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిస్తే కాల్ చేయండి.

గుడ్. సో ఐ థింక్ ఇందాక కాలర్ అయితే ట్రై చేశారు, ఐ డోంట్ నో ఎవరు ఈ విషయంగా నాకు కాల్ చేసి చెప్పలేదు. సో హీరో అని పెట్టుకుందాంలేండి, ఎవరైనా ఏదో ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ ని లిఫ్ట్ చేస్తున్నారు మాన్యువల్ గా అని అన్నప్పుడు, చాలా మంచి సినిమాలు ఉన్నాయండి. ఒకటా రెండా మనకి షారుఖ్ ఖాన్ మూవీ ఉంది, అలాగే చాలా తెలుగు మూవీస్ లో హీరో ఏకంగా హీరోయిన్ ని ఎత్తుకుని గుడిమెట్లు మొత్తం ఎక్కేస్తాడనమాట. అస్సలు ఇది ఎలా పాసిబుల్ ఊహించడానికి, స్క్రిప్ట్ లో రాయడానికి చాలా బాగుంది, చేయడానికి లిటరల్లీ అది నిజంగా అవుతుందా అని ఐ డోంట్ నో. మీరెలా దాని గురించి ఊహించుకున్నారు, ఎలా అసలు అలా డౌటే వచ్చి ఉండకపోవచ్చు కదా మనకి, ఇలా ఎలా షూటింగ్ పరంగా ఇది డిఫికల్ట్ టాస్క్ అని నేను అయితే అనుకుంటాను నిజంగానే. అందుకే నాకు వెంటనే ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ అది ఏంటంటే, ఎలా తీస్తారంటే కనుక హీరోయిన్ ని ఒక బల్ల లాంటి దాంట్లో అండ్ అది దాని మీద ఒక వీల్స్ ఉన్న టేబుల్ అనుకోండి, లిటరల్లీ అలాంటి టేబుల్ ని ఒక ట్రాలీ మీద పెట్టేసి మొత్తం కలిపి ముందుకు తీసుకెళ్తారు. అండ్ మన కెమెరా సెటప్ ఇది అన్ని ఒక సింక్ లో ఉంటాయన్నమాట. ఒకవేళ వాళ్ళు పరిగెడుతుంటే పరిగెడుతున్న సన్నివేశాలు, లేదా నుంచుని ఓ ఆఖరి నిమిషంలో డైలాగులు చెప్తూ ఉంటుంది హీరోయిన్, ఓ మాట ఇస్తూ ఉంటాడు హీరో, అలా ఏవో ఉంటాయి చూడండి. అలాంటి క్లోజ్అప్ షాట్స్ అయితే అఫ్ కోర్స్ అన్ని ఒకే సింక్ లో అలా తీస్తారు. సో ఎలివేటెడ్ గా అక్కడ ఉంచుతారు. అయితే హీరో మాట్లాడినప్పుడు, క్లోజ్అప్ షాట్స్ తీసినప్పుడు రెండు చేతులతోనూ పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది హీరోయిన్, కానీ టెక్నికల్ గా ఒక చేయి ఊరికే అలా చూపిస్తారు అనమాట పట్టుకోవడానికి, సో దట్ సపోర్ట్ వస్తుంది ఆ హీరోయిన్ కి, అది ఈజీగా ఉంటుంది తన బల్ల మీద స్లాంట్ గా తన్ను తను ప్లేస్ చేసుకోవడానికి, లేదా ఎలివేటెడ్ గా సీన్ ని బట్టి ఎలివేటెడ్ గా చూపిస్తారు. సో అలా చేస్తే చాలా ఈజీగా కనిపిస్తుంది. ఓకే, యాక్సెప్టెడ్, క్లోజ్అప్ షాట్స్ అలా తీసారని అనుకుందాం. బట్ లాంగ్ షాట్స్ లో అసలు హీరో ఎత్తుకుని పరిగెడుతున్నట్టే కనిపిస్తుంది కదా, అక్కడ బల్లా గిల్లా ఏం కనిపించో, వి సీ దట్, అది ఎలా తీసారు?

ఇది రాకాస మూవీ నుంచి ఈ పాట. సరే, నేను ఇందాక అడిగాను కదా హీరో హీరోయిన్ ఎత్తుకున్నప్పుడు నడుచొస్తున్న ఏదన్నా అటువంటి సన్నివేశాల్లో అసలు ఆ బల్లలు గిల్లలు ఏం కనిపించవు కదా, మరి అదేలా తీస్తారు అంటే చాలా ఈజీ అండి. రోప్స్, ఎస్, వైర్ రిక్స్ లాంటివి వాడతారు. హీరోయిన్ ఒక థిన్ ఫ్లెష్ కలర్డ్ వాటిని వేసుకుంటారనమాట, విచ్ ఆర్ లైక్ కాస్ట్యూమ్స్ లోకి ఉంటాయి అనమాట. అండర్ ద కాస్ట్యూమ్స్ అవి హైడ్ చేసి ఉంచుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవాళ రేపు టెక్నిక్స్ లో అయితే గ్రీన్ స్క్రీన్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి దానివల్ల మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి ఆ వైర్స్ నుంచి వాటి నుంచి తీసుకెళ్లినప్పుడు. అండ్ అక్కడే కంఫర్టబుల్ సీటింగ్ కూడా పెడతారు, లేకపోతే యూ కెనాట్ హ్యావ్ కదా అంత లాంగ్ అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు, ఎవరికి వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా, దాంట్లోనే సరిపోతుంది. ఓకే, మరి మరొక పాట విని వచ్చాక నేను మంచి తెలుగు మూవీ క్లిప్పింగ్స్ లైన్ అప్ చేశాను, అవి కూడా వినిపిస్తాను. అట్ ద సేమ్ టైం మీకేమైనా పాట రిక్వెస్ట్ ఉంటే దిస్ ఇస్ ద టైం. 9726361966 స్టూడియో నెంబర్.

0: ఎస్, ఇది వచ్చేసి మనకి రాజాసాబ్ చిత్రం నుంచి ఈ పాట. ఒక మంచి క్లిప్పింగ్ వినిపిస్తాను. కామెడీ మీదే ఫోకస్ అండి, కామెడీ కావాలి మనకి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఆల్రెడీ మనకి వీకెండ్ మూడ్ ఆన్, అండ్ వీకెండ్ అంటే ఎక్కడి లేని ఉత్సాహం. వీక్డేస్ లో పని మీద కాన్సన్ట్రేషన్, వీకెండ్ లో ఆ పనంతా స్ట్రెస్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైనా సరే కామెడీకి అయితే పెద్ద పీట నేనైతే. సో ఈ క్లిప్పింగ్ వినండి. ఇందులో అసలు లైఫ్ ని ఈజీగా తీసుకోవాలా, సిల్లీగా తీసుకోవాలా, ఏంటి మనిషి అసలు ఉరేసుకోవడం కూడా ఫన్నీగా చూపిస్తున్నాడు, ఎవరి వ్యక్తి తెలిస్తే కాల్ చేయండి.
1: గాయత్రి, నేను వెళ్ళిపోతున్నాను.
2: పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు.
1: నేను వెళ్ళిపోతున్నాను. కాపాడాలంటే లాగాల్సింది స్టూల్ కాదు, తాడు.
3: చార్జర్ తీసుకుందామని.
1: అబ్బా, బాగా ఒరుసుకుపోయింది.
4: అందుకే నా కాటన్ సారీ ట్రై చేయమన్నా.
5: దానికైనా నా చున్నీ బెటర్ కదా.
6: అంటే ఏంటిది?
4: మా ఇంట్లో రోజు నడిచే కదమ్మా.
6: అసలు ఏం జరిగింది అంకుల్?
7: నేను చూస్తే అట్లా అనిపించట్లేదే.
8: అదే ఈ ముగ్గురి యాదవలతో అమెసి ఎఫంటావు.
9: ఏమైంది?
8: ఆ ముగ్గురు యాదవులు ఇంకెక్కడే ఉన్నారు? తొక్కలే
10: సార్.
11: ఎస్
10: నమస్కార్. ఏ సామ్నే గర్మే నయా ఆయా హై. ఉప్పు పప్పు హోనే తో దేతా. ఎలా కనిపెట్టారు సార్?
11: వచ్చి రాగానే ఉప్పు పప్పు అని కలిపేసుకుంటుంటేను. ఈ టాలెంట్ మనకే ఉంటదిలే.
8: ఈడేంటి పామెత్తున్నాడు?
11: శక్తిదిద్దామని.
10: బ్రైట్ సార్, కనపడదు.
7: నేను చూస్తే అట్లా అనిపించట్లేదే.
8: అందుకే స్టిక్ పట్టుకోమని. నీకేం సోకులు ఎక్కువ, సోకులు రాయి లెక్క.
10: కర్ర అండి కళ్ళ చూడు. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి సార్.
11: ఇవెన్నేళ్ళు?
8: నాలుగు.
11: ఇంకొకసారి ఇవెన్నేళ్ళు? దొబ్బిల్లు
8: రెండు.
10: ఇలా అన్ని చెప్పేస్తే ఎలా నమ్ముతారా?
8: ఏమంటావు రా, నా చూడు ఎక్కువ అలా కలిసి వచ్చేస్తున్నాయి.
11: ఒక్క నిమిషం సార్.
0: అదండి. సో ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది పట్టి మీరు చాలా తేలిగ్గా చెప్పేయచ్చు ఇది ఏ మూవీ అనేసి. సో ఒకవేళ మీకు ఆ మూవీ పేరు తెలిస్తే డూ కాల్ అస్ 9726361966 స్టూడియో నెంబర్. నేనైతే మంచి పాట వినిపిద్దాం అనుకుంటున్నాను. అది మన చిరంజీవి గారి పాట, చిరంజీవి గారు రాధ గారి కాంబినేషన్ లో పాట. వినండి, ఎంజాయ్ చేయండి. ఈ పాట ఏ మూవీలో తెలిస్తే కూడా కాల్ చేయొచ్చు.

0: ఇది వచ్చేసి స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా చిరంజీవి గారు రాధ గారు ఇందులో నటించారు. అలాగే నాకు ఇందాక ఐ మీన్ నేను వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి రాజా ది గ్రేట్ మూవీ నుంచి. ఎక్స్క్లూజివ్ గా నేను మన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అడిగానన్నమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. కృతి ఫస్ట్ గా కాల్ చేసి సినిమా పేరు రైట్ గా చెప్పారు. తను అడిగిన పాట రిక్వెస్ట్ నేను రెడీ చేసి పెట్టేశాను, బట్ ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్. అంత మంచి పాట అసలు ఎక్కడన్నా బ్రేక్ లేకుండానే వినాలి కాబట్టి మన కమర్షియల్ బ్రేక్ చెరువులో ఉన్నాం. బ్రేక్ తర్వాత ఆ పాట నేను వినిపిస్తాను. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. సో మీరు ఏదైనా షేర్ చేసుకోవాలన్నా షూటింగ్ ట్రిక్స్ లేక ఫన్ ఏదన్నా మీరు ఎక్కడన్నా షూటింగ్ స్వయంగా చూసినప్పుడు మీరు ఫీల్ అయిన ఫీలింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు ఐఎమ్ షూర్ ఉంటాయి మీ దగ్గర.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. దే సే అ వే to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

బ్యూటిఫుల్ సాంగ్, థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్ రిక్వెస్ట్. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నేను అన్ని రెడీ పెడతాను, నా పాటలు బాగున్నాయని అంటారు, బట్ మీరు కూడా ఏదైనా ఒక్క పాట రిక్వెస్ట్ అడిగితే దెన్ ఐ అండర్స్టాండ్ రైట్ నౌ అసలు ఎలాంటి పాటలు మీరు ఇష్టపడుతున్నారు, ఇంకా ఎలాంటి జోన్స్ ఇంకా ఇంకా ఇంక్లూడ్ చెయ్యొచ్చు అనేది. నేను నా తరఫున నా ప్రయత్నం ఎలా ఉంటుందంటే అందరు హీరోస్ వి, హీరోయిన్స్ వి, మ్యూజిక్ డైరెక్టర్స్ వి, అలాగే సందర్భానికి తగినట్టు కొన్ని స్లోగా కొన్ని మెలోడీస్, కొన్ని ఫాస్ట్ బీట్స్, కొన్ని అలా కొంచెం డైలాగ్స్ తోటి అలా పాటలు రకరకాలుగా ఉంటాయి కదా, అవన్నీ నేను ఇంక్లూడ్ చేసుకుందామని నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటానన్నమాట. సరే, నేను నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సరదాగా ప్రశ్న, సరదాగా పెద్దగా లాజిక్ అనేది, ఇన్ఫాక్ట్ ఇందులో లాజిక్ ఉంది. ఎంత లాజిక్ అందంటే యూనిటీ స్ట్రెంగ్త్ అంటాం కదా, దానికి ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చా? అసలు కూడదండి, దానికి దీనికి సంబంధం లేదు, చేసే పనికిను ఆ దీనికి సంబంధం లేదు. బట్ నేను ఇప్పుడు ఆ రిఫరెన్స్ లోనే చెప్తున్నాను. ఐ హావ్ టూ పార్ట్నర్స్ వర్కింగ్ యాజ్ వన్, టుగెదర్ వి స్ప్లిట్ వాట్ ఎవర్ కమ్స్ బిట్వీన్ అస్, వాట్ ఆర్ వి? అది నా రిడల్. మేం కలిసే ఉంటాం, మా మధ్యకి ఎవరన్నా వస్తే ఛేదించేస్తాం. వాట్ ఆర్ మై? తెలిస్తే కాల్ చేయండి. సరే, మీరు అదేంటి అని ఆలోచించే లోపల ఒక మంచి హిందీ పాట వినిపిద్దాం అనుకుంటున్నాను. రిడిల్స్ అలాగే ఉంటాయండి, మాకింకా వేరే అంటారా? ఇదిగోండి ఈ పాట వినండి. ఇది ఏ మూవీలోంచో తెలిస్తే కాల్ చేయండి. తెలియకపోయే అవకాశం చాలా తక్కువ.

బ్యూటిఫుల్ సాంగ్. అసలు ఇది చాలా మందికి ఇష్టము, డాన్స్ పరంగా కూడా ఇష్టపడిన పాట అనుకుంటా. ఇది వచ్చి అనిల్ కపూర్ గారు సూపర్ గా పెర్ఫామ్ చేసిన పాట, మూవీ కూడా రామ్ లఖన్. ఇందులో ఆఫ్ కోర్స్ మనకి జాకీ ష్రాఫ్ గారు కూడా ఉంటారు. రామ్ లఖన్ చిత్రం నుంచి లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారి సంగీతంలో మీరు విన్న ఈ పాట. సరే, నేను పాటలు అయితే లైనప్ చేశాను. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. మరొక్కసారి ప్రశ్న మీకోసం రిపీట్ చేస్తాను. ఏంటంటే, ఐ హావ్ టూ పార్ట్నర్స్ వర్కింగ్ యాజ్ వన్. టుగెదర్ వి స్ప్లిట్ వాట్ ఎవర్ కమ్స్ బిట్వీన్ అస్. వాట్ ఆర్ వి? మేము ఎప్పుడు కలిసే ఉంటాం. మా మధ్యకి ఎవరైనా వచ్చారంటే ఛేదించేస్తాం. ఇంకొంచెం మరి టర్మ్స్ మార్చి చెప్పాలంటే మీకు హెల్ప్ చేస్తూ, యునైటెడ్ ఐ కెన్ డివైడ్, సెపరేటెడ్ ఐ కెన్ డూ నథింగ్. వాట్ ఆర్ మై?

0: ఈ పాట మళ్ళీ మళ్ళీ రాని రోజు. ఈ చిత్రం నుంచి ఈ సినిమా కూడా చాలా మందికి బాగా నచ్చింది. ఈ పాట కూడా చాలా ఇష్టం ఎంతో మందికి. సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేస్తాను. అది కత్తెర అండి, కత్తెర, సిజర్స్. రెండు సెపరేట్ భాగాలుగా ఉన్నా సరే యునైటెడ్ గా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. వాళ్ళ మధ్యలో ఏమన్నా పెట్టారో కత్తిరించి పడేస్తుంది అంతే. ఇంకా సిజర్స్ యునైటెడ్ అండ్ టుగెదర్ దే యునైట్ అండ్ డివైడ్ అలా అనమాట. సిల్లీగా అనిపించిందా? అలా అనిపించడమే ఒక లక్ష్యం అండి. మరి ఎట్లా గడుస్తుంది చెప్పండి. ముందుకి ప్రోగ్రామ్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. సరే, నేను మరొక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. ఐ థింక్ ఈ క్లిప్పింగ్ ఏ మూవీలోదో చెప్పడం కొంచెం కష్టమనే అనుకుంటున్నాను. బట్ హాయిగా ఈ క్లిప్పింగ్ ఎంజాయ్ చేయండి. అలా అలా బ్రెయిన్ లో మీకు కనుక ఈ సినిమా చూసిన గుర్తులు వస్తుంటే గనక ఏ సినిమా ఏంటి, ఒక్కొక్క క్యారెక్టర్ కూడానండి స్లోగా విని ఈ క్యారెక్టర్స్ అంతా ఎవరు ఏంటి ఒక నిమిషం ఎంజాయ్ దిస్ బిట్.
1: రాను చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమ శివాయ, జరగబోనది ఓం నమ శివాయ, జరుగుతున్నది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓహో, రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, రండి బాబు. ఇటు బాబు, ఇటు ఇటు.
2: మీ
1: ఎస్ ఓం నమ శివాయ, కమ్ కమ్ కమ్ కమ్ కమ్ కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ లెగ్గులో లక్ష్మీ కళ. కడ ఓం నమ శివాయ, కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు.
2: ఏమిటి
1: జోస్యం చెప్పాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను.
2: ఏమిటి
1: లెగ్స్ బాబు? మాది పాద సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం.
2: బాగా చెప్తారా?
1: ఏమండవి, ఇంతవరకు చెప్పినవన్నీ కోళ్ళు పోకుండా ఓం నమ శివాయ.
2: ఐ సీ. ఓ టెన్ పందెం వేసుకుందామా?
1: దేనికి
2: వేసుకుందాం అంటే చెప్తా, చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తాం. చెప్పు, వేసుకుందాము.
1: వేసుకుందాం. పందెం ఏమిటి?
2: అబ్బే, ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్ను చెప్పించుకుంటానా కోనా?
3: చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు.
1: ఎలా చెప్పినా ఓం నమస్వామి. కొంత నిటికెట్ ప్రశ్నించాడని చెప్పమా. వచ్చావా ఓం నమస్వామి?
4: ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా?
1: అవదు మరి, మనకి సామాన్యమైన పాదమా ఐరన్ లెగ్. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం.
4: ఏమైంది?
1: ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటారా లేదా అని బాబుగారు ప్రశ్నించారా?
4: చెప్పించుకోవు అను.
1: చెప్పించుకుంటాను అంటాడు.
4: చెప్పించుకోని
1: 10 రూపాయలు పోటలే.
4: 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా.
3: ఏరే, కొంపదీసి నీకు మెదడు వేపు వ్యాధి రావడం లేదు కదా?
4: అదేంటి అన్నయ్య?
3: ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది.
2: హలో, మన పందిన సంగతి తెలుసేంటి?
1: తెలిసేసా.
2: ఏమిటి?
1: నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో, ఇది

0: నిజంగా మూడు వందల నిమిషాలున్నాయి.
1: మూడు వందల నిమిషాలేంటి?
0: చెంపదెబ్బలు అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని మూడు చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది.
1: లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు గానీ ప్రస్తుతానికి ఒక టెన్ కలిసి వచ్చింది.
0: ఎలా?
1: నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా.

0: కాదండి.
1: అదండి, మీలో ఎంత మందికి తెలుసు ఇందులో యాక్చువల్లీ ఐరన్ లెగ్ శాస్త్రి అని ఆయన పేరు కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ముగ్గురు పాత్రలు మీకు ఈజీగా గుర్తుపట్టి ఉంటారు, మరొక్క ఇద్దరు గురించి అయితే చాలా ఈజీగా మీకు వాయిస్ బట్టి చెప్పగలుగుతారు. ఐఎమ్ వెయిటింగ్ ఎంతమంది ఈ మూవీ పేరు చెప్తారు అని.

0: పాట బాగుంది కానీ దీని టెంపో కొంచెము స్లోగా నడుస్తోంది అని అనిపించింది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ దిస్ సాంగ్, ఇది వచ్చేసి ప్రేయసి రావే చిత్రం నుంచి. శ్రీకాంత్ మరియు రాశి ఇందులో జంటగా నటించిన మూవీ అన్నమాట. సరే, నేను ఇంతకు వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి అప్పుల అప్పారావు చిత్రం నుంచి. నాకు కాలర్స్ అయితే కాల్ చేసి చెప్పారు, బట్ యూజువల్ గా నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కాలర్ పేరు యూజువల్ గా ఈజీగా చెప్పేస్తూ ఉంటాను. బట్ అదర్వైజ్ మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా, ఏదన్నా చెప్పాలనుకున్నా తప్పకుండా కాల్ చేయండి. అండ్ డూ స్పెసిఫై దట్ యూఆర్ ఓకే టు టేక్ యువర్ నేమ్ అదనమాట. సరే, నేను మరొక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. ఈ క్లిప్పింగ్ అసలు ఎంజాయ్ చేసేయండి. ఇవాళ రేపు ఇంకా నడుస్తోంది మీమ్స్ లో ఈ మూవీ నుంచి.
1: పద్మనాభసింహ పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కన వస్తా పెట్టి టైం ఏంటి ఎవడైనా సరే కావాలంటే బాగా చూసుకో నన్ను అడుగుతా పెట్టి పద్మనాభసింహ జయసింహ ఈ లాంగ్వేజ్ ఏంటి ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి
2: మారాయి అన్ని మారాయి ఆకలిస్తే కిచెన్ వైపు దాహం వేస్తే పర్ల వైపు చూసారు ఎదురు పోయాయి ఇదే ఇంట్లో ఏళ్ల తరపడి ఫుడ్ కట్టా మందు కట్టా కట్టి నిండా కుడుకులేక నిద్ర కట్టా ఇప్పుడు కళ్ళు మండే ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు జయసింహ నువ్వు దాదాగిరికి వచ్చినా దౌర్జన్య గారికి వచ్చినా గుండాయిజర్కి వచ్చినా గ్రూపుల్ గా వచ్చినా ఒక్కడిదే వచ్చినా ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా ఈ పద్మనాభసింహ వద్ద పెట్టుకుంటే పచ్చడైపోతావు.
0: అదండి ఎవరి పద్మనాభ సింహ ఎవరి జయసింహ ఏంటా మూవీ. మరొక్కసారి క్లిప్పింగ్ మీకోసం.
1: పద్మనాభ సింహ పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కన వస్తా పెట్టి టైం ఏంటి ఎవడైనా సరే నీ కావాలంటే బాగా చూసుకో నన్ను అడుగుతా పెట్టి పద్మనాభ సింహ జయసింహ లాంగ్వేజ్ ఏంటి ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి
2: మారాయి అన్ని మారాయి ఆకలిస్తే కిచెన్ వైపు దాహం వేస్తే పర్ల వైపు చూసారు ఎదురు పోయాయి ఇదే ఇంట్లో ఏళ్ల తరపడి ఫుడ్ కట్టా మందు కట్టా కట్టి నిండా కుడుకులేక నిద్ర కట్టా ఇప్పుడు కళ్ళు మండాయి ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు జయసింహ నువ్వు దాదాగిరికి వచ్చినా దౌర్జన్య గారికి వచ్చినా గుండాయిజర్కి వచ్చినా గ్రూపుల్ గా వచ్చినా ఒక్కడిదే వచ్చినా ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా ఈ పద్మనాభసింహ వద్ద పెట్టుకుంటే
0: ఏంటింత రచ్చరచ్చ ఎందుకట.

0: పిచ్చి పీచుకెళ్ళపై పీకలు కొరకేస్తాను. అసలు అలాంటి ద్రద్ద కొట్టు రోగం వాడికెందుకు వచ్చిందో?
1: డామినేషన్ సార్, మితిమీరిన డామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ.
2: నిజమేనా? నీ డామినేషన్ వల్ల నేను కూడా సప్రెషన్ గురయ్యాను.
3: అవునండి, నేను కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాను.
4: అవునయ్యా, నేను కూడా కొంచెం కమోషన్ ఫీల్ అయ్యాను.
5: ఆ రెవల్యూషన్ థాట్స్ నాకు కూడా వచ్చే బావ గారు.
6: అవును డాడీ, ప్రెషర్ ఎక్కువైతే మనిషి కూడా బంతి లేక కంట్రోల్ తప్పుతాడు.
7: నువ్వు బంతి కోరాను మీరందరూ.
8: అదండి సినిమా ఏంటి తెలిస్తే కాల్ చేయండి. ఇందులో పద్మనాభ సిన్హా ఎవరు, ఇంకోటి ఇంకో సిన్హా ఎవరు, ఎవరు ఏ సినిమా, సింహాల ఏంటిది, ఎందుకంత రచ్చ రచ్చ రెవల్యూషనరీ డిప్రెషన్ తో కోరిన కంప్రెషన్ తో థాట్స్ టూ మచ్.
9: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
9: లైక్ మెమరీస్
14: గుర్తుకొస్తున్నాయి,
9: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
13: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులని ఒక చోట చేరితే
9: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
15: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
9: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
13: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkirawani show.
9: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
16: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
17: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
18: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
19: ఓయ్, లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
19: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

బాలయ్య బాబు పాట కూడా వినేసాం. ఇందాక నేను ఒక క్లిప్పింగ్ వినిపించాను కమర్షియల్ బ్రేక్ కి ముందుగా, దట్ ఈస్ ఫ్రమ్ ద మూవీ బాద్షా. అందులో వచ్చేసి బ్రహ్మానందం గారు యాజ్ పిల్లి పద్మనాభ సింహ, అలాగే నాజర్ గారు ఆ పాత్ర పోషించారు. అందులో పోలీస్ కమిషనర్ గా పాత్ర, ఆయన పోషించిన పాత్ర పేరు పిల్లి జయకృష్ణ సింహ ఐపీఎస్ అదన్నమాట. భలే సరదాగా ఉంటుంది ఈ రోజుకి కూడా, అసలు ఆ డైలాగ్ భలే వినిపిస్తూ ఉంటుంది చాలా సార్లు, ఇఫ్ యూ కెన్ టేక్అవుట్ మనకి దీంట్లో. సరే, నేను పాటలు లైనప్ చేశాను, వినిపిస్తున్నానని చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవాళ వరల్డ్ ఈమోజీ డే అండి. ఈమోజీలో మనకి తెలుగు వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా ఫలానే ఉంటే బాగుంటుంది అని అనిపించిన కోవలో నేను మార్నింగ్ మీతో షేర్ చేసుకున్నాను. అంటే ఆఫ్టర్నూన్ కి వచ్చేసాం కదా, ఏఎం పిఎం తేడా వస్తుంది కాబట్టి నేను మార్నింగ్ అని అంటున్నాను. 10:00 నేను షో స్టార్ట్ చేశాను కాబట్టి మొదటి నుంచి ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది అది ఏంటి అంటే గనక, ఈమోజీ డే పురస్కరించుకుని కొన్ని మా తెలుగు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఉంచండి అన్నాను. అందులో భాగంగా పండుగలకు సంబంధించి, ఎస్పెషలీ బోనాల పండుగ లేకపోతే బతుకమ్మ పండుగలు ఇలాంటివి వస్తూ ఉంటే కొన్ని ఈమోజీస్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది అన్నమాట. అలాగే సంబరాలకి వాటికి ఏదైనా సెలబ్రేషన్ కి ఫెస్టివ్ మూడ్ చూపించడానికి మామిడి తోరణాలు అలాంటివి అయితే అన్నిట్లోకి సూపర్ అంటే నాకు ఫిల్టర్ కాఫీ అండి. అదేదో కప్పు సాసరు మరిగిపోతున్న కాఫీ ఈమోజీ అది కాదు, ట్రెడిషనల్ ఫిల్టర్ కాఫీ ఆ లుక్ ఉంటేనే దానికి ఆ ఫీల్ వస్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్. సరే, మీరేమంటారు ఆలోచించండి. ఆలోచిస్తూ ఇంకా పలానా ఏదన్నా ఉంటే బాగుంటుంది నిజంగానే ఈమోజీ సెక్షన్ లో అని మీరు అనుకోవాలి, కానీ నాతో షేర్ చేయండి. లెట్స్ టాక్ ఆన్ ఎయిర్ ఆల్ ద వే టిల్ 1 PM. ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఫిల్ మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. సరే, నేను మరొక సరదాగా పొడుపు కదా అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టండి, మీకు తెలిసిన సమాధానం ఏదైనా పర్లేదు, సరదాగా కాల్ చేసి చెప్పండి. నేనేమంటున్నానంటే ఐ కెన్ విజిల్, ఐ కెన్ హౌల్, ఐ కెన్ స్క్రీమ్, ఐ కెన్ విస్పర్, బట్ ఐ కెన్ నాట్ టాక్, ఐ డోంట్ టాక్. వాట్ ఆమ్ ఐ? మరొక్కసారి, ఐ కెన్ విజిల, I can howl, I can scream, I can whisper, but I do not speak. What am I?

0: ఆ మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా, ఎట్లా కొట్టరా చూద్దా నీయ.
1: పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు.

Ben çok bundan dostan. Bir adam var kaçetten. Bundan dostan. Bir adam var kaçetten. Bundan dostan. Bir adam var kaçetten. Bundan dostan. Bir adam var kaçetten. Good day. సరే వరల్డ్ ఈమోజీ డే కాబట్టి ఒక్కటో రెండో నేను మంచి ఈమోజీస్ రిలేటెడ్ ఇస్తాను, మీరు ఇట్టే క్యాచ్ చేయాలి. సరే ఇందాకటి ప్రశ్న అలాగే ఉంది, లెట్ మీ రిపీట్ దట్ వన్స్ అగైన్. ఐ కెన్ విజిల్, ఐ కెన్ హౌల్, ఐ కెన్ స్క్రీమ్ అండ్ ఐ కెన్ విస్పర్, బట్ ఐ కెనాట్ స్పీక్. వాట్ ఆమ్ ఐ? అది ఆ పొడుపు కథని మీరు నిదానంగా పూరించండి. ఈలోగా నేను వరల్డ్ ఈమోజీ డే కదా, నేనేం చెప్తున్నానంటే ఒక చిన్న ఒక రెండు ఇమోజీస్ ని జతపరిచి నేను ఇస్తాను, దాన్ని బేస్ చేసుకుని తెలుగు సినిమా టైటిల్ మీకు ఏది గుర్తొస్తే అది కాల్ చేసి చెప్పండి. ఒక బ్రీఫ్ కేస్ నిండా డబ్బులు, డబ్బులున్న బ్రీఫ్ కేస్ లాగా ఒక బ్రీఫ్ కేస్, దాని పక్కన ఒక మనిషి బొమ్మ. బ్రీఫ్ కేస్, మనిషి బొమ్మ, ఈ రెండు ఇమోజీస్ కలిపితే మీకే తెలుగు సినిమా టైటిల్ గుర్తుకొస్తుంది.

Yes, ഇന്താക്ക നീ അടിക്കുന്ന റിഡിൽ I can scream and I can whisper. I can whistle too. ఎవరు అంటారా? గాలి గాలి విండ్ అదన్నమాట. అలాగే నేను మరొక ప్రశ్న అడిగాను. ఒక సూట్ కేసు ప్లస్ ఒక మనిషి బొమ్మ ఉంటే గనక మనీతో నిండిన సూట్ కేసు మనిషి బొమ్మ ఉంటే మీకు తెలుగు సినిమా టైటిల్ ఏది గుర్తొస్తుంది అంటే వన్ ఆఫ్ ద ఆప్షన్ కుడ్ బి బిజినెస్ మ్యాన్. ఎస్. సరే నెక్స్ట్ నేను చాలా ఈజీగా ఇద్దాం అనుకుంటున్నానండి. ఏమంటారు? అది ఆల్రెడీ మన ఈమోజీస్ లో ఆల్రెడీ ఉంది. ఏంటంటారా? అసలు ఇది నేను సమాధానం చెప్పే లోపల ఐ థింక్ యూ విల్ గెట్ ఇట్ వెరీ క్విక్లీ. సో నేను కాల్స్ కూడా అంతే క్విక్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 9726361966 స్టూడియో నెంబర్. చెప్పేది ఏంటంటే ఒక ఫైర్ ఫైర్ బొమ్మ ఈమోజీ చూస్తే మీకు తెలుగు సినిమా టైటిల్ ఏది గుర్తుకొస్తుంది?

0: ఇది కూడా హిట్ సాంగ్. నెక్స్ట్ మరి నేనేమంటానంటే, ఫైర్ ఫైర్ ఇమోజీ చూస్తే మీకు ఏం గుర్తుకొచ్చింది? ఇంత ఆలస్యమా? రియల్లీ డిడ్ గెట్ ఎనీ రెస్పాన్స్. ఫైర్ చూడగానే పుష్ప మూవీ గుర్తుకు రావాలండి. పుష్ప అసలు డైలాగ్ తో సహా ఉంటుంది కదా అందులో. ఫ్లవర్ అంటే కాదు, ఫైర్ అదనమాట. సరే, నేను ఫ్లవర్ అంటే మీరు ఫైర్ అనేవాళ్ళేమో. ఎనీవేస్, ఏదైనా సరే, నేను ఫైర్ గురించి మరొక్కసారి ఎందుకు మాట్లాడంటే, మన సెగ్మెంట్ ఓపెనింగ్ లో ఇవాళ షో ఓపెనింగ్ లో అదే మాట్లాడాను నేను. కెనడా సైడ్ మనకి వైల్డ్ ఫైర్ క్యాచ్ చేసుకుని చాలా ప్రకృతి పరంగా చాలా భీభత్సంగా ఉందనే చెప్పాలి. హై అలర్ట్ లో ఉంది, పొల్యూషన్ లెవెల్స్ హైగా ఉన్నాయి, ఎయిర్ క్వాలిటీ బాగా పువర్ గా ఉంది, కష్టంగా ఉంది. అట్ న్యూ జెర్సీ, న్యూయార్క్, వాట్ ఎవర్ ద ఏరియాస్ అక్కడ సరౌండింగ్ లో ఎవరైనా మనకి అక్కడి నుంచి లిజనర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మీరు కరెక్ట్ గా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అని చెప్పొచ్చు. మనం న్యూస్ లో వింటున్న దాని ప్రకారం మేఘావృతం అయి ఉంది, రకరకాలుగా కలర్ కలర్ గా కూడా ఉందన్నమాట. సో ఎవరైనా ట్రావెల్ లో ప్లాన్స్ ఉంటే మరొకసారి ఆలోచించుకోండి. అండ్ ఎస్పెషల్లీ వరల్డ్ కప్ అక్కడ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో, మరి ఐ డోంట్ నో హౌ మెనీ హ్యావ్ యూ బుక్ దేర్ అండ్ అది ఎలా ఉండబోతోంది బై. ఐ థింక్ యూ హ్యావ్ మ్యాచ్ ఆన్ 19th జులై. అప్పటికి బెటర్ అవుతుందని అంటున్నారు. సాటర్డే కుడ్ బి ద బెస్ట్ వన్. దే ఆర్ ప్రెడిక్టింగ్ సమ్ రెయిన్ బై దెన్. ఐ డోంట్ నో, సో యూ బీ లైక్ నో మోర్ విజిలెంట్. ఇదేనండి మనకి ఈ గూగుల్ సెర్చ్ తోటి వచ్చే ఇదేది. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్దాం, ఏదైనా చేద్దాం, ఏదో ఒక సెర్చ్ చేస్తాం కదా. అండ్ ఎస్పెషల్లీ మనకి న్యూస్ లో అవి రెగ్యులర్ గా విని చూసే అలవాటు ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఇలా సెర్చ్ ఉన్నప్పుడు వెంటనే అక్కడ లోకల్ న్యూస్ ఇట్లా పాపప్ అయిపోతుంది అనమాట మన ఫీడ్స్ లోంచి. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ సెర్చ్ టెక్నాలజీ. ఎనీవేస్, మీరు ఎంటర్టైన్మెంట్ కోసం మటుకు ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు. ఫుల్ టైమ్ వీఆర్ హియర్ 24/7 రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. సరే, నేను ఫిల్మీ ఫ్రైడేస్ ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM, అలాగే సూపర్ సండేస్ అంటూ ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM. అయితే ఈ సండే మీ నుంచి నేను పర్మిషన్ తీసుకుంటున్నాను, ముందుగానే చెప్పి మరి సెలవు తీసుకుంటున్నాను అనమాట. సో ఈ సండే నేను మీకు వినిపించను, బట్ తిరిగి ఒక్కసారి నేను మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ ఫ్రైడే మార్నింగ్. అంతవరకు స్టే హ్యాపీ, స్టే హెల్దీ, స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే ట్యూన్ టు రేడియో సురభి.
1: ఏం చూస్తున్నావు? ఎల్లు

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బీ. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

ఏం స్వామివా సుమితో స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాత పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సుమిత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

సంచారమే ఎంతో బాగున్నది. ఎపిక్ మూవీ నుంచి పాట అయితే వినేసాము. అండ్ అవర్ మోస్ట్ ఫెమిలియర్ కాంబినేషన్, టీనేజ్ లవ్ కాంబినేషన్, ఆనంద్ దేవరకొండ ఇంకా వైష్ణవి చైతన్య. బేబీ సినిమాలో చూసాం వాళ్ళ కెమిస్ట్రీ, అండ్ పీపుల్ వెంట్ బసర్క్ ఫర్ ఇట్. ఎంత ఇదైపోయారంటే జనాలు ఆఫ్టర్ వాచింగ్ దట్ మూవీ, దట్ వాళ్ళు డిసైడ్ అయ్యారు మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం కలిసి అని. ఎస్, అండ్ దిస్ మూవీ, అండ్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన తర్వాత దీని ఇదేముంటుంది అని. బికాస్ ప్రొడక్షన్ డిజైన్ అయితే చాలా బాగానే కనిపిస్తోంది, బట్ ఐఎమ్ రియలీ వండరింగ్ ఇఫ్ ద స్టోరీ విల్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అని. అండ్ స్టోరీ లివింగ్ అప్ టు ఎక్స్పెక్టేషన్ and meet cutes koste matram we have two more. Gauri Priya mana మ్యాడ్ సినిమాలో గౌరీప్రియ ఉన్నారు కదా, తన పేరు శృతి, మ్యాడ్ సినిమాలో శృతిగా వేసిన గౌరీప్రియ, అవి టూ మూవీస్ లైన్అప్ అయి ఉన్నాయి. అండ్ దేర్ ప్రొడక్షన్ డిజైన్ ఆల్సో లుక్స్ క్యూట్, అండ్ వీ నీడ్ టు సీ అసలు ఆ సినిమాలు కూడా హిట్ అవుతాయా అవ్వా అని. ఒకటైతే వీసా, అండ్ షీఈస్ యాక్టింగ్ ఆపోజిట్ మహేష్ బాబు గారి నెఫ్యూ ఇన్ ద మూవీ, విచ్ ఇస్ అశోక్ గల్లా. అండ్ ఇంకొక సినిమా వచ్చేసి మన కిరణ్ అభవరం గారితో, బట్ ఐ సినిమా పేరు గుర్తులేదు. మీ అందరికి చూసిన టీజర్ సినిమా పేరు గుర్తుంటే మాత్రం డెఫినెట్లీ నాకు 9726361966 కి కాల్ చేసి చెప్పేయండి. అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ సాంగ్స్ లైన్ అప్ ఫర్ యూ, స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సే ఈ గౌరీప్రియ గారి సెకండ్ అత్త కిరణ్ అభవరం గారితో సినిమా పేరేంటో 9726361966.

మధువన్ మే టర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా నుంచి వినేసాం ఈ పాట. అండ్ ఎస్, స్టిల్ ట్రెండింగ్ ఆన్ ఇంటర్నెట్ అండ్ స్టిల్ పీపుల్ లవింగ్ ఇట్. నాకు ఈ పాట వింటున్నప్పుడు కనిపించేది ఆబ్వియస్లీ కయాదు లోహర్ అండ్ గౌరీ ప్రియా. తర్వాత ద అదర్ ఫేస్ దట్ ఇస్ ట్రెండింగ్ బోత్ తమిళ్ అండ్ తెలుగులో. గౌరీ ప్రియా ట్రెండింగ్ ఓన్లీ ఇన్ తెలుగు. ద అదర్ ఫేస్ దట్ ఇస్ ట్రెండింగ్ బోత్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు ఎవరైతే ఉన్నారో దాట్ ఈస్ కయాదు లోహార్. అండ్ తనది ఇప్పుడే హృదయం మురళి సినిమా, ఐ డోంట్ నో అది రిలీజ్ అయిందా అవ్వలేదా అని, బట్ డెఫినెట్లీ యాక్చువల్లీ రిలీజ్ అయింది. నేను దాని ట్రైలరే చూస్తూ ఉన్నాను ఫర్ ద లాస్ట్ 2 weeks, సో ఐ వాజ్ నాట్ ష్యూర్ సినిమా రిలీజ్ అయిందో లేదో. అండ్ ఆ సినిమా ఇస్ ఆల్సో అవుట్ అండ్ దాంట్లో నిహారిక ఎన్ఎం కూడా ఉంది. సో ఎస్, దట్ ఈస్ అనదర్ మూవీ. అండ్ ఎనీ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఉన్నాయి కదా, ఎవ్రీ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ లో అయితే డెఫినెట్లీ ఒక కయాదు లోహార్ has to be there anna. Idaithe naaku vachesindi ippudu impression where I'm like okay, kayadu lohar unnaru kada ee cinema lo, which means it's a very much of a coming of age movie ani. And hrudayam murali or idayam murali, whichever language you watch it in, tamil or telugu, I think similar to gurtukostunayi alanti cinema where you know you have multiple love interests and how you end up with your partner, life partner is the story. And nenu anukuntunna meeru ganaka cinema chuste do correct me definitely, because I haven't watched the movie yet. So that is my update on Kayadu Lohar. And మీకు కూడా ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ కాల్ మీ అండ్ టెల్ మీ. అరే ఏమైందో తెలుసా అసలు టాలీవుడ్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. 972-636-1966.

కొంతమంది బాగాలేదంటున్నారు. బట్ మేబీ బాగుందేమో, బట్ ఐ ఫీల్ లైక్ ఒక ఇప్పుడు హిట్ ఎలా డిటర్మిన్ అవుతుంది ప్రతి సినిమాలో అంటే, ఇట్స్ బేసికలీ లైక్ ఇట్ హాస్ టు సీప్ ఇన్ టు పాప్ కల్చర్ అనమాట. దాంట్లో డైలాగ్స్ అన్నా లేకపోతే దాంట్లో మీమ్స్ అన్నా ఏదో ఒకటి, సంథింగ్ షుడ్ సీప్ ఇన్ టు పాప్ కల్చర్. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ మూవీ హెస్ గాన్ దేర్ ఎట్ ఫుల్లీ అని. ఈవెన్ నాట్ ట్రోల్ వర్ది పాప్ కల్చర్, ఐఎమ్ సేయింగ్ మనం రోజు వాడే భాషలో దేంట్లోనూ అది మనకి ఇది అవ్వాలి, అకష్టం అవ్వాలి. బట్ ఐ డోంట్ థింక్ లెనిన్ హ్యాస్ గాన్ దేర్. సో మేబీ మిక్స్డ్ రివ్యూస్ ఇస్తా నేను లెనిన్ కి. హౌఎవర్ ఐ డిడ్ నాట్ వాచ్ లెనిన్. మీరు చూసింటే చెప్పండి నాకు అయ్యగారు హిట్ కొట్టారా లేదా అని. బికాస్ జైనబ్ ఇస్ హ్యాపీ, అఖిల్ ఇస్ హ్యాపీ, నాగార్జున ఇస్ హ్యాపీ, ఎవ్రీబడి సో హ్యాపీ అరౌండ్ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం అయితే. అండ్ వీ కెన్ సీ దట్ మన యూట్యూబ్ లో ఆర్ ఇన్స్టాలో, ఇఫ్ యూ కెన్ ఫాలో ఆర్ ఇఫ్ యూ ఫాలో ఆల్ ఆఫ్ దిస్ న్యూస్, వాళ్ళైతే సూపర్ సూపర్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. అండ్ మొన్న దానికి సక్సెస్ మీట్ కూడా చేశారు. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ అనమాట, సో అయ్యగారికి ఫైనలీ హిట్ వచ్చింది, సో వాట్ నెక్స్ట్ ఫార్ అఖిల్ అకినేని. అలా అలా మనం మాట్లాడుకుంటూ ఐ విల్ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్, విచ్ ఈస్ దట్ మైత్రీస్ రెస్టారెంట్, మీరు ఆథెంటిక్ ఫ్లేవర్స్ కోసం యూ హ్యావ్ టు హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజీన్. హిల్ టాప్ లొకేషన్స్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బఫే అయినా, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో మనకి ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే గ్యారంటీ. సో ఇంతేకాదు, మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, మైత్రీస్ ఇండియన్ క్విజీన్. అండ్ దే ఆర్ సర్వింగ్ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఐ నో ఇట్స్ భాగ్యశ్రీ అగైన్, కానీ భాగ్యశ్రీ ఈజ్ ఆల్సో ఆన్ స్ట్రీక్ ప్రస్తుతానికి. సో లెట్స్ ఎంజాయ్ హర్. అండ్ మీరు అనౌన్స్మెంట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్ వినకపోయింటే డెఫినెట్లీ స్టూడియో కాల్ చేసి ఆస్క్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ life moments.
2: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
2: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
2: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2btexas.com, perfect for dine in, take away or full service catering.
0: Nen nalugura eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo og, quality lo og, quantity lo kuda full mass og. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. Og experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving Casino Hills, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.

0: కానీ కొంచెం తప్ప నా వైపు ఉంది.
1: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

మమితా బైజు అండ్ సూర్య గారి మూవీ నుంచి నేను బటర్ఫ్లై పాట వినేసాం. అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్, దిస్ ఈస్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి. అండ్ లైక్ ఐ సే, వెంకీ అట్లూరి గారి స్టోరీస్ కూడా చాలా అదే వెరీ యూత్ఫుల్ అండ్ వెరీ కరెంట్ అని చెప్పాలనిపిస్తుంది నాకు. దే ఆర్ వెరీ కరెంట్ అండ్ వెరీ అట్ ద మోమెంట్ టైప్ స్టోరీస్ ఉంటాయన్నమాట ఆయనవి. అండ్ ఆయన ఫస్ట్ సినిమా ఏంటది, తొలి ప్రేమ, లేకపోతే నితిన్ గారిది అండ్ కీర్తి సురేష్ గారి మూవీ కూడా. ఆల్ ఆఫ్ దీస్ మూవీస్ కైండ్ ఆఫ్ మేక్ మీ ఫీల్ లైక్ హీ ఈజ్ అ వెరీ మిలెనియల్ పర్సన్ అని. సో అందుకని ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ. ఆల్సో బికాస్ సూర్య గారు ఇస్ యాక్టింగ్ విత్ మమితా బైజు అండ్ హీఈస్ నాట్ దే హ్యావ్ నాట్ ఎలా చెప్పను, ఇగ్నోర్ చేయలేదు ఆ ఏజ్ డిఫరెన్స్ ని. ఇన్స్టెడ్ వాళ్ళు ఆ ఏజ్ డిఫరెన్స్ ని మైండ్ లో పెట్టుకుని దే హావ్ మేడ్ ఇట్ అ లిటిల్ ఆక్వర్డ్ అస్ వెల్. సో ఐఎమ్ క్యూరియస్ టు సీ ద మూవీ అండ్ ద అండర్స్టాండ్ ద స్టోరీ యాజ్ వెల్. అనదర్ సాంగ్ ఫ్రమ్ అనదర్ మూవీ హూ స్టోరీ ఐ అప్రిషియేట్, స్టోరీ బాగుంటుంది, కానీ కొంచెం నాకు ఐ ఫెల్ట్ కొంచెం స్లో అనిపించిన సినిమా. బట్ హౌ ఎవర్ వాళ్ళ స్టోరీ అండ్ సాంగ్స్ అయితే అమేజింగ్ అండ్ దట్ ఈస్ వై నా ప్లే లిస్ట్ లో ఎప్పుడు ఉంటాయి ఈ సినిమా పాటలు. అండ్ ద హీరోయిన్ ఇస్ ఆల్సో సో ప్రిటీ, రైట్? షీఈస్ ఆల్సో అనదర్ జెన్జీ మిలేనియల్ ఆ మధ్య బ్రిడ్జ్ లో ఉన్న అమ్మాయి అండ్ ఆల్సో వెరీ క్యూట్ ఫేస్. ఈ పాట మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ గో ఎనీవేర్.

Well, Anantika Sanil Kumar, also Gen Z, Millennial మధ్యలో ఉన్న అమ్మాయి, or I think తను Gen Z కిందే క్వాలిఫై అవుతుంది అనుకుంటా, because 2000s లో పుట్టింది అని, I think she was born in the 2000s, అదే అనుకుంటున్నా. తన రీసెంట్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది, అండ్ షీ ఈస్ లుకింగ్ ప్రిటీ. ఐఎమ్ ఆల్వేస్ అనంతికాస్ ఫ్యాన్, ఈవెన్ ఆఫ్టర్ మ్యాడ్ స్పెసిఫికలీ, ఎందుకంటే నేను మ్యాడ్ ముందర ఐ హాడన్ సీన్ హర్ మూవీస్ ఆర్ తన వర్క్ అంతా గమనించలేదు. మ్యాడ్ లో అయితే షీ స్టూడ్ అవుట్ టు మీ అండ్ loved it, loved her actually, and yes, romanchakam first glimpse out vachesindi adaithe, and Sumanth Prabhas, Anamika Sanil Kumar unnaru, and I think Pranay Reddy Vanga is helming this movie. I'm not sure if he's doing that as a director or as a ప్రొడ్యూసర్ అని. సో వీ విల్ టాక్ మోర్ అబౌట్ రొమాంచకం. పేరే కొంచెం రొమాంచకంగా ఉంది, అంటే ఇస్ ఇట్ గోయింగ్ టు బి అ థ్రిల్లర్? లేదు, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి అ రామ్ కామ్, అండ్ ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ బై సందీప్ రెడ్డి వంగా. ఎస్, దట్ ఈస్ ద స్టోరీ ఆన్ రొమాంచకం. అండ్ ఎస్, క్యూరియస్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఆల్సో, బట్ ఇది ఇప్పుడే రిలీజ్ అవ్వట్లేదు, ఇట్స్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఇన్ 2027. సో మనం ఇంకొక 5-6 నెలల ఆగాలి సినిమా గురించి. ఎస్, మీకు కూడా అనంతిక సనిల్ కుమార్ సినిమాలు ఏమన్నా ఫేవరెట్స్ ఉన్నాయా? 9726361966. అండ్ హియర్స్ అన్ అప్కమింగ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. అప్కమింగ్ పాట అనను, పాత పాటే, బట్ ఆల్సో అ బ్యూటిఫుల్ సాంగ్.

స్పీకింగ్ ఆఫ్ ప్రభాస్, సహనా సహనా రాజా సాబ్ నుంచి పాట వినేసాం. సినిమా ఎంత ట్రోల్ వర్దిగా ఉన్నా ఈ పాటలో లిటిల్ బిట్ చార్మ్ ఇస్ దేర్. డెఫినెట్లీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. సో ఐ విల్ నాట్ డినై దట్ దిస్ హ్యాస్ బీన్ ఆన్ మై ప్లే లిస్ట్ అండ్ ప్లేయింగ్ ఇన్ లూప్ ఆల్సో. మరి లూప్ అంటే ఇంకా ప్రతిసారి అదే పాట వినట్లేదు అనుకోండి. డెఫినెట్లీ దేర్ ఇస్ there are other songs also. Kani vinalan piche paata ite deentlo, you know, one of the songs that I would want to listen again and again. Definitely maniki sahana sahana ite undi. And speaking of Prabhas garu, Fauji cinema poster or first look or whatever that is called release ayindi, and my Instagram has been blast thing with the same ఒక్క పోస్టర్ కి ఇంకా తల్ల కిందులు అయిపోతున్నారు జనాలు. అండ్ ఆల్ దో నాకు తల్ల కిందులు అవ్వాలని ఉంది, కానీ దిస్ టైమ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బీ రెడీ టు టేక్ హిమ్. అలా రాజా సాబ్ లాగా ఆ సినిమా కూడా డిసప్పాయింట్ చేసిందంటే ఇంకా నెక్స్ట్ నాకు డిప్రెషన్ ఏ అనుకుంటాను. బికాస్ ఐ మిస్ మై మిర్చి ప్రభాస్, రైట్? ఐ ఫీల్ లైక్ మిర్చి మేడ్ such a huge impact in our life lo aithe as a movie that I watched. And you know, asala simple story mana, it's not a larger than life story, anta larger than life story aithe kaadu. And Prabhas gar inka he was back home doing movies, anni pan india movies kaadu. So I felt like are re, I miss these Prabhas days ani, that charm. But it's okay, we'll see if this movie has it. Definitely won't have that charm, but will it disappoint or will it not disappoint? Meekemanipistundi about Prabhas garu's Fauji. 9726361966. And darling gurinchi maatladukunnam kabatti darling paatite okate seyali kada, and here you go.

అదే ఉపమిద డార్లింగ్ ఏ పాట వినేశాము. అండ్ మనకి డార్లింగ్ తో పాటు ఇంకొక ఇది కూడా ఉంది కదా, బంగారం. ఐఎమ్ కమింగ్ అప్ విత్ దట్ సాంగ్ నెక్స్ట్. మా ఇంటి బంగారం నుంచి తస్సాదియా. ఎస్, సమంతా ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ ఎవ్రీబడి ఆన్ ద ఇంటర్నెట్ సడన్లీ సీమ్స్ టు బి రిజాయిసింగ్ సమంతా ప్రెగ్నెంట్ అయ్యారు అని. ఆల్దో నాకు అంత అప్డేట్స్ రావట్లేదు సమంత గారి ప్రెగ్నెన్సీ మీద. ఇఫ్ యూ డూ హ్యావ్ ఎనీ అప్డేట్స్, డూ లెట్ మీ నో 972-666-1966. అండ్ నేను నన్ను అడగచ్చు, ఏంటి వై షుడ్ వీ కీప్ అ ట్రాక్ ఆఫ్ సమంతాస్ ప్రెగ్నెన్సీ, అసలు ఏంటి, వాట్ ఇస్ దిస్ అన్నెసెసరీ థింగ్ అని. బట్ దట్స్ హౌ వీ బిల్డ్ కదా పాప్ కల్చర్ లో కూడా, దట్ యు నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద సెలబ్రిటీస్, వాళ్ళు మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము. అండ్ ఆల్ ఆఫ్ దిస్ డస్ ప్లే అ రోల్. గాసిప్స్ మనం మాట్లాడుకోవడానికి అనుకుంటాం, కానీ దోస్ గాసిప్స్ డూ ఎఫెక్ట్ అస్ రైట్ లాట్. అండ్ చాలా డిస్కస్ చేద్దాం దాని గురించి, హౌ డూ సెలబ్రిటీ గాసిప్స్ ఎఫెక్ట్ అవర్ లైవ్స్ అని. తెలియని విషయం ఏం కాదు, బట్ అలా అని అందరికీ తెలిసిన విషయం కాదు అని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ దాని గురించి మాట్లాడదాము. బట్ చెప్పా కదా, అన్ని ఒకటేసారి చెప్పేసుకుంటే, అంతా ఒకటేసారి మాట్లాడేసుకుంటే వోంట్ వీ గెట్ బోర్డ్, ఆబ్వియస్లీ వీ విల్ రైట్. సో మనం మాట్లాడదాం దాని గురించి. బట్ బిఫోర్ దట్ మనం బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి, ఇట్ ఈస్ మై డ్యూటీ టు టెల్ యూ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డాలస్ దిస్ వీక్. సో మనకి యుఎస్ లోనే ఫస్ట్ టైం, యునైటెడ్ స్టేట్స్ లోనే ఫస్ట్ టైం హై స్కూల్ క్రికెట్ హెస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. క్రికెట్ హెస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ అంటేనే మనం వావ్ అనుకుంటాం కదా, అది కూడా హై స్కూల్ క్రికెట్ హెస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. అండ్ ఫాలో ద టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, July 25th, విచ్ ఇస్ నెక్స్ట్ సాటర్డే, త్రూ July 27th. At the Prairie View Cricket Complex in Houston. Kani daniki the you know venue is subject to change, so we will definitely keep updating that. And American school cricket starts here, so ever gelustaru, which school, which teams are participating, all this will be there. And meek inka telusukovalanundi deen gurinchi ante tscb.cricket. tscb.cricket ఆ వెబ్సైట్ కి వెళ్ళండి అండ్ యూ విల్ నో అబౌట్ ఇట్. అమెరికన్ టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఇస్ నౌ ఇన్ ఇస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ నౌ. టెక్సస్ ఆర్ హ్యూస్టన్, డాలస్ ఆర్ హ్యూస్టన్ అనేది డెఫినెట్లీ వీ విల్ గెట్ టు నో షార్ట్లీ. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్. అండ్ హియర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

నేను చెప్పాను కదా మీకు, ఇన్ కేస్ నేను మాట్లాడే నేను చెప్పే ఏ అనౌన్స్మెంట్ అయినా ఇఫ్ యు నాట్ ఏబుల్ టు ఫాలో, డెఫినెట్లీ స్టూడియో కాల్ చేసేయండి 9726361966 అండ్ నేను మీకు మళ్ళీ నెసరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నాట్ జస్ట్ మీ, ఎనీ అదర్ ఆర్జే ఆన్ ద కన్సోల్ విల్ డూ దట్ యాజ్ వెల్.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
6: Manashanti, mental peace, మసాలా దోశ.
7: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 1-3215 Main Street, Frisco. కాలర్స్ 4692696476.

0: రై రై రారా గురించి మాట్లాడుకున్నప్పుడు మరి మనం ఈ రై రై రారా కూడా వినేయాలి కదా. ఇట్ ఇస్ ప్లేయింగ్ ఆన్ ఎవ్రీబడీస్ మైండ్స్ మోర్ దాన్ ద ఒరిజినల్ రై రై రారా. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ ద రేడియో లిసనర్స్ హూ ఆర్ మిస్సింగ్ దిస్ ఆన్ రేడియో.
1: ఇది ఎలా ఉందో మీరే చెప్పండి.
0: ఎస్, మల్టీ స్టార్ మాన్విక్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న రై రై రారా తో పాటు ట్రెండ్ అవుతున్న ఆడియో ఆల్మోస్ట్ 20 మిలియన్ వ్యూస్ వచ్చి దిస్ వెంట అప్ అంటిల్ పెద్ది మూవీ. అండ్ ఇప్పుడు రై రై రారాకి పీపుల్ ఆర్ నాట్ యాక్చువల్లీ సింగింగ్ ద ఒరిజినల్ సాంగ్, రాదర్ నేను కూడా పాడేటప్పుడు మల్టీ స్టార్ మాన్విక్ వర్షన్ పాడుతున్నా, రై రై రారా అదే పాడుతున్నా, బికాస్ దట్ ఈస్ ఈజియర్ టు సింగ్ అండ్ ఆల్సో ఇట్ వాస్ క్యూట్ రైట్. సో డెఫినెట్లీ ఈ దీనితో పాటు అది వింటున్నాం కాబట్టి దట్ ఈస్ ఫర్ యు గైస్. ఎస్, ఇంకో సెకండ్ అవర్ లోకి ఎంటర్ అయిపోయాం విత్ అ లాట్ ఆఫ్ టాక్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్. వెల్కమ్ బ్యాక్ చెప్పాలి కదా. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ ఇందాక 1:09 PM కి వెల్కమ్ చెప్పాను నేను, ఇప్పుడు మళ్ళీ 2:09 PM కి వెల్కమ్ చెప్తున్నా, విచ్ స్టూడియోలో టైం వచ్చేసి 2:09 PM. యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ దట్ సౌండ్స్ లైక్ హోమ్. సో మీరు ఏదన్నా పాట ఉంటే మీకు వినాలనుకున్నది, ఆర్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ టు ఎనీ సాంగ్, డూ లెట్ మీ నో. ఐ విల్ ట్రై టు క్యూ ఇట్ అప్ అండ్ లెట్ సీ ఇఫ్ అవర్ ప్లేలిస్ట్ ఆర్ మ్యాచింగ్ ఎట్ ఆల్. నా ప్లేలిస్ట్ లో ఈ పాటలు ఉన్నాయా లేవా, మీరేమనుకుంటారు విత్ యువర్ సాంగ్స్? 9726361966. ఫస్ట్ అవర్ అయితే మనం అన్ని కొంచెం ఆల్మోస్ట్ కాదు, యా ఆల్మోస్ట్ న్యూ సాంగ్స్ వినేసాము, బట్ నౌ లెట్స్ షిఫ్ట్ ది గేర్ అ బిట్. యు ఆర్ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. వి హావ్ అ లాట్ టు టాక్, స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.

ఇప్పుడే ఒక లిటిల్ లిటిల్ కాలర్ నా ఫేవరెట్ కాలర్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాలర్స్ ఆల్సో కాల్ చేసి చెప్పారు దట్ నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉంది ఐ వాంట్ యూ టు ప్లే దట్ సాంగ్ అని అంత బుజ్జి బుజ్జిగా మాట్లాడి అంత క్యూట్ క్యూట్ గా అడిగినప్పుడు హౌ క్యాన్ ఐ నాట్ ప్లే ద సాంగ్ రైట్ అండ్ ఇట్ ఆల్సో హ్యాపన్స్ టు బి మై ఫేవరెట్ సాంగ్ అండ్ ఆన్ మై ప్లే లిస్ట్ సో రిహాన్ యూఆర్ ఆన్ పాయింట్ అండ్ ఈ పాట నీ కోసం ఎంజాయ్ దిస్ సాంగ్

Dhurandhar movie is basically oka addiction naku, and I am trying to get away from that addiction because enta vinte enta chuste I will just get consumed by that movie. Oka time lo RRR release ainappudu andaru call chesi natu natu paata adige vallu. I would never understand asalu enduku andaru anta vinalanukuntunnara aa paatani. It's a good song, yes, but mari enta vinala ani. But I get the obsession right now. So RRR lo natu natu paata adige vallandaru, yes, I judged all of you for a long time, but now I don't judge you anymore because I am also in that same deentlone unnanu kabatti. Yes, because I am just obsessing over Dhurandhar songs, and I still am. Nen indak cheppinattu Rihanna adigina too, if it's already on my playlist, so I didn't even have to look further or like think that are re ippudu ee paata you know na playlist lo lede ela veyali ani. But yes, I already have it on my playlist. So yes, like I always say, na paatalu from your my playlist to yours. Meeku kuda edaina paatalu suggestion unte definitely 9726361966. And manam elagu maatladukunnam RRR gurinchi kabatti, here is this beautiful song coming up for you guys next. And I was also talking about gossips, right? Why are gossips important and how are gossips important ani, and meer obviously nannu adugutaru appudappudu that enduku naaki gossips enduku, why are you giving me unnecessary information ani. Yes, manaki ఒక సేయింగ్ ఉంది కదా ఇంగ్లీష్ లో, టు ఈచ్ దేర్ ఓన్ అని, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. సో డెఫినెట్లీ ఐ కంప్లీట్లీ గో బై దట్. అండ్ ఏంటి అంటే గాసిప్స్ ది, ఎస్, ఆర్ఆర్ఆర్ పాట వేసినందుకు, నేను పాట అడిగినందుకు, చాలా రోజుల తర్వాత కూడా అడిగినందుకు నేను వేరే వాళ్ళని జడ్జ్ చేసినట్టు, నేను గాసిప్స్ చెప్తే మీరు కూడా నన్ను జడ్జ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఈ తిట్లు వింటూనే పెరిగా నేను ఇంట్లో కూడా. బట్ దెన్ స్లోలీ ఐ రియలైజ్డ్ గాసిప్స్ ఆర్ జస్ట్ నాట్ ఫర్ లిసనింగ్ అండ్ అరే రే ఇది అవుతోందా అది అవుతోందా అని. ఐ కైండ్ ఆఫ్ అనలైజ్డ్ అనమాట, అసలు అది ఈ పర్టిక్యులర్ స్టోరీ రైట్ నౌ దట్ ఇస్ కమింగ్ అవుట్ అండ్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్, మనకి హౌ ఇస్ ఇట్ క్రియేట్ an impact, asalu how is it changing us in any way ani. And idantha maniki teliyakundane it kind of slowly changes us in our whole you know, how we think, how we view, how we do things, a lot of it changes us. Ela change chestundi annadi definitely nenu meeku cheptanu. Stay tuned after this song.

గాసిప్స్ అండ్ పాప్ కల్చర్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, హౌ ఆర్ దే రిలేటెడ్ ఒక న్యూస్ ని ఎంత ఇదిగా చెప్పాలి అంటే, యు నో ద వే యు టెల్ ద స్టోరీ అండ్ ద వే యు ఇంటర్ప్రెట్ ద స్టోరీ, దానికి మనకి ఇప్పుడున్న యాక్సెస్ కి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇది అన్నమాట ఇంటర్ప్రిటేషన్స్. కొంతమంది మీతో ఉంటారు, కొంతమంది మీకు అగేన్స్ట్ ఉంటారు. నెవర్ ది లెస్ మీతో ఉండే వాళ్ళు అయితే డెఫినెట్లీ మీతో ఉన్నారు కదా, సో యూ కెన్ డెఫినెట్లీ క్లెయిమ్ అ స్పాట్ ఇన్ పాప్ కల్చర్ బికాస్ అరేరే ఇది నేను కూడా చేశాను ఏదో ఒక టైంలో, అరేరే ఐ ఆల్సో వాంట్ టు డూ దిస్ మేబీ, తను చేయడంలో ఇది తప్పేముంది, తను అలా చేయడంలో తప్పేముంది, వాళ్ళు అలా అనడంలో తప్పేముంది అని డెఫినెట్లీ ఒపీనియన్స్ వల్ల పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మాటల వల్ల పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అండ్ చేతల వల్ల కూడా అవుతారు. హౌ అన్నది మనం డెఫినెట్లీ మాట్లాడుకుందాము, బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్ అండ్ ఆఫ్టర్ దిస్ సాంగ్ విల్ గోయింగ్ టు అ బ్రేక్. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.

0: రేడియో సిరవి డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
2: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
1: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
1: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
1: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో 1-stop shop వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
6: భయా? ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గన్నీ చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 2:37 PM అండ్ మనం అలా జాలీ జాలీగా మాట్లాడుకుంటూ అండ్ పాటలు వింటూ వీఆర్ మూవింగ్ ఆన్ విత్ మిలేనియల్ ముచ్చట్లు. వైల్ వీఆర్ డిస్కసింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాసిప్. గాసిప్ చెప్పా కదా, అది ఒక నెగటివ్ వర్డ్. కానీ if you see celebrities life or celebrity edi chusna, they are selling a lifestyle. They are not just selling themselves anamata, it's more like vaalle phone vaadutunaru, vaalle bag vaadutunaru, vaalle weekend ekkadiki vacation kellaru. Alanti places or alanti things we may not be able to go to the exact places, but alanti aesthetic ni manam mana life lo ki teyadaniki try chestam, which is అండర్స్టాండబుల్ కదా. అరే ఇప్పుడు 80s లో వాళ్ళు ఆ చీర కట్టుకున్నారు, మనం ఈ చీర వేసుకోవాలి, యూనో యూ షుడ్ గెట్ సంథింగ్ సిమిలర్ టు దట్, ఆర్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ షూటింగ్ అయింది, వీ షుడ్ గో టు దట్ ప్లేస్ అండ్ ఎక్స్ప్లోర్ దట్ ప్లేస్ అని. అదలా అయినప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ఆల్సో టుక్ ఓవర్ అండ్ ఇట్స్ మోర్ లైక్ ఓకే సో వేర్ ఇస్ దిస్ పర్టిక్యులర్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, వేర్ ఆర్ దే హ్యాంగింగ్ అవుట్, వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ పిక్చర్స్ దట్ దే ఆర్ పుట్టింగ్, యునో వీ కైండ్ ఆఫ్ అడాప్ట్ దట్ ఏస్థెటిక్. దానికోసం ఆబ్వియస్లీ బిజినెసెస్ విల్ fight for that and you know bringing it to common people, bringing it to us, so that alanti food replicate chestu oka restaurant affordable to us, lekapothe alanti bags alanti for you know dresses replicate chestu. So you may think that okay ippudu Taylor Swift pellaindi, what's the big deal for me? And if you think what's the big deal for you, then definitely there is no big deal, there is nothing to worry about that also. But if you think that yes, I want to see the kind of dress she is wearing, I want to you know have a similar dress, ilanti guest list e untundi naaku kuda, where it's like 100 people, close people, I may also think of Madison Square Garden lo pelli chesukodaniki nenu try chestha if my budget is willing, or some place like Madison Square Garden. So it's not just about arey tan pelli chestundi, it has inconvenienced so many people, it has done this ani kaadu, the kind of lifestyle she is trying to sell. And let's talk more about this lifestyle after this break. Stay tuned, don't go anywhere, you're listening to me on Millennial Muchatlu.

జర్లగండి జర్లగండి జర్లగండి, గూగుల తిక్కిన గుంసు వచ్చనండి. జర్లగండి జర్

ఐఎమ్ బ్యాక్ విత్ అ వెరీ క్యూట్ స్టోరీ అనమాట. మనం రెండు పాటలు వినేసే టైంలో నాకు ఒక కాలర్ కాల్ చేశారు, ఐశ్వర్య గారు. షీ జస్ట్ టోల్డ్ మీ అ వెరీ వెరీ క్యూట్ స్టోరీ అండ్ హౌ యు నో నాట్ జస్ట్ సెలబ్రిటీ కల్చర్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, మనం కూడా సెలబ్రిటీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము అని. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఎండియరింగ్ స్టోరీ బికాస్ అ ఫ్యూ డేస్ బ్యాక్ దే వెంట్ టు ఎన్ ఈవెంట్ వేర్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐశ్వర్య గారు ఇట్ మస్ట్ హావ్ బీన్ అ వాచ్ పార్టీ ఆర్ సమ్ ప్లేస్ ఫర్ ద ఫుట్బాల్ మ్యాచెస్ కి వెళ్లారు అని. And when she went there, they got to meet the Spain players anamata, and they are Spain supporters. So Spain players ni chusinappudu her daughter had given she was wearing a bracelet of one of the players, and the player's name is Ferran Torres. So aina bracelet veskunappudu she got very excited, and she gave that bracelet that she made for herself for Ferran Torres to Ferran Torres. So Ferran Torres, she noticed that, then she started following him, you know, seeing that what her, was just curious maybe to see asla bracelet to ayina em chesaru enti ani. And turns out that mon New York lo practice sessions ki kuda he was wearing the bracelet that she had given ani. Isn't that very endearing? So ఇలాంటి స్టోరీస్ తెలిసినప్పుడు యునో ఇట్స్ నాట్ జస్ట్ లైక్ వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అని కాదు, మనం కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, విచ్ ఇస్ ఇన్ టర్న్ ఆల్సో ఎఫెక్టింగ్ అదర్ ఫ్యాన్స్. ఎఫెక్టింగ్ యాజ్ ఇన్ నేను అది నెగటివ్ కాంటెక్స్ట్ లో చెప్పట్లేదు ఎఫెక్టింగ్ అని, ఇన్ అ గుడ్ కాంటెక్స్ట్ ఇట్ ఇట్ కైండ్ ఆఫ్ యునో అదర్ ఫ్యాన్స్ నోటిస్ అండ్ సే వావ్ ఫెరాన్, అండ్ దెన్ విల్ ఆస్క్ హిమ్ అబౌట్ ద బ్రేస్లెట్, దెన్ హీల్ సే దట్ ఎవరో ఫ్యాన్ ఇచ్చారు నాకు ఆ బ్రేస్లెట్ అని. విచ్ కైండ్ ఆఫ్ మనకి మోమెంట్స్ ఇట్ క్రియేట్స్ దోస్ మోమెంట్స్ రైట్ దట్ విత్ ఫ్యాన్స్ ఆల్సో వెరీ లైక్ ఓకే సో ఇఫ్ ఐ గివ్ దెమ్ సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు ఆనర్ that gift ani. So this is how simple things influence us. Ippudu things like why is Salman Khan wearing that blue bracelet that he wears, maybe we don't know the story, maybe there is a bigger story behind it. So I would think that not all news is bad news or useless news ani, adi aithe naaku anipistundi. So I think this story does confirm it. So thank you Aishwarya garu for sharing this beautiful piece of this thing with us, and hope your team wins, or hope the best person, best team wins.

ఇవి అనమాట ఎండియరింగ్ ఫ్యాన్ మూమెంట్స్ దట్ మేక్ అస్ బిలీవ్ దట్ ఐ థింక్ వీ షుడ్ ఫాలో వాట్ దే ఆర్ డూయింగ్ అని. మరి అంత అర్జెంట్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వకండి. అవ్వాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ద వరల్డ్ ఇస్ యువర్ క్యాన్వాస్, పెయింట్ ఇట్ హౌ యూ లైక్ ఇట్ రైట్. మనకి ఇప్పుడున్న మీడియం కి లేకపోతే మనకి ఇప్పుడు కనెక్ట్ అయ్యే వేస్ ఎన్ని ఉన్నాయంటే సో డెఫినెట్లీ దేర్ ఇస్ నో స్టాపింగ్ ఎనీబడి అండ్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ రైట్. వీ గెట్ టు స్పీక్ టు అవర్ ఐడల్స్, వీ గెట్ టు మీట్ అవర్ ఐడల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. దే కమ్ నియర్ అవర్ టువర్డ్స్ రైట్. మనకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. వీ నో వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఎక్కడ హ్యాంగ్ అవుట్ అవుతున్నారని. డెఫినెట్లీ మనం కూడా డిసప్పాయింట్ అవుతాము వాళ్ళు ఒకవేళ మనకి యు నో సంథింగ్స్ హ్యాపెన్ దట్ వీ డోంట్ లైక్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్ అని. బట్ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్ అని అయితే నేను చెప్తాను. దాట్ ఈస్ మై అడ్వైజ్. అండ్ ఎస్, మనం ఆల్మోస్ట్ బ్రేక్ లోకి దగ్గరలో ఉన్నాం కాబట్టి విచ్ మీన్స్ ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్ అబౌట్ సనాస్ వెడ్ మీ గ్లామ్. సనాస్ వెడ్ మీ గ్లామ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ July 26th సండే ఫ్రమ్ 11 AM టు 7 PM. ఇట్స్ అ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో and it's happening at Frisco Hall Event Center, July 26th na 11 AM to 7 PM Frisco Hall Event Center lo Wed Me Glam Wedding Expo avutondi and ikkada vendor booths aithe they are all sold out currently. And there's only spot for 3 food booths and 1 spot for a food truck. So if you have a food booth or if you own a food truck, definitely reach out to them. And their number is 469-878-1001. 469-478-1001. And you can reserve your spot today. Meer edaina chestu ee particular announcement miss ayyaru ante స్టూడియో కాల్ చేసేయండి 972-636-1966 కి అండ్ దెన్ ఐ క్యాన్ యు నో గివ్ యూ ద నెసెసరీ డీటెయిల్స్ అగైన్ సనాజ్ వెడ్ మీ గ్లామ్ ఏది అంటే ఇట్స్ అ వెడ్డింగ్ ఎక్స్పో వేర్ ఆల్ ద వెడ్డింగ్ వెండర్స్ విల్ బీ టుగెదర్ అట్ వన్ ప్లేస్ అండ్ యూ క్యాన్ షాప్ ఇఫ్ యూర్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ ఆర్ ఇఫ్ యూర్ మ్యారేజ్ ఇస్ రౌండ్ ద కార్నర్ ఆర్ ఇఫ్ యూ థింక్ దట్ లెట్స్ గో జస్ట్ చెక్ ఇట్ అవుట్ అని. డెఫినెట్లీ దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ యూ. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ July 26th ఫ్రమ్ 11 AM టు 7 PM అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్.

0: నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట.
1: వీడు రాణా దగ్గుబాటు, ఇంకో లీడర్షిప్ క్వాలిటీస్
0: 100% పక్కా. డిటెక్టివ్ ఫోన్ మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం అమ్మాయి కవళిక.
2: ఇప్పుడే ప్రేమంతం నిలిచిపోయిందంట మామ. అరే యాదగుట్టంటే మనం చెప్పరాదా?

0: నాకు యుఎస్లో సీట్ వస్తే మాత్రం 3 మంత్స్లో వెళ్ళిపోతా.
1: 3 మంత్స్ ఉందిగా, చూద్దాం. ఒక పచ్చని తోటలో ఓ పెళ్లి, ఆ పెళ్లికి వచ్చిన గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒక చిన్న రిసెప్షన్ ఏరియా, అక్కడ ఇద్దరు అమ్మాయిలు, ఒకళ్ళు రోజ్ వాటర్ పోస్తారు, ఒకళ్ళు రోజ్ ఫ్లవర్ ఇస్తారు, ఆ ఇద్దరు మీరే. దానికి తప్ప దేని పనికి రాదు, వెతకండి. లేడీస్ హాస్టల్లో వెతికి ఆ బెల్లెలు ఎవరో నాకు చెప్పండి.

ఎంత పనిచేసినో నార్పరెడ్డి, నీ పెండ్లాన్ని ఇంత దృష్టి పెట్టినవే. ఒక్కసారిగా నా అమ్మ పాడిన పాట నువ్వు వినుంటే ఆడున్నా వాలిపోయాడు కదా.

కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ 3 PM అయిపోయింది. అండ్ దిస్ యాజ్ ఐ ఆల్వేస్ కాల్ ఇట్ ఇస్ ద లాస్ట్ స్పెల్ ఆఫ్ మిలేనియల్ ముచ్చట్లు. అండ్ ఈ 1 hour తర్వాత యూ హ్యావ్ సురభి డిటూర్. దాని తర్వాత మనకి హ్యాపీ హ్యాపీగా హ్యాపీ అవర్ అంటూ శ్రీకాంతి వచ్చేస్తారు. అండ్ దెన్ లైక్ ఐ ఆల్వేస్ సే వీకెండ్స్ ఆర్ సూపర్ బిజీ అట్ రేడియో సురభి. సో ఎక్కడికి వెళ్ళకండి, స్టే ట్యూన్ టు రేడియో సురభి బికాస్ వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ కమింగ్ అప్ ఫర్ యూ. అండ్ మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 hour నుంచి 4 PM వరకు. ప్రస్తుతం స్టూడియోల టైం 3:09 PM. ఇందాక నేను 2:09 PM కి వెల్కమ్ బ్యాక్ చెప్పాను, ఇప్పుడు 2:09 PM కి వెల్కమ్ బ్యాక్ చెప్తున్నాను. అండ్ ఎస్ వి ఆర్ డిస్కసింగ్, వి వర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ పాప్ కల్చర్ అండ్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ అవర్ లైఫ్. పాప్ కల్చర్ అన్నది ఇఫ్ యూ థింక్ ఇట్స్ యునో లేదు ఇది Why do we need all this? అసలు ఎందుకు అనవసరంగా ఇదంతా అవసరం లేదు అక్కర్లేదు అనుకుంటే డెఫినెట్లీ అక్కర్లేదు. ఎందుకు మనకి మనం కావాలంటే వీ క్యాన్ పే అటెన్షన్ టు థింగ్స్ దట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఎస్ డెఫినెట్లీ అలానే అనుకోవచ్చు మనము, అండ్ అలా అనుకోవడంలో తప్పే లేదు. అండ్ ఎస్ వాట్ ఈస్ ద అదర్ న్యూస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ ఇస్ నేను ఇందాకే చెప్పినట్టు వీ హ్యావ్ అవర్ ఫైనల్స్ ఆన్ సండే. సో మీరందరూ ఫుట్బాల్ ఫ్యానటిక్స్ హూఎవర్ ఇస్ అవుట్ దేర్, ఐ ఎమ్ నాట్ వన్, సో ఫుట్బాల్ చూసే వాళ్ళందరూ మీరందరూ యూఆర్ రెడీ ఫర్ ద ఫైనల్స్ అండ్ యూఆర్ రెడీ ఫర్ ద టీమ్ అనుకుంటాను. సో నాకు ఇప్పుడు ఐ వాంట్ త్రో దిస్ అవుట్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్ హు ఆర్ డ్రైవింగ్ ఆర్ హు ఆర్ లిసనింగ్ టు మీ. మీరు ఏ టీమ్ ని సపోర్ట్ చేస్తున్నారు? ఆర్ యూ టీమ్ అర్జెంటీనా ఆర్ ఆర్ యూ టీమ్ స్పెయిన్? లెట్ సీ నాకు ఏ టీమ్ కాల్స్ ఎక్కువ వస్తాయో, ఇఫ్ ఇట్స్ అర్జెంటీనా ఆర్ స్పెయిన్. 9726361966 కాల్ చేయండి అండ్ లెట్ సీ హూ విన్స్ దిస్ లైట్ స్మాల్ మ్యాచ్ ఫ్యాన్ మ్యాచ్ ఆన్ రేడియో. What team are you supporting? Argentina na Spain na? నాకు కాల్ చేసి చెప్పేయండి. అండ్ లెట్ సీ మోర్ స్పెయిన్ సపోర్టర్స్ కాల్ చేస్తారా, మోర్ అర్జెంటీనా సపోర్టర్స్ కాల్ చేస్తారా.

ఎస్ పాటలోకి బిఫోర్ బ్రేకింగ్ ఇన్ టు ద సాంగ్ నేను అడిగా మిమ్మల్ని హూ ఆర్ యూ సపోర్టింగ్ అర్జెంటీనా ఆర్ స్పెయిన్ ఐ ఆల్రెడీ హ్యావ్ టూ వోట్స్ ఫార్ అర్జెంటీనా సో వేర్ ఆర్ యూ స్పెయిన్ ఫ్యాన్స్ యాట్ ముదిత్ అండ్ సాయి కాల్ చేశారు అండ్ దే సెడ్ దట్ అర్జెంటీనా సో మీకు హూ ఇస్ యోర్ హూ ఆర్ యూ సపోర్టింగ్ మీరే టీమ్ గెలుస్తుంది అనుకుంటున్నారు 9726361966 లెట్ సీ హూ విన్స్ దిస్ మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు I have some interesting songs lined up for all of you so ఎక్కడికి వెళ్ళకండి వింటూనే ఉండండి మాతో రేడియో సురభి

మిలేనియల్ ముచ్చట్లు మీరు వింటున్నారు అండ్ మిలేనియల్ కబుర్లు నేను చెప్తున్నాను. ఆన్ మిలేనియల్ ముచ్చట్లు ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ దట్ సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మనం ఆల్మోస్ట్ ఇంకొక 2 మినిట్స్ లో బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాము. అండ్ బ్రేక్ లోకి వెళ్ళబోతుంటే వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టెల్ యూ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ డాలస్. ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ డాలస్ అని ఇప్పటికీ మనందరికీ తెలిసిపోయి ఉంటుంది. పద్మశ్రీ అండ్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు డాలస్ వస్తున్నారు అని. It's not a big news, but it's going to be a full-length musical extravaganza. Ani meer anticipate cheyali, dankante 4 times avutundani anticipate cheyali ani cheptunna nenu. And this is happening at Comerica Center on Saturday, 25th July. Comerica Center lo jaragabothundi Saturday, 25th July from 6 p.m. onwards. And if you are interested in booking your tickets or if you have already booked your tickets, good. ఒకవేళ మీరు బుక్ చేసుకుంటున్నారు అంటే tinyurl.com/mmkiravani show tinyurl.com/mmkiravani show. And this show is brought to you by Desi Bells and Visual Vibe. So definitely meeru book cheskoledu or if you are not aware of this concert ante head to tinyurl.com/mmkiravani show and book cheskondi mee tickets. Radio partner Radio Surabhi. So stay tuned, don't go anywhere. Where I will be back after this short break. The Argentina-Spain match on Radio Surabhi is going on. So, మీరు చెప్పండి ఎవరు గెలుస్తారు, అర్జెంటీనా స్పెయినా అని. రైట్ నౌ అర్జెంటీనా ఇస్ లీడింగ్, సో మీరు కూడా ఇఫ్ యు ఆర్ అ స్పెయిన్ ఫ్యాన్ డూ వోట్ ఫర్ స్పెయిన్. స్టే ట్యూన్డ్, యు ఆర్ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు.

0: the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hiya.
4: Hi, name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani oka kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesi
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్.

0: హ్యాష్ట్యాగ్ లైవ్ మూమెంట్స్.
1: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ యూ మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
1: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
1: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంజలి గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

Well, last half an hour of Millennial Muchatlu. And yes, manam maatladukuntunnam celebrity culture, PR culture and lots of other things. 3:30 aithe manaki matram, it's Tollywood gossip time sometimes. Kabatti, today's Tollywood gossip, what is it saying? Chudamu, what is happening ani? Meerandaru chuse untaru, mana వరుణ్ సందేశ్ సారీ వరుణ్ తేజ్ గారి న్యూ మూవీ టీజర్. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ ఎట్, డూ గో వాచ్ ఇట్. డెఫినెట్లీ కొరియన్ కనకరాజు అన్న దాంతో ఐ థింక్ ఆయన ఇంట్రొడక్షన్ వచ్చింది దట్ హీస్ కొరియన్ కనకరాజు అని. అండ్ ఐఎమ్ క్యూరియస్ టు సీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ అని. August 7th, 2026 రిలీజ్ అవబోతోంది. అండ్ లోకేష్ కనకరాజ్ ఇస్ గోయింగ్ to make his debut in this film. So ela undabothundi cinema, I don't know. Oh, actually this is not the film, sorry, I mistaken. Korean Kanagaraju vere cinema and Lokesh Kanagaraju gari cinema that is going to release under the title DC and the cinema to release avabothundi August 7th na. At the same time manaki Korean Kanagaraju release avabothundi Telugu lo. So DC versus Korean Kanagaraju ela undabothundi, what do you think? మనకి కొరియన్ కనకరాజు ఆడుతుందా, డీసీ ఆడుతుందా అని. బికాజ్ సమ్టైమ్స్ బాక్స్ ఆఫీస్ ఎంత అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుందంటే, మనం ఒకటి హిట్ అవుతుంది అనుకుంటాము, బట్ టర్న్స్ అవుట్ దట్ వోంట్ బి అ మ్యాసివ్ హిట్ యాజ్ అపోజ్ టు వాట్ యూ థాట్ వుడెంట్ బి అ హిట్ కదా. చాలా సార్లు నాతో అయింది. అండ్ ఇటీవల లెనిన్ సినిమా, బికాస్ ఐ డోంట్ మీన్ టు సే లెనిన్ ఇస్ అ బ్యాడ్ మూవీ ఆర్ లెనిన్ చూడద్దు అదంతా నేను అసలు చెప్పట్లేదు, బట్ లెనిన్ హిట్ అవుతుందా అన్న ఎక్స్పెక్టేషన్ తోనే వెళ్ళింది. అండ్ వెరీ రైట్లీ సో, బికాస్ అందుకే అంటున్నారు కదా అందరూ దట్ అఖిల్ కి హిట్ వచ్చింది ఇన్నాళ్ల తర్వాత అని. సో సిమిలర్లీ అది లెనిన్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అసలు ఏమవుతుంది అని. సర్ప్రైజింగ్లీ లెనిన్ డిడ్ వెరీ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్. సో ఐఎమ్ ఆల్సో క్యూరియస్ టు వాచ్ దిస్ మూవీ నౌ, బికాస్ అఖిల్ వి ఎన్ని సినిమాలు చూసినా ఇప్పటికీ ఐ వాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ బట్ విత్ దిస్ మూవీ లెట్స్ సీ. అండ్ ఆల్సో బికాస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ భాగ్యశ్రీ. ఎస్, అండ్ మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లో, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. మై క్వశ్చన్ స్టిల్ స్టాండ్స్, విచ్ టీమ్ ఇస్ గోయింగ్ టు విన్ ఆన్ సండే మన ఫిఫా 2026 ఫైనల్స్ లో? ఇస్ ఇట్ అర్జెంటీనా ఆర్ ఇస్ ఇట్ స్పెయిన్? మీరు ఏ టీమ్ ని సపోర్ట్ చేస్తున్నారు? సో ఫార్ అర్జెంటీనా ఇస్ లీడింగ్ బికాస్ మోస్ట్ పీపుల్ హావ్ కాల్డ్ మీ సేయింగ్ దట్ అర్జెంటీనా ఇస్ గోయింగ్ టు విన్. సో మీరు కనుక స్పెయిన్ ని సపోర్ట్ చేసేటైతే డోంట్ డిలే, కాల్ మీ ఆన్ 972-636-1966.

ఇన్ఫాక్ట్ నా మనసు అప్పటి వరకు ఏవో పాత పాటలు పాడుతూ ఉండేది. జీవితంలో ఫస్ట్ టైం తన్ని చూడగానే ఒక కొత్త పాట, మై ఓన్ కంపోజిషన్.

రోజు ఒక కళ ఈ రోజుకి గుర్తుంది డాడీ.

వెల్కమ్ బ్యాక్. అండ్ ఒక డ్రీమీ డ్రీమీ పాట వినేసి వచ్చాము. సమ్ టైమ్స్ సమ్ యాక్ట్రెసెస్ జస్ట్ గివ్ అస్ ద డ్రీమీ వైబ్ అనుకుంటా. నాకు సమీరా రెడ్డి ఒకరు అండ్ సోనాలి బింద్రే. సోనాలి బింద్రే ఐ కెన్ జస్ట్ అడ్మైర్ హర్ బ్యూటీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఓన్లీ అనిపిస్తుంది. షీ ఇస్ సో సో సో ప్రిటీ, సో బ్యూటిఫుల్. అసలు ఒక దెర్ ఇస్ అ ఆరా ఇన్ హర్ అంతే. నాకు తనని స్క్రీన్ మీద చూస్తూనే ఉండాలనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ షీఈస్ నాట్ యాక్టింగ్ నౌ, అండ్ షీఈస్ నౌ అ సోషలైట్. అప్పుడప్పుడు యాక్ట్ చేస్తున్నారు కొన్ని కొన్ని సిరీస్ లో, బట్ షీఈస్ నాట్ అ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్. మొన్న ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆవిడ దట్ షీఈస్ విల్లింగ్ టు రిటర్న్ టు తెలుగు ఫిల్మ్స్ ఇఫ్ గివెన్ ద రైట్ స్క్రిప్ట్ అని. ఐ హోప్ షీ గెట్స్ ద రైట్ స్క్రిప్ట్ అండ్ మనం మళ్ళీ ఆవిడని చూడగలుగుతాము ఆన్ స్క్రీన్ ఫార్ తెలుగు ఓటీటీ ఆర్ సిరీస్ ఆర్ మూవీ. దేనికో దానికి విల్ బి ఏబుల్ టు సీ హర్ అని అయితే ఐఎమ్ ప్రేయింగ్, బికాస్ హార్ట్ ఫర్ సోనాలి బింద్రే. అండ్ డ్రీమీ పాటలు ఎలాగో వింటున్నాం కాబట్టి హియర్స్ అనదర్ డ్రీమీ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మై క్వశ్చన్ స్టిల్ స్టాండ్స్, ఇస్ ఇట్ అర్జెంటీనా ఆర్ స్పెయిన్? 9726361966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, handle it the Swadeshi way.
3: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

Hello, hi, good evening. Welcome to Surbhi Detour with me, Rajeshwari. Nenu meeto paatu ee roju sayankalam 7 gantala daaka untanu. How is everybody doing? Happy Friday. Em jarugutondi ee life lo? And enti visheshalu? ఈ వారం అంతా ఎలా గడిచింది? ఐ నో ఐ స్పోక్ టు యూ ఆన్ మండే, అనుకోకుండా మండే మాట్లాడాను, మళ్ళీ ఇవాళ ఫ్రైడే. సో వీక్ బిగినింగ్ లో నేను వచ్చాను, మళ్ళీ వీక్ ఎండింగ్ లో నేను వచ్చాను ఆల్మోస్ట్. సో వీకెండ్ ప్లాన్స్ ఏంటి, ఏం జరుగుతుంది, హౌ ఇస్ ద వెదర్ ట్రీటింగ్ యూ, హౌ ఇస్ సమ్మర్ ట్రీటింగ్ యూ, లెట్స్ టాక్ ఎ లిటిల్ బిట్. ఇవాళ కొంచెం వెరైటీగా కొన్ని కొత్త విషయాలు, కొత్త విషయాలు అంటే మనకు బాగా పాత విషయాలు, కాకపోతే సరదాగా కొన్ని కొత్త కబుర్లు చెప్పుకుందామని అనిపించింది నాకు. సో కాల్ మీ and tell me what you would like to listen this evening. I do have a mix of songs, paata kotta anni kalpi konni paatalu nenu anukunnanu na playlist mee degiriki vachestundi, but meere em anukuntunaru, what does your heart say? You know you can call me because this is drive time, which is your time. So 972-636-1966 for all your requests and dedications. Once again, happy Friday, and meer vintunnadi nannu Rajeshwarini on Surabhi Detour.

ఓకే వెల్కమ్ బ్యాక్. అండ్ ఇవాళ జూలై 17 తారీఖు స్టూడియోలో టైం ఇప్పుడు 4:18. అండ్ బయట యాక్చువల్ గా ఇవాళ వెదర్ చాలా బాగుంది. ఐ థింక్ మాక్సిమం ఇవాళ 93 టచ్ అవుతున్నట్టుంది. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ వెదర్ ఈరోజు అండ్ పర్ఫెక్ట్ ఫర్ అ ఫ్రైడే ఈవినింగ్ ఐ థింక్ ఆర్ ఫర్ అ ఫ్రైడే అండ్ ఈవినింగ్ నాట్ నెసెసర్లీ ఈవినింగ్ బట్ ఫర్ అ ఫ్రైడే పర్ఫెక్ట్ వెదర్. ఫ్రైడే రాగానే ఆటోమేటికలీ మైండ్స్ ఒకలాగా ట్యూన్ అయిపోయి ఉంటాయి కదా మనం. ఓకే వెదర్ విత్ ద వీక్ అయిపోయింది, ఇంకా హాలిడే మూడ్ వీకెండ్ మూడ్ అలా వచ్చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ అనమాట. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ ద ఈవినింగ్ అండ్ వీకెండ్? డాలస్ లో చాలా చాలా ఎక్సైటింగ్ ఎక్సైట్మెంట్స్, యాక్చువల్లీ చాలా కొత్త అట్రాక్షన్స్ డాలస్ లో వచ్చినాయి కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఇఫ్ యు ఆర్ యంగ్ ఫ్యామిలీ విత్ యంగ్ కిడ్స్ ఉన్న ఫ్యామిలీస్ అయితే కనుక డెఫినెట్లీ చాలా బిజీ బిజీగా ఉంటుండొచ్చు. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ త్రూ ఎంత, ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ లో సమ్మర్ కూడా అయిపోతుంది, సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి కాబట్టి డెఫినెట్ గా ఈ మిగిలిన ఈ కాసిన రోజుల్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ అయితే ప్లాన్ చేస్తూ ఉండింటారు. కాల్ చేసి షేర్ చేయండి వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ డాలస్ ఇఫ్ యు ఆర్ హియర్.

Okay, so ee weekend chaala mandi, of course on Sunday everybody have set plans, everybody online no chaala mandi, most of them would have had set plans, have set plans. Naaku Ritwik call chesi chaala busy ga unnanu cheppadu weekend, and oka manchi paata adigadu, paata vestha, but paata ese mundara what is going on around us? Are you all keeping an eye on the news updates and generally updates chutupakkala pravanchalo em jarugutundi ani? And ivalla oka rendu topics nenu mee mundu teeskuravalanukuntunnanu. I don't know how much you will participate, meer entha ee conversation lo participate chestaro teliyadu gaani, but for sure we must bring the topic aithe tevalsinde because drive time show kabatti ivalla avutondi kabatti. But avanni manam maatlade mundara let's talk something fun. What is happening with the weekend situation? And okavela you're not a sports lover or you're not very much fond of whatever is happening with the World Cup right now, then what is on your list? What's on your cards? What are you trying to plan? Let's talk a little bit about that. And ye cinemalu chudalanukuntunnaru ee weekend? నాకు యాక్చువల్లీ ఈ ఫ్రైడే ఈవినింగ్ నుంచి ఐ నీడ్ సమ్ రికమెండేషన్స్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో. నాకు చాలా బోర్ కొట్టేసింది ఓటీటీలో సిమిలర్ థింగ్స్ చూసి చూసి చూసి నాకు బోర్ కొట్టేసింది. సో ఐ వాంట్ సంథింగ్ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రికమెండేషన్స్ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్. 9726361966. అయితే ఇవాళ ఇంకొక టాపిక్ కూడా నేను మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ మేబీ ఈ పాట అయిన తర్వాత మనం ఎలాగో కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి పాట అయిపోగానే బ్రేక్ బ్రేక్ తర్వాత వచ్చాక ఈ టాపిక్ తీసుకొస్తా. బట్ ఫర్ యూ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్ యూ నో వాట్ టు డూ. 9726361966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తుల్సిని సంప్రదించండి.

0: तुलसी 9797972654 और विजिट astroramji.com.
1: हेलो डिनर प्लान चेंटी ग्रुप लेवर एम सप्लाई सेलर.
2: What a dare, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేనేం ఉండలేదు రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

నాకైతే చాలా రికమెండేషన్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ ఒక 6-7 రికమెండేషన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ఆసమ్. ఒక పెద్ద లిస్ట్ తయారైంది సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీకెండ్స్ ఐఎమ్ కవర్డ్ అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతా, అండ్ డెఫినెట్లీ ఐల్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ ఈ పేర్లు. కొన్ని నాకు వచ్చిన పేర్లు మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ షేర్ యువర్ థాట్స్ ఇఫ్ యూ వుడ్ లైక్. బట్ నాకు వచ్చిన పేర్లు అయితే పరిమళ అండ్ కో, మేడ్ ఇన్ ఇండియా, టైటన్ స్టోరీస్ అండ్ అఫ్ కోర్స్ మా ఇంటి బంగారం అండ్ తష్కరీ అండ్ ఇంకా మీకేమైనా ఉంటే. ఓ యాక్చువల్లీ వన్ మోర్ థింగ్, షీప్ డిటెక్టివ్స్. సో ఇవన్నమాట నాకు వచ్చిన రికమెండేషన్స్. మీకేమైనా తెలిస్తే మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నా కూడా కాల్ చేయొచ్చు. బిఫోర్ వీ టాక్ మోర్, లెట్ మీ రిమైండ్ యూ దట్ నాట్ టూ ఫార్ నెక్స్ట్ సాటర్డే జులై 25 తారీఖు డాలస్ లో ఒక సూపర్ డూపర్ ఆసమ్ ఈవెంట్ జరగబోతోంది, విచ్ ఇస్ అఫ్ కోర్స్ కిరవాణి గారి లైవ్ కాన్సర్ట్ ఇన్ డాలస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. So if you are excited about this, then ee party ki meer tickets koneskon untara nan anukuntunnanu nenu. But if you are looking for some group discounts or wanting to purchase the tickets as a group, definitely reach out. You can reach out to us or you can also reach out to Decibels Audio wala ఇన్స్టా పేజ్ లో మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు, లేదా విజువల్ వైబ్ ఇన్స్టా పేజ్ లో కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ జులై 25th కొమెరికా సెంటర్ లో జరగబోతోంది సాయంత్రం 6:00 నుంచి. సో గో గెట్ యూర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show. అదన్నమాట సంగతి. అండ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ నాకైతే సింగర్స్ పేర్లు అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై రేంజ్ లో ఉన్నాయి. ఎనీవే నెక్స్ట్ పాట కూడా రిక్వెస్ట్, సాంగ్ ఇంతకు ముందు మనం విన్న పాట వాజ్ ఫర్ రిత్విక్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్. అండ్ ఇప్పుడు మీరు వినే పాట విద్యా గారి కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇన్ అండ్ షేరింగ్ సమ్ రికమెండేషన్స్. మీకేమైనా ఉంటే కూడా కాల్ చేసి చెప్పండి.

డల్స్ లో న్యూస్ ఎలాంటి రకాల హెడ్లైన్స్ వస్తున్నాయి ఈ మధ్య అంటే, కొన్ని కొన్ని చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి, కొన్ని కొన్ని చాలా, ఒక్కోసారి కొంచెం రేజ్ వస్తుంది, కోపం వస్తుంది, ఒక్కో రోజు ఒకసారి పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది, అలా రకరకాల వార్తలు. ఐ మీన్ ఐ విల్ టెల్ యూ నేను ఎగ్జాక్ట్లీ ఏ హెడ్లైన్ గురించి మాట్లాడుతున్నాను అన్నది కూడా చెప్తాను గానీ, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం మాట్లాడుకోవడానికి ఇంపార్టెంట్ గా ఏం జరుగుతుంది బయట అంటే, వాతావరణం మనకి బానే ఉన్నా కూడా అక్కడక్కడ ఈ వీక్ ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే చాలా ఉండినాయి. అండ్ ఐ హ్యాపెన్ టు టేక్ ఎ ట్రిప్ టు ఆస్టిన్ అండ్ కమ్, అక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే అసలు ఒక రేంజ్ లో ఉన్నాయి అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఇన్ కేస్ యు ఆర్ డ్రైవింగ్ అరౌండ్, మీరు ఏదైనా ఏరియాస్ కి వెళ్తూ ఉంటే గనక ముందు ఒకసారి వెదర్ చెక్ చేసుకోండి, అండ్ ఆ ఏరియా సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి, ముందు కొంచెం మేక్ ష్యూర్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ద సేఫ్ zones and safe places and make sure you're fine. That's the first thing I wanted to tell you. Secondly, of course, ee weekend andaru chaala chaala busy ga unnade enti den gurinchi, world cup gurinchi definitely, and andarki avi common plans unnai. There's another commonality ee weekend chaala mandiki unnadi nenu notice chesindi ippudaka vachin calls batti, is many people are planning to watch Odyssey. Konna mandi they got lucky with the tickets, some people didn't. So if you are somebody in that list, share your situation definitely, and I'm here to know more about your plans. 972-636-1966. Dallas lo inkoka Indian restaurant kuda it's taking the headline news. If you know which restaurant that is, call chesi cheppandi. Oka Indian restaurant adi mainstream media lo baga news coverage lo undi, Indian vegetarian restaurant, entakanna nenu hint ivanu, but do let me know which restaurant are you thinking it is, which is in the news headlines this week in Dallas. Okay, naaku inka konni request songs unnai, nen next paata vinipinchestunna Vijay garu, I hope you are still tuned in, and meer adigina paata Tarak cinema nunchi. I don't think I want to ask any question, not yet, but in case you have something to share, call cheyochu, and meer emaina vinnalanukunna kuda call cheyandi 972-636-1966. Ee roju ippudaka vastunna playlist first rendu paatalu tappa anni meeve, so let's keep the momentum going. I'm waiting for your calls.

0: थोड़ा सा हिप थोड़ा सा हॉप ओके बट आई हैव मोर टू टॉक एंड आई हैव సుగత్రి గారు విత్ మీ మిమ్మల్ని ఆన్ ఆఫ్ తీసుకోవాల్సి వచ్చింది పాట అయిపోయింది కాబట్టి ఎలా ఉన్నారండి ఏం జరుగుతుంది ప్యాకింగ్ షాపింగ్ అవన్నీ జరుగుతున్నాయా
1: కొంచెం కొంచెం
0: ఎక్సైట్మెంటా
1: ఏముంది పిల్లలకి కూర్చుంది
0: అదేంటి మీరు ఇప్పుడు ఆఫీర్ లో మీకు కూడా ఎక్సైట్మెంట్ ఉందన్నారు కదా ఉండాలి లేకపోతే
1: ఉంది ఉంది ఉంది అలాగే అంటే మీరు ఎదుర్కొని చెప్తానంటే మీరు అక్కడికి వెళ్ళినా కూడా రేడియో వినండి అంటే మా ఆయన ఇప్పటికే ముత్తుకుంటుంటాడు మీకు రాజశేఖర్ గారు రేడియో చూసి ఫస్ట్ హస్బెండ్ నేను సెకండ్ అని చెప్తుంటా
0: వినడానికి చాలా బాగుంది కానీ ఇప్పుడు నిజం చెప్పండి నిజమేనా అది
1: నేను చెప్తాను నిజం
0: మీరు ఎక్కడికైనా ఎక్కడికెళ్ళినా వింటున్నారా నిజంగా
1: అబద్ధమంటారా
0: అరే సూపర్ అయితే
1: నేను మన షికాగో వెళ్ళా లాస్ట్ వీక్ వాళ్ళందరికీ వినిపించా
0: అవును వాళ్ళతో
1: ఏమన్నా
0: యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారా లేదా వాళ్ళని
1: చేసి పెట్టొచ్చా మరి
0: అసలు అద్ది కదా సుగత్ గారు అంటే
1: ఏమంటే ఆ రోజు ఒక సండే అనమాట అయితే నేను 7-8 అయిపోయింది అక్కడ అయితే ఆ రోజు ఇద్దరు గారు వస్తారు సరే ఆవిడ వాళ్ళ అత్తగారు ఉన్నారు మా కజిన్ వాళ్ళ అత్తగారు అంటే నేను అన్నాను కదా అత్తయ్య గారు అత్తయ్య గారు మీరు రోజు ఇచ్చిపోయిందండి పాత పాటలు వస్తాయని చెప్పా
0: ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ స్ప్రెడింగ్ ద వర్డ్ మాకు అదే కావాలి
1: ఓకే మరి
0: సో మీకేం పాటండి మరి
1: ఏం పాటేస్తారు జానకి గారు పాటేస్తారు మీరంతా ఇప్పటి వేస్తున్నారు
0: ఏ అప్పటి కూడా వేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ డే అప్పటిదే వస్తుంది మీ అప్పుడు అప్పటి పాట అంటే మరి మీ దృష్టిలో ఏంటో నాకు తెలియదు బట్ ఒకటైతే లైన్ అప్ చేసి పెట్టా రెడీగా
1: అప్పుడు ఇప్పుడు ఏముంది లేండి అన్ని మంచి పాటలు వేసాయని సరే స్వయం కృషిలో పాట వేసాయండి
0: స్వయం కృషిలో పాట ఓకే తప్పకుండా బ్రేక్
1: విజయశాంతి విజయశాంతి ఉంది కదా
0: అవును
1: జానకి గారు
0: ఓకే తప్పకుండా ఇక్కడ ఇంకా ఆ పాటకి ఇంకో ఫ్యాన్ కూడా ఉన్నారు స్టూడియోలో తప్పకుండా వేస్తాను బట్ బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం సో బ్రేక్ అయ్యాక ఇంకొక పాట ఉంది అది
1: థ్యాంక్
0: యూ సో మచ్ ఫర్ కాలింగ్
1: బాయ్
0: సో ఇంకా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఎంజాయ్ యువర్ ట్రిప్స్ అండ్ ఎంజాయ్ యువర్ హాలిడేస్ యువర్ సమ్మర్ వెకేషన్ అండ్ ఏం చేసినా గానీ సేఫ్ గానే ఉండండి దట్స్ ఆల్ ఐ విల్ సే ఎక్కడికి వెళ్తున్నారో చూసుకొని కొంచెం అక్కడ వెదర్ అఫ్ కోర్స్ నాట్ దట్ యూ డోంట్ నో బట్ జస్ట్ అ రిమైండర్ వెదర్ ఎస్పెషలీ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ గా అయిపోయింది కాబట్టి ప్రపంచం అంతా అన్ని రకాలుగా అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు అ ప్లేస్ ఆఫ్ హై విజిబిలిటీ ఐ వుడ్ అడ్వైజ్ ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండండి డ్రైవ్ చేస్తుంటే డూ నాట్ డ్రైవ్ ఇన్ ద నైట్స్ అండ్ వెన్ యూఆర్ టైర్డ్ అది గుడ్ థింగ్స్ మాట్లాడుకుందాం ఇంకొంచెం సేపు దేర్ సంథింగ్ మోర్ దట్ ఐ వాంట్ టు టాక్ టు యూ బట్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి బ్రేక్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం అండ్ మంచి మంచి పాటలు మీరు అడిగిన పాటలే లైన్అప్ చేసి పెట్టాను వి విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ క్విక్లీ లెట్ మీ రిమైండ్ యూ సన్నాస్ వెడ్ మీ గ్లామ్ This is coming to Dallas on July 26th, 11 a.m. nunchi 7 p.m. daaka. And Radio Surabhi is happy to be partnering with them. I think vaallu, they're almost sold out with their vendor booths. Only 3 spots migili unnai. So if you are a vendor, then definitely reach out to them. There's one spot for a food truck. So in case you are a food vendor also, you can reach out to them. Call or WhatsApp 469-878-0101 or you can even reach out to Radio Surabhi if you have any questions and we'll try to answer and connect them. You're listening to me, Rajeshwari, only on Surabhi Detour on 107.9 FM HD3. America lo telugunistam and I will be right back. Don't go anywhere. I have something fun to share also.
2: Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Anni pettukunnanra, idigo mee naanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam, kharchu okati.
3: Vikram, Jian ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
1: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: Amma, Saturday movie?
1: Mm-mm, Manabadi class.
4: Amma, old McDonald had a farm.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Mana shanti, mental peace. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నా,
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: Okay, we have a caller. Okay, announcement cheyadaniki. Hello, andi meeru on air unnaru, mee maatalu shrotalu vintunnaru.
1: Good evening, andi.
0: Hello.
1: Hello.
0: Yeah,
1: good evening, andi. Naa peru Prabhakar.
0: Prabhakar garu, cheppandi.
1: అది ఒక అనౌన్స్మెంట్ ఒకటి చూశాను ఆన్లైన్ లో. ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్ అనౌన్స్మెంట్ ఫర్ ఎవ్రీబడి. దెర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆపరేషన్ స్లో డౌన్ అని, డ్రైవ్ సేఫ్ బీ స్మార్ట్ అని రేపటి నుంచి ఫర్ 2 weeks దే ఆర్ డూయింగ్, అండ్ దే ఆర్ గోయింగ్ టు ఎన్ఫోర్స్ ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ అబౌట్ ద స్పీడ్.
0: Yeah, I did actually last weekend, you know, din mid oka special announcement chesaru. Yeah. I did, definitely it's another reminder, is very very important, and thank you for bringing that up.
1: Yeah, thank you so
0: much. Yeah, thanks Andy. Thank you for letting us know. Yeah.
1: No problem.
0: ఓకే ఎస్, సో ఆపరేషన్ స్లో డౌన్ మనం లాస్ట్ వీక్ దాని గురించి మాట్లాడుకున్నాము. బిఫోర్ ఐ గో దేర్, మనం ఇంతకు ముందు విన్న పాట లంకేశ్వరుడు సినిమాలోది, అండ్ ఆ పాట ఈజ్ ఆల్సో రిక్వెస్ట్ సాంగ్. సో నేను ఆ పాట వినిపించే ముందర ఎవరైతే పాట రిక్వెస్ట్ చేశారో ఆయన నాకేం చెప్పారంటే, మనం అదృష్ట సినిమా నుంచి పాట విన్నాం కదా, తారక్ నటించిన సినిమా, అది కూడా రిక్వెస్ట్ సాంగే, విజయ్ గారి రిక్వెస్ట్. ఆ పాటలో థోడా సా ప్యార్ డాలో థోడా సా ఫైర్ డాలో అని వస్తుంది కదా లిరిక్ మీకు గుర్తుంటే, సో దాని మీద ఆయన చెప్పారనమాట, థోడా సా ప్యార్ డాలో అనగానే థోడా సా ప్యాస్ డాలో గుర్తొచ్చింది నాకు అని. ఆయన అలా అన్న తర్వాత ఇప్పుడు నాకు కూడా థోడా సా ప్యాస్ డాలో అని పానీపూరి తినాలని నాకు కూడా అనిపిస్తుంది. డెఫినెట్లీ దిస్ ఇస్ ద ఈవినింగ్ టైమ్, స్నాక్ టైమ్, అండ్ ఫ్రైడే ఈవినింగ్ వాట్ బెస్ట్ టైమ్, డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి. ఆ పాటలో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ లిరిక్, ఆ పాట అంతా కూడా ఇంట్రెస్టింగ్ లిరిక్ ఉంటుంది. కానీ నాకు ఎస్పెషలీ వెన్ ఐ లిసన్, నేను కూడా అదే టైంలో నాకు ఆ కాల్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ లో ఐ వాస్ థింకింగ్ ఇది అదేదో ఒక రెసిపీ చెప్పినట్టుగా ఉంది అని. బట్ అఫ్ కోర్స్ ద ఇంటెంట్ ఆఫ్ ద సాంగ్ కూడా అదే కదా, రెసిపీ చెప్పినట్టుగా ఉండాలి అని, అండ్ హెన్స్ ద సాంగ్. బట్ ఎనీవే, సో జివ్వుమని కొండగారి పాట మనం లంకేశ్వరుడు సినిమాలోంచి పాట విన్నాము. ఆ పాట నేను చాలా రోజులైంది కదా అని అది వినిపించాను, కానీ బిగినింగ్ ఆఫ్ ద సాంగ్ ది ఆడియో వాజ్ వెరీ బ్యాడ్, సో ఐ అపాలజైజ్. అది నేను కాల్స్ వల్ల సగం పాట అయ్యాక నేను రియలైజ్ అవ్వలేదు ఆడియో బాగాలేదని. సో దట్స్ వెన్ ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ యూ ద బెటర్ క్వాలిటీ సాంగ్. జానకి గారు మను గారు పాడిన పాట అది ఎంత బాగుంటుందో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హర్డ్ దట్ సాంగ్. ఐ హోప్ యూ డిడ్ టు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ రిక్వెస్ట్ డెఫినెట్లీ కాల్ చేయండి. సుగాత్రి గారు కూడా ఒక ప్రత్యేకమైన పాట అడిగారు కాబట్టి ఆ పాట కూడా మనం విందాం. బట్ బిఫోర్ దట్ మరి మనం ఆపరేషన్ స్లో డౌన్ గురించి రిమైండ్ చేశారు ప్రభాకర్ గారు కాబట్టి ఒకసారి దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం క్విక్లీ. ఆపరేషన్ స్లో డౌన్, ఇఫ్ యూ ఆల్ రికాల్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కీపింగ్ ఎవ్రీవన్ సేఫ్. రైట్ నౌ యాక్సిడెంట్స్ రేట్ చాలా చాలా హై ఉంది ఇన్ టెక్సస్ ఎస్పెషలీ, అండ్ హెన్స్ దే కేమ్ అప్ విత్ దిస్ వండర్ఫుల్ ఐడియా కాల్డ్ ఆపరేషన్ స్లో డౌన్. దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. సో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు బీ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ యోర్ స్పీడ్ లిమిట్స్ అండ్ అఫ్ కోర్స్ ట్రాఫిక్ లిమిట్స్. సో చాలా అవసరం ప్రత్యేకించి రేపటి నుంచి నెక్స్ట్ 2 weeks వెరీ వెరీ కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి అనేది ఒక రిమైండర్. సుగాత్రి గారు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

వెల్కమ్ బ్యాక్ టు సిరిపి డిటూర్. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఎవ్రీ టైం విన్న ప్రతిసారి ఇంకా ఇంకా ఇంకా నచ్చుతుంది. అందమైన పదాలు, అందమైన తెలుగులో అందంగా అలా పాడితే అంత అందమైన ఆ సాహిత్యంతో పాటు సంగీతం అండ్ దానికి తోడు జానకమ్మ స్వరం. వాట్ కెన్ వి సే? అనుకోకుండా బ్యాక్ టు బ్యాక్ జానక్ గారి రెండు పాటలు విన్నాం. అండ్ నౌ ఐ డూ హ్యావ్ మోర్ రిక్వెస్ట్. జానకి గారి పాటలు రిక్వెస్ట్లు ఉన్నాయి, అవి నేను వినిపిస్తా. బట్ ఒక ఇంకొక రెండు పాటల తర్వాత ఆ పాటలకు మళ్ళీ వచ్చేద్దాం. ఐ హ్యావ్ అదర్ రిక్వెస్ట్ సాంగ్స్, అవి కూడా వినిపిస్తాం మీకు. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ లవింగ్ దిస్. నేను పాటలు వెతుక్కోవాల్సిన అవసరం కానీ, నా ప్లేలిస్ట్ నుంచి తీసి వినిపించాల్సిన అవసరం కానీ వాళ్ళు లేకుండా మొత్తం షో యూఆర్ రన్నింగ్ విత్ యువర్ రిక్వెస్ట్ అండ్ కీప్ దిస్ ఫ్లో గోయింగ్. ఐఎమ్ ఎంజాయింగ్ దాట్. ఓకే, సో నేను నెక్స్ట్ టాపిక్ మాట్లాడే లోపల ఒకసారి మళ్ళీ మీ అందరికీ గుర్తు చేసేయాల్సిన విషయం ఏంటి అంటే, కిరణ్ గారి కాన్సర్ట్ రాబోతుంది డాలస్ కి. సో మీరు నోటీస్ చేస్తున్నట్టుగానే ప్రతిరోజు డ్రైవ్ టైమ్ షోలో రెండు టికెట్స్ గివ్ అవే ఇవ్వమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ దట్ అండ్ వీఆర్ రెడీ టు డూ దట్ గివ్ అవేస్ టుడే ఆల్సో. ఇవాళ కూడా మనం రెండు గంటలకు ఎంటర్ అయిపోయాం కాబట్టి ఆ గివ్ అవేస్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. ఒకటి మన రెండు గంటలో, ఇంకొకటి ఐ విల్ గివ్ ఇట్ అవే ఇన్ ద థర్డ్ అవర్. అది సంగతి. అండ్ ఇవాళ ఫ్రైడే, సో హ్యాపీ అవర్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి శ్రీకాంత్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్. బిఫోర్ వి టాక్ మోర్, ఒకసారి ట్రాఫిక్ పరిస్థితి అలా క్విక్ గా చెక్ చేసుకుని వచ్చేద్దాం. యాజ్ ఐ ఆల్వేస్ సే, నాకు కనిపించేది నేను చెప్తాను, నాకు కనిపించింది మీరు గనక ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా కాల్ చేసి షేర్ విత్ ఎవ్రీబడి ఎల్స్. రైట్ నౌ ఇట్స్ నాట్ లుకింగ్ సూపర్ బ్యాడ్ ఫర్ ఫ్రైడే ఈవినింగ్. 75 సౌత్ కొద్దిగా ప్యాక్డ్ గా ఉంది, కానీ చాలా వరకు మూవింగ్ ట్రాఫిక్, ఎక్కడ కూడా కంజెషన్ కనిపించడం లేదు. నథింగ్, నో సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్స్ దట్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఎక్సెప్ట్ ఫర్ వన్ which is on 12, not loop 12 దగ్గర ఉంది ఒక యాక్సిడెంట్, బట్ అదర్వైజ్ ప్రిటీ మచ్ రోడ్స్ ఆర్ ఆల్ క్లియర్. లైక్ ఐ సెడ్, 75 నార్త్ అండ్ సౌత్ బోత్ ఆర్ ప్రిటీ మూవింగ్ ట్రాఫిక్ ఉంది, ఖాళీగానే అనిపిస్తున్నాయి రోడ్లు అయితే. 35 సౌత్ దగ్గర ఒక చిన్న ఏరియాలో మట్టుకు చాలా ట్రాఫిక్ ఉంది, అక్కడ అగైన్ మూవింగ్ ట్రాఫిక్ కానీ చాలా స్లో మూవింగ్ ట్రాఫిక్. అండ్ 35 నార్త్ ఇస్ లుకింగ్ ఫైన్. దెన్ on this side of the world 121 north is pretty much fine, and 121 south kuda oka chinna area lo there is a little bit of congestion, kani chaala varaku moving traffic and ekku traffic led actually pretty much anta kuda for a Friday evening it looks pretty green. Adi santhi. Okay, నెక్స్ట్ పాట వినేసి వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో నేను ఇవాళ రెండో గంటలో ఎస్ ఐ విల్ టు ద గివ్ అవేస్, కానీ ఇప్పుడు నేను గివ్ అవేస్ కి సంబంధించిన ప్రశ్న మిమ్మల్ని ఇప్పుడే అడగడం లేదు. ఐ విల్ టేక్ అ లిటిల్ టైం. పాట వినేసి రండి ఫర్ ఆల్ మహేష్ బాబు ఫ్యాన్స్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిమిల్స్, క్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, GP ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెట్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. ఓకే, సో మీరు విన్న ఆ పాట ఇంతకుముందు ఇష్క్ సినిమాలోది, అండ్ నితిన్ మీద పిక్చరైజ్ చేసిన పాట, నితిన్ అండ్ నిత్య మీద. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ దిస్ యాక్టర్ అనమాట, నితిన్ చూడగానే సమ్హౌ ఐ జస్ట్ థింకింగ్ హిస్ కెరియర్ ఎప్పుడు జయం సినిమా నుంచి మొదలైన కెరియర్ కదా అతంది, అండ్ ఇప్పటికి కూడా ఐ డోంట్ నో ఇఫ్ హి రియలీ గాట్ దట్ హ్యూజ్ సక్సెస్ యాజ్ యెట్. సో ఐ వాజ్ జస్ట్ చెకింగ్ అవుట్ హిస్ ప్రొఫైల్. అయితే నాకేమనిపించిందంటే ఎంత టోటల్ హైదరాబాదీ ఫీలింగ్ వస్తుందంటే ఇతని ప్రొఫైల్ చూస్తుంటే, వేర్ ద ప్లేసెస్ దట్ హీ వాజ్ ఎడ్యుకేటెడ్, ఆ ప్లేసెస్ చూస్తుంటే మెయిన్లీ గీతాంజలి స్కూల్ బేగంపేటలో, రత్న జూనియర్ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్, షాదాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆల్ దీస్ నేమ్స్ దే మేక్ ఇట్ ఫీల్ లైక్ సో మచ్ హైదరాబాదీ టైప్. ఎనీవే, ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుందంటే, whether you are a biggie in the industry or not, and of course intak mundu recently Akhil Vishyam kuda alochiste, of course vallaki oka em antaru oka varasatvanga ostunna konni aasthulu konni sampadalu ela unna kaani oka ante entry way unna kaani still vallantatu vallu kashtapadi vallantaru vallu vallakoka place sampadinchukolekapothe industry lo it is so that's it's not going to be that easy anedi chaala mandini chuste ardham avutundi. Nepo babies and nepo babies, there's no discussion about it, but still that is only for the entry level varaku maatrame kada help avutundi. Aa tarvata evariki vallu vaalla unikini vallu chaatukovalsinde, why they are special, why should people watch them, daniki samadhanam vaale cheppukovali. Anyway, మంచి మంచి పాటలు వింటున్నాం, మంచి మంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ నేను వినిపించే పాట మళ్ళీ జానకి గారి పాట లక్ష్మీ, హోప్ యూ స్టిల్ ట్యూన్డ్ ఇన్. అండ్ యా, ఈ పాటలన్నీ నేను నా షో కోసం దాచిపెట్టుకున్న పాటలు ఖచ్చితంగా, అఫ్ కోర్స్ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్న పాటలు అన్నీ, దాచిపెట్టుకున్న పాటలు కాదు. ఇందాక సిన్ని సిన్ని కోరికలు అడగ, అండ్ ఈ పాట, ఇవన్నీ కూడా జానకమ్మ గారి మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నంలో ఉన్నా నేను. ఐ డూ నాట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ బికాస్ సమ్ స్పెషల్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయాలి కాబట్టి. ఊరికే అలా మాట్లాడేసుకుంటే ఉంది కదా, ఆవిడ పాటలు వింటూ ఊరికే అలా మాట్లాడేసుకోవడం సరిపోదు, నాట్ ఇనఫ్ ఫర్ ద ఇమ్మెన్స్ లవ్ అండ్ అఫెక్షన్ ఐ హ్యావ్ ఫర్ హర్, ఇమ్మెన్స్. I cannot even put in words perhaps. ee madhya singer kausalya oka video release chesaru dadapuga alanti feeling. Anyway, meeri paata vinistandi, aa tarvata manam malli maatladukundam. 972636196664 all your requests and dedications.

0: ఓకే, నాకెందుకో సడన్ గా అనిపించింది పాట వింటూ ఉంటే. ఒక సినిమాలో ఒక హీరో ఏమంటాడంటే, పైనుంచి దూకి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను పైనుంచి దూకి చచ్చిపోతాను అంటాడు. అమ్మాయి సరే దూకేసేమంటుంది. దూకమంటే దూకేసిన తర్వాత మళ్ళీ వెనక్కి చెప్తాడు. దూకేసిన తర్వాత ట్రావెల్లో నాకు అనిపించింది నేను లేకపోతే నువ్వు ఏమైపోతావా అని అని అంటాడు. అప్పుడు ఆవిడ షీల్ ఫాల్ ఇన్ లవ్. సినిమా ఏదో తెలిస్తే కూడా చెప్పొచ్చు మీరు. బై ద వే, సో నాకు అలా పాట ట్రావెల్లో నాకేం థాట్ వచ్చిందంటే, ఇంతకు ముందు విన్న పాట మీ అందరికి తెలిసినట్టుగా అది సప్తపద సినిమాలోది. జానకి గారి ఎన్నో ఎన్నో రకాల పాటల్లో ఆవిడకున్న నైపుణ్యానికి ఒక కొన్ని వందల నైపుణ్యాల్లో ఇది ఒక నిదర్శనం, ఒక చిన్న మచ్చతునక లాంటిది అనొచ్చు. బట్ ఆ పాటలో ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, అందులో ఒక పిల్లాడు జానకి గారి ఒరిజినల్ వాయిస్ లో ఆ పిల్లాడికి పాడారు. ఆ పిల్లాడు ఎవరో మీకు తెలిస్తే ఆ క్యారెక్టర్ కాల్ చేసి చెప్పండి. ఐ బి వెరీ క్యూరియస్ టు నో. అండ్ అది కరెక్ట్ గా చెప్పిన ఫస్ట్ కాలర్ విల్ బి ద లక్కీ విన్నర్ ఫార్ కీరవాణి గారి కాన్సర్ట్. సో గోవులు తెల్లన పాటలో ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, అందులో పెద్ద పిల్లాడికి జానకి గారి ఒరిజినల్ వాయిస్ లో పాట పాడారు. ఆ పెద్ద పిల్లాడు ఎవరు, ఆ క్యారెక్టర్ ఎవరు? 9726361966. చాలా ఈజీ క్వశ్చన్, ఐ నో, బట్ లెట్ మీ సీ. Okay, now that we have been talking good things and positive things, there's one thing I wanted to bring up to your notice. Anannan kada. Okay, we are getting a caller. Samadhanam chesin anukuntunna nenu. Hello andi, meer on air unnaru. Menu is calling. Hi Vimuda, ela unnao?
1: Sada unna.
0: Nee peru chaala baagundi. Cheppamma. ఓకే, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్లీ డాడీ టోల్డ్ యూ కదా. థ్యాంక్ యూ. టెల్ మీ వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్. కపిల్ సింగ్ కమింగ్ అప్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ విముద. హ్యాపీ ఫ్రైడే. ఓకే, బాయ్. ఓకే, మనకి ఇంకో కాల్ వచ్చారు కాబట్టి తీసేసుకుందాం. హలో, యువర్ ఆన్ ఎయిర్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హాయ్ రాజేశ్వర్ గారు, నేను లక్ష్మి అండి.
0: యా లక్ష్మి,
2: అది సాయి కుమార్ గారు బ్రదర్ అండి, రవిశంకర్ అనుకుంటా అంటే
0: అని అనుకుంటున్నా. ఓకే, అవును కదా, నేను చెప్తా కాసేపట్లో.
2: అంటే ఇందాక మీరు ఇంకొకసారి డైలాగ్ చదివి మూవీ
0: ఓకే, సాయి కుమార్ గారి బ్రదర్ అని లక్ష్మి అనుకుంటుంది. అవును కదో, మీరే తెలిసి చెప్పాలి. సప్తపది సినిమా ఎప్పటిది, అప్పటికి ఆ యాక్టర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుని కాల్ చేసి చెప్పండి. ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఆన్ ఎయిర్, ఐల్ టేక్ దెమ్ ఆఫ్ ఎయిర్. అండ్ ఈ పాట వినేసి రండి, తర్వాత మాట్లాడుకుందాం.

రంగ్దే సినిమా నుంచి మళ్ళీ ఇంకొన్ని తిని పాట విన్నాం. అండ్ నాకు సరైన సమాధానం వచ్చేసింది. అండ్ ద లక్కీ విన్నర్ ఈజ్ అంబిక గారు. కరెక్ట్ సమాధానం ఏంటి అంటే సాయికుమార్ గారు. సాయికుమార్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మి ఇంకొంచెం ఒక రెండు మూడు అడుగులు ముందుకేసేసి వాళ్ళ తమ్ముడు అనని చెప్పావు. సో యూ జస్ట్ మిస్డ్ ఇట్. బట్ నెవర్ మైండ్, దిస్ వన్ మోర్ ఛాన్స్. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను నేను ఇప్పుడు 3 గంటలు కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత. ఇంకొక ప్రశ్న కూడా అడిగాను కదా నేను దాంతో పాటు, ఐ ఆస్క్ యూ అబౌట్ ద మూవీ నేను స్టోరీ గురించి. అఫ్ కోర్స్ ఆ పాప ఆల్రెడీ చెప్పేసింది అనుకోండి ఆన్ ఎయిర్ లో, ఈడియట్ మూవీ అది. Yes, that is the right answer. సో నేను మీకు రిమైండ్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, మనం అన్ని హ్యాపీ థింగ్స్ మాట్లాడుకుంటున్నాము, కానీ ఒక కొన్ని కొన్ని ఎలాంటి విషయాలు ఉంటాయంటే, ఇప్పుడు మేము మీడియా అయినందుకు వల్ల అండ్ మీలో చాలా మంది వింటూ ఉన్నందువల్ల కూడా, దేర్ ఇస్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ ఫీల్ దట్ వీ మస్ట్ షేర్ ఫ్యూ థింగ్స్. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక కాలర్ ఫోన్ చేసి చెప్పారు కదా ఆపరేషన్ స్లో డౌన్ గురించి, అట్లాగా ఐఎమ్ షూర్ ఈ న్యూస్ కూడా మీరు వినే ఉంటారు. డాలస్ లో చాలా చాలా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, విచ్ ఈస్ వెరీ వెరీ సాడ్ అండ్ వెరీ డిస్టర్బింగ్ అండ్ హార్ట్ బ్రేకింగ్ మోర్ దెన్ ఎనీథింగ్. వన్ ఆఫ్ సచ్ కేస్ హాజ్ రీసెంట్లీ సర్ఫేస్డ్ వేర్ నెక్స్ట్ డోర్ నైబర్ ఏదో వాళ్ల ఇంట్లో జరుగుతున్న అలజడి విని అర్పులు విని వాళ్ళు 911 కి కాల్ చేయటం, వాళ్ళు వచ్చి హస్బెండ్ ని క్యాప్చర్ చేసి వెళ్ళటము, అండ్ కొంచెం సీరియస్ అయింది ఇష్యూ ఆబ్వియస్లీ ఒకసారి పోలీస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇమిగ్రేషన్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, బికాజ్ వీఆర్ ఇమిగ్రెంట్స్ కాబట్టి డెఫినెట్లీ దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. రెండోది ఏంటంటే, చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలా కేసెస్ లో ఇంతే కదా చిన్న విషయమే కదా జస్ట్ గోడకి తోసేయడమే కదా అలాంటివి ఏవో అనుకుని ఇవన్నీ చాలా కామన్ మ్యారీడ్ లైఫ్ లో అని అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. హంబుల్ రిక్వెస్ట్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యూ. ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్ దే వాచింగ్, సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్, దయచేసి క్విక్ స్టెప్స్, ఎర్లీ స్టెప్స్ తీసుకోండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ హెల్ప్ ఇన్ ద కమ్యూనిటీ. విషయం మరీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోకుండా అయ్యేందుకు అన్ని రకాలుగా కూడా అన్ని విధాలు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కమ్యూనిటీలో చాలా హెల్ప్ ఉంది. సో రీచ్ అవుట్ టు రైట్ పీపుల్ రైట్ టైం. విత్ దట్ ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నాను. పాట వినేసేది బాలుగారి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్స్. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి. మిక్కీ జే మేయర్స్ మ్యూజిక్ అండ్ హియర్ యు గో.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఇంకొక గంట సేపు దాదాపుగా ఇక్కడే ఉంటాను. అండ్ 7 to 9 మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి శ్రీకాంతి వచ్చేస్తుంది. అలైట్, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మరి మనం 3 గంటల కార్యక్రమంలో కూడా వచ్చేసాం కాబట్టి ముందు తొందరగా ఫస్ట్ గివ్ అవే ఇచ్చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది కాబట్టి అది ఫినిష్ చేసేసుకుని విల్ కంటిన్యూ విత్ అవర్ కాన్వర్సేషన్. ఐ టోల్డ్ యూ ఐ హావ్ కపుల్ ఆఫ్ టాపిక్స్ దట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్. నాట్ వెరీ అంత కంఫర్టబుల్ అనిపించకపోవచ్చు మీకు టు participate in the conversation, I am sure, with my experience, but definitely these are things that must go as reminder. Evaro okalukena upayogapadtayi annadi uddesham. Sari, nenu em chestunnante, I am playing a conversation. ఈ కాన్వర్సేషన్ ఏ సినిమాలో మీకు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి. మై ఫేవరెట్, నాకు చాలా సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ చాలా చాలా నచ్చుతాయి అందరికి లాగానే, బట్ ఈ సినిమాలో ప్రత్యేకించి నాకు ఈ పర్టికులర్ సీన్, ఈ పర్టికులర్ కాన్వర్సేషన్ నాకు చాలా ఇష్టం. బికాస్ అది ఒక సింపుల్ లైఫ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక చాలా ఏమంటారు, కల్మషం లేని ఒక ప్రేమని రిప్రజెంట్ చేస్తుంది. ఒక చాలా అందంగా అనిపిస్తుంది, అసలు వింటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ఒక ఆలోచనలు, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ఈ రోజులో ఉందో లేదో మరి మేబీ ఇట్స్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. బట్ హియర్ యు గో, కాన్వర్సేషన్ వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి.

0: అరే మంచి బుక్, ఇందులో హీరోనే హీరోయిన్ చంపేస్తాడు కానీ చివరిలోనే తెలుస్తుంది సస్పెన్స్. ఎందుకు మల్లేశ్వర్ నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను?
1: ఏం కావాలి సార్?
0: తర్వాత నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ దగ్గర డబ్బులు ఏదైనా నా దగ్గర ఉంది.
2: నీకు విషయం తెలుసా? నా జీతం కట్టింగ్ బోన్ నెలకు 9,000.
0: విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి 5,000 దాటుతాం. మిగతా డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను. బంగారమే కొనుక్కుంటావు బంగ్లాలే కొనుక్కుంటావు అది నీ ఇష్టం. నేను ఇంటర్ఫేర్ అవ్వను.
1: ఏం తీసుకుంటా సార్? ఇడ్లీ.
0: వారం రోజు నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందా? ఏ వెళ్ళేవా? చచ్చిపోతావా?
2: ఇడ్లీలు దోశలని
0: మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు.
2: ఓ సీక్రెట్ చెప్పాను, నేను ఎన్డీపీ కాలనీలో ఫ్లాట్ డబ్బులు కడుతున్నాను. ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలియదు. ఏం లేదు, తెలిస్తే ఏడుస్తారు. నేను చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 1,000 square feet. అటు నుంచి ఇటు నడవటానికి 1.5 minutes పడుతుంది తెలుసా?
0: నువ్వు అనంతే నిన్ను యువరాణిలా చూసుకుంటాను.
2: రోజు సాయంత్రం మూర మల్లెపూర్, వారానికి ఒక సినిమా, నెలకొకసారి పిక్నిక్, సంవత్సరానికి ఒకసారి ఎల్టీసీ మీద ఏ ఊటీ పడుతున్నట్లు.
0: సర్లే, మనలా డబ్బున్న వాళ్ళు చేయలేదు ఏముంది చెప్పు.
3: అదండి సంగతి. హ్యావ్ ఎ కాలర్ అండ్ హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. మాటల శ్రోతలు వింటున్నారు, చెప్పండి.
4: మూవీ నేమ్ మల్లేశ్వరి.
3: సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఐఎమ్, ఒకవేళ మీరు ఆల్రెడీ కిరవణి కాన్సర్ట్ కి టికెట్ గెలుచుకున్నకపోతే యు ఆర్ అవర్ సెకండ్ లక్కీ విన్నర్ టుడే. గెలుచుకున్నారు ఇద్దరు?
4: లేదండి.
3: ఓకే గ్రేట్, కంగ్రాచులేషన్స్. మీ పూర్తి పేరు చెప్తారా? ఓకే, లాస్ట్ నేమ్ ప్లీజ్. ఓకే, అండ్ డస్ యువర్ ఫోన్ నంబర్ ఎండ్ విత్ 8830? ఓకే, ఆల్ రైట్ అండి. అండ్ మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాము అండ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ రేడియో సుబి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నిర్మలా గారు, చెప్పండి.
5: మల్లేశ్వరి మూవీ.
3: Yeah, కాన్వర్సేషన్ లో కూడా వచ్చేసింది కదా ద గివ్ అవే ఆఫ్ ద మూవీని. బట్ ఎస్, దట్ ఈస్ రైట్ ఆన్సర్. బట్ విన్నర్ వచ్చేసారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఐ డిడ్ మిస్ ఫ్యూ ఆఫ్ ద కాల్స్. బట్ ఎస్, మల్లీశ్వరి. నాకు ఆ సినిమా ఆ లాస్ట్ చివరి లైన్స్ ఉంటాయి కదా, వారానికి ఒక సినిమా అలాంటిది ఏదో ఒకటి. నాకు ఆ ఆర్డర్ ఆఫ్ ద ఆఫర్ నాకు గుర్తులేదు కానీ, బట్ the way he says it, ayana enta baga venkatesh, the way he says it also is very, it's very naive anpisthundi at some point and so pure, full of love. Anyway, addanna mata sangati. So inko paata vinesrandi, vini vachin tarvata indakka cheppan kada inkoka important topic manam maatladalani, dan gurinchi maatladukundam. 9726361966 for all your requests and dedications.

0: అండి సంగతి. నేను మళ్ళీ మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మీకు వినిపించిన కాన్వర్సేషన్ లో ఆల్రెడీ సినిమా పేరు వచ్చేసింది కాబట్టి. మల్లీశ్వరి, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఎస్, లక్కీ విన్నర్స్ ఇవాళకి వచ్చేసారు, కానీ దెర్ ఆర్ సమ్ మోర్ సీన్స్ దట్ ఐ వాంటెడ్ టు ప్లే ఫర్ యూ. అవన్నీ కూడా ఖచ్చితంగా మనం విందాం. అండ్ మీ నుంచి సమాధానాలు తెలుసుకునే పనిలో ఐ విల్ కంటిన్యూ దట్ విత్ యూ. ఓకే, సో before we go into the fun segment again, just ఒక important part that I wanted to bring up is ఏంటి అంటే, రీసెంట్ గా రకరకాల నాట్ సో వెరీ హ్యాపీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, నాట్ జస్ట్ ఇన్ డాలస్, నాట్ జస్ట్ ఇన్ ఫ్రిస్కో, బట్ ఆల్సో అక్రాస్ ద యుఎస్ మల్టిపుల్ ప్లేసెస్ లో జరుగుతున్నాయి. అండ్ అక్కడక్కడ వార్తల్లో వస్తున్నాయి. Lot of them are related to some sort of a hate crime, and which is very very heartbreaking to know. Okalanti very uncomfortable vatavaranam akkadakkada kanipinchu undadam koncham badhakaranga undi. Kaakapothe how do we address this issue or ee samasyani etlaga handle cheyali anedi matram oka pedda million dollar question ayipindi. I have a caller, let me take them on air. Atharvat malli man topic lo kostha nenu. Hello andi, meer on air unnaru, nenu who's calling. Okay, lost the call, please call again. So this is about a recent incident which happened in one of the places. I don't know if I can reveal the ekkada jarigindi annadi, kani like I said, the Utah area lo oka chota jarigina incident. It's a hate crime again. A man was stabbed velli ఏది ఏమి నో ఇన్సిడెంట్స్ నో నథింగ్, ఏది పెద్ద అక్కడ సిచ్యువేషన్ ఏమి లేదు, అంటే ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక ఆర్గ్యుమెంట్ కానీ అలాంటిది ఏమి జరగలేదు. సంబడి జస్ట్ వాక్ టు సంబడి అండ్ ఆస్ దెమ్ అబౌట్ వేర్ దే కమ్ ఫ్రమ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద స్కిన్ కలర్. అండ్ ఆల్సో వెన్ దే రివీల్ దేర్ వాళ్ళ రిలీజన్ ఏంటి, తను ఏం ఫాలో పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రిలీజన్ అని తెలుసుకొని మరీ స్టాప్ చేసిన ఒక సంఘటన. It is very very heart breaking. Why do we need to know such things? And to be vigilant when we are going anywhere, especially crowded place ki ala vellinappudu, be vigilant of the situations and who you are interacting with, how you are interacting with them is the key element. Anamata koncham jagrataga undatam is advised. Adi vishayam. సరే, నేను మీకు నెక్స్ట్ కాన్వర్సేషన్ వినిపిస్తాను. ఈ కాన్వర్సేషన్ విని ఇది ఏ సినిమాతో తెలిస్తే ఐడెంటిఫై చేయండి.
1: నేను ఇక్కడికి వచ్చింది థియేటర్లో జరిగిన హత్యల విషయంలో నేను ఇంటర్వ్యూ చేయడానికి. మొన్న జైలు నుంచి బయటకు వచ్చిన సర్కార్ అతని మనుషులు నేను చంపడానికి చేసిన ప్రయత్నంలో ఇదంతా జరిగిందంటున్నారు. నిజమేనా?
2: తెలుసుకుని ఏం చేస్తావు?

0: నిన్ను మాట్లాడుగుతాను. అప్పుడంటే ఏదో నీ చేతుల్లో లేని పరిస్థితుల వల్ల నువ్వు ఇలా అయిపోయావు. కానీ ఇప్పుడేమైంది? న్యాయస్థానానికి వచ్చి జరిగింది ఉంటే చెప్పలేవా?
1: ఏంటి పెద్ద న్యాయం చట్టం అంటా? నా దృష్టిలో గురునారాయణ న్యాయం సర్కార్ చట్టం. అయినా వాటి మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు పెళ్లి మీ ఆయన్ని అడగదుగా.
0: దుర్గ ప్లీజ్, మనం ఏంటి గురించి మాట్లాడాలి?
2: అదండి సంగతి, ఆల్మోస్ట్ చాలా గివ్ అవే ఉంది అక్కడ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పేస్తుంది ఈ సినిమా అన్నది. అండ్ జగపతి బాబు గారు వాయిస్ ఈజీగా పోల్చుకుంటారు కాబట్టి, ఆయన పేరు దుర్గా కాబట్టి ఇంకా ఈజీగా చెప్పేయచ్చు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద కాల్స్ అండ్ హియర్ యు గో. మీరు ఆనియర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీరు ఆనియర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి.
3: అంతం జగపతి బాబు మూవీ
2: అంతం కాదండి. అంతం కాదు, దగ్గర దగ్గరకు వచ్చారు, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆలోచిస్తే మళ్ళీ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి. ఏ సినిమా ఇది? జగపతి బాబు గారి సినిమాలలో రెండు సినిమాలు టాప్ నాచ్. ఆయన చాలా వెరీ న్యాచురల్ అనిపించే రెండు సినిమాలు, చాలా ఇంపాక్ట్ఫుల్ గా చేసిన రెండు సినిమాలు. ఒకటి ఇది, ఇంకోటి అంతఃపురం. ఇది ఇంతకీ ఏ సినిమా? మీరు చెప్పండి. 9726361966.

0: వెల్కమ్ బ్యాక్. ఎస్ గాయన్స్ సినిమా నుంచి మీరు విన్న ఆ కాన్వర్సేషన్. ఇప్పుడు ఇంకొక అలాంటి టైప్ ఆఫ్ కపుల్ వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్సేషన్ కూడా విన్నాం. ఆ సినిమాని కూడా మీరు ఐడెంటిఫై చేసేద్దరు. కానీ మీరు నోటీస్ చేస్తే నేను మీకు వినిపించే కాన్వర్సేషన్ అంతా కూడా ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ కపుల్ అనమాట. వాళ్ల మధ్యలో మనం కాన్వర్సేషన్ వింటూ వస్తున్నాము. రకరకాల ప్రేమలు అవి వ్యక్తపరుస్తున్న సందర్భాలు అనమాట. సరే, ఇప్పుడు ఇంకొకటి క్విక్లీ ఇది వినిపిస్తాను. ఇది వినిపించి నెక్స్ట్ పాట లైన్అప్ చేస్తా, బికాస్ ఆ తర్వాత వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కమర్షియల్ బ్రేక్. సో లెట్ మీ సీ హూ విల్ గెట్ దిస్ రైట్.
1: వాళ్ళ క్లారిటీ వచ్చేసింది. మీకే రావాలి
2: క్లారిటీ. రావాల్సింది నాకు కాదు మా

0: చాలా చిన్న కాన్వర్సేషన్, నేను దాని తర్వాత కాన్వర్సేషన్ దాని తర్వాత కంటిన్యూషన్ వినిపిస్తే మాత్రం ఈజీగా గుర్తుపట్టేస్తారు. సో మళ్ళా కొద్దిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ అదే వినిపిస్తా మీకు. ఆబ్వియస్లీ నాని వాయిస్ విన్నారు కాబట్టి నాని అని అర్థమైపోతుంది. బట్ హియర్ యు గో, మళ్ళీ ఇంకోసారి సినిమా ఏంటి? 9726361966.
1: వాళ్ళ క్లారిటీ వచ్చేసింది, నీకే రావాలి.
2: క్లారిటీ రావాల్సింది నాకు కాదు, మా నీకు.

ఆ కాన్వర్సేషన్ మనం విన్న కాన్వర్సేషన్ ఏ సినిమాలో ది నానీస్ కాన్వర్సేషన్ 972-636-1966. విత్ దిస్ వి ఆర్ హెడింగ్ టువర్డ్స్ ఎ కమర్షియల్ బ్రేక్.

0: లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎం ఆకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్.

ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. చాలా అంటే ఇంకా జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాము అన్న క్లారిటీ లేనప్పుడు ఇంకా ఏదో అలా గడిచిపోతుంటుంది. పెద్దవాళ్ళు చూసుకుంటున్నారు జీవితాన్ని, మనం పని ఓన్లీ చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం వరకు ఒక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్ లో కొత్త పరిచయాలు, ఆ పరిచయాలతో ఉన్న ఒక కొద్ది కొద్దిగా బిల్డ్ అవుతున్న ఆ బంధాలు, అనుబంధం ఎంత అందంగా ఉంటుందో ఆ ఫేజ్ అంతా జీవితంలో కదా. ఈ సినిమా నిన్నుకోరి సినిమా నుంచి మనం విన్నాం ఆ పాట, దట్ వాజ్ ద రిక్వెస్ట్ సాంగ్ ఆఫ్ కోర్స్. అంతకు ముందు మనం విన్న కాన్వర్సేషన్ నిన్నుకోరి సినిమాలోదే కాబట్టి అలా ఫ్లో అయింది అనమాట ఈ పాట. పాట వింటున్నంతసేపు నాకు ఆ పిక్చరైజేషన్ అదంతా కూడా ఇట్ రిమైండ్స్ ఆఫ్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ దట్ లైఫ్ హ్యాస్ టు ఆఫర్ యూ, ద మూమెంట్స్, దోస్ ఇన్నసెంట్ మూమెంట్స్, దోస్ కొత్తదనం, ఆ కొత్త పరిచయాలు. కొత్త పరిచయం అంటే అనుభూతులు కూడా కొత్తవి, అప్పట్లో అప్పుడప్పుడే వస్తున్న తొలి ప్రాయం, తొలి యవ్వనం అలా అంటారు కదా, ఆ ఫేజ్ లో వచ్చే ఆ కొత్త అనుభవాలు, ఆ కొత్త అనుభూతులు, కొత్త పరిచయాలు, ఆ బంధాలు, అవి తీసుకెళ్లే దారులు అన్ని చాలా అందంగా అనిపిస్తాయి. అన్ని అదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయిందేమో, ఇది ఇలాగ యూనివర్స్ కన్స్పైర్ చేసి తీసుకొచ్చిన ఒక ఫేజ్ ఏమో అనే భావన చాలా సార్లు చాలా మందికి చాలా సందర్భాల్లో వచ్చి ఉంటుంది. ఎంత బాగా రాశారంటే పాట రామజోగయ్య గారు, ఏ దారం ఇలా లాగిందో మరి, నీ తోడే చెలి పొంగిందేమది, అడిగి పొందినది కాదులే తనుగా దొరికింది కానుక, ఇకపై సెకనుకో వేడుక, కోరే కళ నీల నా చెంత చేరుకుందిగా. సచ్ ఎ బ్యూటిఫుల్ పాట, స్పెషలీ లాస్ట్ లైన్స్ ఇంకా చాలా చాలా చాలా చాలా నచ్చుతాయి నాకు. కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం, ఇకపై పదిలమే నా పథం, నీతో అటో ఇటో ఏ వైపు దారి చూసినా. బ్యూటిఫుల్ లిరిక్స్, బ్యూటిఫుల్ పాట. జస్ట్ టుక్ మీ సమ్వేర్ ఇన్ ఐ డోంట్ నో, ఇట్స్ యు నో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అట్లాంటి ఒక అమాయకపు, ఒక కొత్త కొత్తగా వస్తున్న ఫీలింగ్స్ నుంచి చిన్న చిన్న ఆనందాలే అవి. అవేం పెద్ద ఎగ్జాటిక్ ఆనందాలు కాకపోవచ్చు ఈ రోజులో, అంటే ఇక్కడికి వచ్చి యుఎస్ కి వచ్చి అండర్ గ్రాడ్స్ అవి చేస్తున్నారు కానీ చాలా మంది. బట్ అప్పట్లో మనం పెరిగిన ఊర్లలో, మనం పెరిగిన వాతావరణంలో, ఆ చిన్న చిన్న జీవితాల్లో, చిన్న చిన్న ఊర్లలో, చిన్న చిన్న సాయంకాలాలు, ఆనందాలు అవి వేరు. అక్కడి నుంచి కట్ చేస్తే సడన్లీ యూఆర్ ఎండింగ్ అప్ సమ్వేర్ ఇన్ యుఎస్ అండ్ మేబీ ఇన్ అ గ్రాండ్ ప్లేస్, అ వెరీ వెరీ యు నో హై క్లాస్ ప్లేస్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఇస్. కానీ ద ఫీలింగ్స్ అండ్ ద ఇమోషన్స్ దట్ యు క్యారీ ఇన్ ద మూమెంట్స్, ద ఎర్లీ మూమెంట్స్, అవి అలా ఉంటాయా తెలీదు మరి. 9726361966. I have another beautiful conversation ready for you. I'm going to play that right now.

0: లేరు కొనుగోడమంటే చేశావు, ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరుదాని అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్క పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిటావు
1: అదనమాట సంగతి, ఎక్కువ వినక్కర్లేదు కదా, ఈ మాత్రం వింటే చాలు ఈజీగా అల్లిపోగలరు. సినిమా పేరేంటి, ఫోన్ చేసి చెప్పేసేయండి. 9726361966 and here you go.

0: ఒక అద్భుతమైన ఒక దాన్ని ఏమంటారు అజరామరమైన ఒక సీన్ వేస్తే అది విని దాని తర్వాత వెంటనే ఒక ఫాలోయింగ్ ఒక పాట వస్తుంది. ఆ పాట ఏంటంటే ఇక్కడ ఎవరో ఏంటో రౌండ్ రౌండ్ గా తిరుగుతున్నారండి పాట చెప్పకుండా. మీకెవరికైనా ఆ పాట తెలిస్తే కాల్ చేయండి. ఎస్, ఇందాక మనం విన్నది గీతాంజలి సినిమా నుంచి దట్ లవ్లీ లవ్లీ లవ్లీ కాన్వర్సేషన్. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అసలు లవ్ స్టోరీస్ చూపించడంలో ఇంకా అదే ఒక ఇంకా అసలు ఇంకా ఐ హావ్ నో వర్డ్స్. ఐ రియలీ ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. అంతకన్నా అందంగా ఒక లవ్ స్టోరీని ఎలా చూపించగలరు? పైగా ఇక్కడ నా మీద అభాండాలు వస్తున్నాయి, మీరు ఏదో లవ్ మూడ్ లో ఉన్నారని. ఫ్రైడే ఈవినింగ్ వాట్ యూ టాకింగ్ అబౌట్. సరే, నా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. గీతాంజలి సినిమాలో మనం ఇందాక ఒక బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ విన్నాం. కావాలంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళదు, మళ్ళీ మీకు కొంచెం బిట్ వినిపిస్తా ప్రయత్నించి. ఓకే, హియర్ యూ గో, మళ్ళీ వినండి. ఇది ఫాలోయింగ్ దిస్ కాన్వర్సేషన్ ఒక అద్భుతమైన పాట వస్తున్న పాట ఏంటి?
1: నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నా. ఏమిటి, నేనేమన్నా వెదగాననుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు?
2: ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
0: అంతే, అంతకన్నా వినిపిస్తే ఎవరైనా చెప్తారు, పెద్ద గొప్ప ఉండదు. కాబట్టి ఇప్పుడే కాల్ చేసి చెప్పండి, ఇదవ్వగానే వచ్చే అద్భుతమైన ఆ పాట ఏంటి? ఇలరాజస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రియేషన్స్. 9726361966.

0: చెప్పకపోతే నాకేం గుర్తొచ్చిందంటే నాకు వచ్చిన సమాధానాలను బట్టి ఒక కొంచెం ఒక బాధాతప్త హృదయంతో అనమాట, పోనీ పోనీ పోతే పోనీ, సతులు సతులు నీతులు పోనీ, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు, అలా ఉంది నాకు. ఏంటంటే ఇంత ఈజీ క్వశ్చన్ అడిగాను, నేను అనుకున్నాను అసలు ఇట్లా అడగంగానే దీనికి కరెక్ట్ గా ఆన్సర్లు చెప్తారని, మీరు సమాధానం చెప్పకపోయినా బాధపడేదని కానీ దీనికి ఆన్సర్ తప్ప చెప్పేసరికి కొంచెం అబ్బా అనిపిస్తుంది ఎక్కడో. బట్ ఎనీవే ఆ పాట వినిపించేస్తాను నేను ఇవాళ. ఐ డిసైడెడ్ టు ప్లే దట్ సాంగ్ యాజ్ మై కంక్లూజన్ ఆఫ్ ద షో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. దాదాపుగా ఐ విల్ సే ఒక 85% ఆఫ్ మై సాంగ్స్ టుడే ఆర్ ఆల్ రన్ బై యూ, అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. కీప్ యువర్ కాల్స్ కమింగ్, కీప్ దట్ లవ్ ఫ్లోయింగ్, వి నీడ్ ఇట్ ఫర్ ద ఏమనాలి మల్టిప్లై చేసుకోవడానికి మా ఎనర్జీ లెవెల్స్ ని. సో కీప్ దట్ గోయింగ్ అండ్ కీప్ దట్ ఫ్లోయింగ్. అండ్ శ్రీకాంత్ ఈస్ హియర్ టు టేక్ యూ త్రూ అనదర్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ రైడ్ ఫర్ ద నెక్స్ట్ 2 hours. సో తను వచ్చేసింది కాబట్టి, హలో శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్.
1: థ్యాంక్ యూ అండి, గుడ్ ఈవినింగ్.
0: ఎలా ఉన్నారు?
1: అద్భుత.
0: చూసారా ఎంత ఇలా మైక్ ఆన్ చేయంగా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నా, ఏమనలేక ఏమంటామండి, ఏమంటాం ఇంకా
1: ఏమంటామండి.
0: మీరు ప్రశ్నలు అడుగుతుంటే అలా రౌండ్ రౌండ్ గా తిరుగుతున్నారు.
1: అంటే పాట గుర్తు వస్తుంది
0: అసలు ఎలా, అసలు అంటే గుర్తు వస్తుంది ఏంటండి, అది అలా ఉండాలి, అది ఏంటది, అది క్లాసిక్. అది
1: అంటే మీరు లవ్ మోడ్ లో ఉన్నారు కదా అని అందరూ.
0: మీరు జనరల్ గా ఎవ్రీ ఫ్రైడే అలాగే ఉంటారు కదా,
1: అంటే అలా
0: ఆన్లైన్ చూసారా. బట్ మీరు అలా కంటిన్యూ చేయండి, చూద్దాం ఇవాళ మీ ఎనర్జీ సెట్వర్క్ తీసుకెళ్తున్నాయో. నేను డెఫినెట్ గా కొంచెం అలా స్విచ్ అయ్యాను, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. బట్ ఈ పాట ఆల్ టైమ్ క్లాసిక్ అండి. ఇది పాడితే బాలు గారు జానకి గారే పాడాలి, వేటూరు గారే రాయాలి, ఇళయరాజా గారే మ్యూజిక్ చేయాలి, ఇలాగే ఉండాలి. ఎలా ఉండాలి అంటే గుండె చప్పుడులా ఉండాలి. అంతకన్నా ఏం చెప్పాలి నేను, గుండె చప్పుడుతో సమానమైన ఈ పాట ఇలాగా మీరు కూడా మీకు చాలా చాలా చాలా ఇష్టమైన వాళ్ళని మనసు నిండా నింపేసుకుని ఈ పాట వినేసి ఎంజాయ్ చేసేయండి. హ్యాపీ ఫ్రైడే, హావ్ అ వండర్ఫుల్ వీకెండ్, అండ్ శ్రీకాంత్ విల్ కంటిన్యూ. ఐ హ్యావ్ టు సే టాటా బై బై టు ఆల్ ఆఫ్ యూ. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్ రాజేశ్వరి.

0: listening to Radio Surapi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
3: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ medical student insurance snr insurance
4: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi ante aaharam anedi kevalam food kadu it's a perfect balance desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai ala chuste mana roots farming lo unnai but we moved on still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai so let's get back to our roots with vvf agtech inc Mallemari farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience on this taru from basic to premium they cover all the models visit g3electronics.com